ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 27వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 18వ తారీఖు శనివారం. నిలయంలో సమయం 5:58 దాటి 30 సెకండ్లు. సమయం, నమ్మకం, గౌరవం ఇవి ఒక రకం పక్షులు. ఎగిరిపోతే మళ్ళీ అదే చెట్టు మీదకి ఎప్పటికీ తిరిగి రావు అన్నారు స్వామి వివేకానంద. శ్రోతలందరికీ శుభోదయం. నేను మీ రేడియో నేస్తం రజని.

0: since 1934, the second edition of the tournament, with the 1950 edition being the only exception. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం అంజలి భక్తి సంగీత కార్యక్రమం. ఈనాటి అంజలి కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు.

ప్రజాజలధే అవనీతమనీజకరంబుర్హం ప్రజనీతరరాజతమోమిహరం మహనీయమహం రఘురామమయే.

0: మీరు ఇంతవరకు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీ ఎన్ శేషాచార్యులు.
1: ప్రియభాషణం. మాట మంచిదైతే ఊరు మంచిది అవుతుందని మన పెద్దల మాట. మనిషికి తరగని ఆభరణం మాటే. అందుకే భర్తృహరి వాగ్భూషణం భూషణం అని తెలిపాడు. మాట జారితే వెనక్కి తీసుకోలేమని తెలుసుకోవాలి. మాట మానవుని మహనీయంగా మహనీయునిగా తీర్చిదిద్దుతుంది. ఇరుగు పొరుగు వారితో, బంధువులతో, ఆఫీసులో పనులు చక్కబెట్టాలన్నా, నలుగురితో మెప్పు పొందాలన్నా మాట ముఖ్యం. మాటలు ఎప్పుడూ కోటలు దాటకూడదు. దానివలన మనల్ని కోతలరాయుడు అంటారు తప్ప సీరియస్గా మనల్ని పట్టించుకోరు. అలాగే చాలామంది ముక్కుసూటిగా మాట్లాడతాము అని అనుకుని ఎదుటివారి మొహం మీదనే కర్కశంగా చెప్పేస్తూ ఉంటారు. అలా కూడా మంచిది కాదు. మాట్లాడటం రాదు వీరికని నిర్ణయించి వారు ఎప్పుడైనా ఎదురైతే పక్కకి తొలగిపోతారు. మాట్లాడటం ఒక చక్కని కళ. కొంతమంది గంటల కొద్దీ మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. మరికొంతమంది మాట్లాడుతుంటే వీళ్లు మనల్ని ఎప్పుడూ వదిలిపెడతారా అని అనుకుంటారు. సందర్భోచితంగా నలుగురికి నచ్చేటట్లు మాట్లాడటం నిజంగా ఒక కళ. మరికొంతమంది తమకు తెలిసినది మళ్లీ మళ్లీ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేవాడికి అంతరాయం కలిగించి కూడా మాట్లాడుతుంటారు. అది కూడా సరికాదు. ఇక సంభాషణల్లో చాలా రకాలున్నాయి. హితభాషణం, మితభాషణం, స్మితభాషణం, ప్రియభాషణం, పూర్వభాషణం, ఇలా చాలా విధాలున్నాయి. ఇవన్నీ ఒకే మనిషి వద్ద ఉంటే అతని చెంతనే మనకు ఉండాలనిపిస్తుంది. హితభాషణం

0: అన్నింటిలోకి చాలా కష్టమైన విధానం. అవతలి వాడికి యతం చెప్పడం ఇది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే సలహాలు ఎవరూ సంతోషంగా స్వీకరించరు. ఎవరికైతే అవి అవసరమో వారు తిరస్కరిస్తారు. ఇక మితభాషణం క్లుప్తంగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడటం మితభాషణం. అనవసరంగా అతిగా మాట్లాడితే అపార్థాలు రావటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందువలన బాగా ఆలోచించి క్లుప్తంగా మాట్లాడటం నేర్చుకోవాలి. స్మితభాషణం మాట్లాడే విషయాన్ని చిరునవ్వుతో మాట్లాడటం, పళ్ళు కనబడకుండా నవ్వటమే స్మితం. అలా ఏ విషయాన్నైనా కూడా నవ్వుతూ చెప్పగలగాలి. ప్రియ భాషణంలో కొన్ని అసత్యాలు ఉండే అవకాశం ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో అవి చాలా తప్పనిసరి. ఇతరుల మనస్సు బాధ పెట్టకుండా ప్రియంగా మాట్లాడటం కూడా కష్టమైన పని. ఒక్కోసారి అవతలి వారికి తెలిసిపోయే ప్రమాదం కూడా ఉంది. పూర్వ భాషణమునకు చక్కని సంస్కారం అవసరం. అవతలి మనిషితో ముందుగా మనమే మాట్లాడటమే పూర్వభాషణం. అవతల మనిషి మనకన్నా గొప్పవాడా చిన్నవాడా అని చూడకుండా పలకరించడం చాలా గొప్ప సుగుణం. సంభాషణం ఒక గొప్ప భూషణం. ఎందుకంటే సంభాషణ బాగో లేకపోతే మనం దేన్నైనా కోల్పోవచ్చు. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతాం, ఎక్కువగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతాం, అనవసరంగా మాట్లాడితే అపార్థాలకు తావిస్తాం, స్నేహితులకు కోల్పోతాం, అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతాం, అసత్యం మాట్లాడితే శీలాన్ని కోల్పోతాం, ఆలోచించి మాట్లాడితే వ్యక్తిత్వాన్ని ప్రత్యేకతను కాపాడుకుంటాం. మాటల్లో చాలా రకాలున్నాయి. మంచి మాటలు, చెడు మాటలు. చెడు మాటలు నాలుగు విధాలుగా ఉన్నాయి. పౌరుషం అనగా కఠినంగా మాట్లాడటం. కష్టం కలిగించే విధంగా మాట్లాడితే కష్టాలు సమస్యలే కాక మిత్రులు కూడా శత్రువులు అవుతారు. అందువలన అశాంతి దుఃఖం కలుగుతుంది. ఇతరులు వారితో మాట్లాడేందుకు సంకోచిస్తారు. అనృతం అనగా అసత్యం చెప్పడం. దీనివలన ఆత్మ మనస్సు కలుషితమవుతాయి. అసత్యవాదులు జీవించినా మరణించిన వారితో సమానమని వేదోక్తి. పైశూన్యం అనగా చాడీలు చెప్పడం. దీనివలన కుటుంబాల్లో కలహాలు, సన్నిహితుల్లో విరోధాలు ఏర్పడతాయి. పరస్పరం అసూయ, అసహనం ఏర్పడతాయి. ఇతరుల నుండి అవమానాన్ని, అవహేళన్ని పొందాల్సి వస్తుంది. ఇక చాలా మంది మాట్లాడుతూ పోతూనే ఉంటారు. ఎదుటివారు ఏమి చెప్పాలి అనుకున్నది కూడా అసలు వినరు. తాము చెప్పిందే వేదం అనుకుంటారు. ఇలా ఎప్పుడూ చేయకూడదు. ఉపాధ్యాయుల నుంచి రాజకీయ నాయకుల వరకు, సాహితీ ఉపన్యాసకుల నుంచి కార్పొరేట్ బృంద నాయకుల వరకు, ఏ రంగంలోనైనా ఎవరైనా సరే గెలవాలంటే ప్రసంగ కళ మీద పట్టు సాధించాల్సిందే. వాల్మీకి రామాయణంలో కిష్కింధకాండలో సన్యాసవేషంలో వచ్చి రామలక్ష్మణులు దర్శించిన హనుమ చెప్పిన ఉదంతం విన్న రాముడు, వాక్యజ్ఞం మధురేర్ వాక్యై స్నేహయుక్తం అరిందమా అని, ఓ లక్ష్మణ, ఈ వానరుడు మిగుల కుశలుడు, చతుర్వేదాలనందు సుశిష్యుడైన వాడులాగా ఎక్కడా ఒక అపశబ్దం లేకుండా తన అవయవములను కదిలించకుండా సంక్షిప్తంగా మరీ బిగ్గరగా కాక మరీ సన్నగా కాక మధ్యమ స్వరంతో మాట్లాడుతున్నాడు అని హనుమ మాట్లాడిన తీరును ప్రశంసించాడు. ఇలా మాట్లాడటం మనమందరం కూడా నేర్చుకోవాల్సుమా.
1: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పించిన వారు శ్రీ ఎన్ శేషాచార్యులు, ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతు సమాచారం.
2: చినుకు పడితే చాలు, మనుషులకు వ్యాధులు వస్తూ ఉంటాయి. వాతావరణ పరిస్థితుల వల్ల అనేక రకాల వ్యాధులు దరిచేరతాయి. వాటిని సమర్థవంతంగా నిరోధించుకుంటాం. కానీ పశువులకు కూడా అనేక రకాల వ్యాధులు ప్రబలుతుంటాయి. మనం పట్టించుకోము, ఎందుకంటే పశువే కదా అని అనుకుంటాం. పశు పోషణ సరిగా ఉంటేనే అనేక రకాలుగా లాభాలు పొందవచ్చు. వర్షాకాలం ప్రారంభమైంది. పశువులకు పలు రకాల వ్యాధులు సంభవించే అవకాశం ఉంది. పశు పోషకులు ఈ సీజన్లో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వర్షాకాలంలో ముఖ్యంగా పశువులకు గొంతువాపు వ్యాధి, జబ్బవాపు వ్యాధి ఆశిస్తూ ఉంటాయి. తొలకరి వర్షాల సమయంలో ఈ వ్యాధులు సంభవించే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. పశువులకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలను వేయిస్తే ఈ వ్యాధుల బారి నుంచి కాపాడుకోవచ్చని చెబుతున్నారు. ఈ వ్యాధులు సంభవిస్తే ఆవులు, గేదెల్లో పాల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. వ్యవసాయ పనులకు వినియోగించే పశువులు నిరసపడిపోతాయి. ఈ సీజన్లో పశు పోషకులు పశు వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. సలహాలు, సహాయం పొందాలి పశు వైద్యాధికారి నుండి. గొంతువాపు వ్యాధి, జబ్బవాపు వ్యాధుల గురించి, వాటి లక్షణాల గురించి మనకు ముందుగానే తెలిసుండాలి. వ్యాధిగ్రస్త పశువుల్లో ముఖ్యంగా గేదెలు, ఆవులలో అధిక ఉష్ణోగ్రతతో జ్వరం వస్తోంది, ఆకలి నశిస్తోంది, ముక్కుల నుంచి నోటి ద్వారా చొంగ కారుతోంది, దీంతో శ్వాస తీసుకోలేకపోతాయి, గొరక కూడా వస్తోంది. ఇటువంటి లక్షణాలు ఉండి కొన్ని సందర్భాలలో 2-3 రోజుల్లో పశువు

మరణిస్తోంది. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే అందుబాటులో ఉన్న పశు వైద్యుణ్ణి సంప్రదించి తగిన చికిత్స చేయించాలి. ఈ వ్యాధి అధికంగా నల్లజాతి పశువుల్లో సోకుతోంది. మరి జబ్బవాపు వ్యాధి, ఇది ఎక్కువగా 6 నెలలు పైబడిన దూడలు అలాగే పెద్ద పశువులకు ఈ వ్యాధి సంభవిస్తోంది. బలంగా ఆరోగ్యంగా కండపుష్టి ఉన్న తెల్ల పశువులకు అధికంగా ఈ వ్యాధి ప్రబలుతోంది. వ్యాధి సోకిన పశువు ఏదైనా ఒక భుజం లేదా తొడభాగం వాచిపోయి క్రమంగా నల్లగా కమిలిపోతోంది. ఈ ప్రదేశంలో తాకినప్పుడు మొదటి దశలో వేడిగా ఉంటోంది. ఈ భాగం ఉబ్బి తాకినప్పుడు నొప్పిని వ్యక్తపరుస్తోంది. ఈ స్థితిలో పశువు కుంటుతోంది. క్రమంగా ఆ ప్రదేశం కమిలిపోయినట్లుగా మారుతోంది. ఆ భాగం చల్లగా మారి చేతితో తాకినప్పుడు ఒక రకమైన శబ్దం వస్తోంది. వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు మరణం కూడా సంభవిస్తోంది. సరైన సమయంలో వైద్యుని వద్దకు తీసుకువెళ్లి చికిత్స చేయించాల్సి ఉంటోంది. ఈ జబ్బవాపు అలాగే గొంతువాపు వ్యాధి పట్ల ముందు జాగ్రత్త మనకెంతో అవసరం. పశువులకు వచ్చే అంటువ్యాధుల విషయంలో ముందస్తు జాగ్రత్తలు పాటించడం ఎంతో ముఖ్యం. అంటువ్యాధుల విషయంలో పశు పోషకులు పశువులకు ముందస్తు టీకాలు వేయించాలి. పశువులను ఉంచే ప్రదేశాలు పాకలు శుభ్రంగా ఉంచాలి. వాతావరణ తీవ్రతలకు పశువులు గురికాకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటోంది. కొత్తగా పశువులను కొంటే 15 రోజుల పాటు వాటిని ఇతర పశువులకు దూరంగా ఉంచాలి. ఆరోగ్యాన్ని పరిశీలించిన తరువాతనే మందలో కలపాలి. వ్యాధులతో మరణించిన పశువులను గోతిలో సున్నం కలిపి పాతిపెట్టాలి. ఈ వర్షాకాలంలో ఇలాంటి చర్యలు చేపడితేనే మన పశువుల్ని మనం కాపాడుకోగలుగుతాం.

మీరింతవరకు వర్షాకాలంలో పశువుల్లో వచ్చే వ్యాధుల గురించి తెలుసుకున్నారు. రైతు సమాచారం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో ముందుగా 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు, 7 గంటల 15 నిమిషాలకు అతివల కృతజ్ఞతా వేడుక ఆషాఢం బోనాలు. ప్రత్యేక కార్యక్రమం 7 గంటల 40 నిమిషాలకు జిల్లాలో గత వారం సమీక్ష, సమీక్షకులు దాట్ల రవీందర్. 8 గంటలకు సమాచార ప్రభాత్, 8 గంటల 15 నిమిషాలకు మార్నింగ్ న్యూస్ ప్రసారం అవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 8 గంటల 30 నిమిషాలకు ఉద్యోగవాణి, విద్యా ఉద్యోగ సమాచారం. 8 గంటల 35 నిమిషాలకు పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట, రికార్డెడ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. 9 గంటల 30 నిమిషాలకు చిత్రగీతాలు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు హిందీలో వార్తలు, 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. 12 గంటల 10 నిమిషాలకు ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ అజయ్ పోహంకర్ గారి గాత్ర సంగీతం వింటారు. 12 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తలు, 12 గంటల 40 నిమిషాలకు చిత్రగీతాలు, 1 గంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, 1 గంట 20 నిమిషాలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమం, 1 గంట 50 నిమిషాలకు ఉర్దూలో వార్తలు, 2 గంటలకు మిడ్ డే న్యూస్, 2 గంటల 15 నిమిషాలకు దోపహర్ సమాచార్, 2 గంటల 30 నిమిషాలకు కిన్నెర లహరి, 3 గంటల 30 నిమిషాలకు ఏకచిత్రగానం, 4 గంటల నుంచి చిత్రగీతాలు ప్రసారమవుతాయి, 5 గంటల 45 నిమిషాలకు జానపద గేయాలు.

ఇక సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు, 6:35 చిత్రగీతాలు, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో జలమే జీవం, ప్రతి చుక్కను భద్రపరుద్దాం రూపకం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. 7:40 కిన్నెర లహరి. 8:40 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 మధురిమ, ఆ పాత మధుర గీతాలు వింటారు. 10:00 అఖిల భారత సంగీత సభా కార్యక్రమం. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:43:35. 6:40 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

కవి అన్యశ్రీ జయంతి సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు.

0: వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఈ ఉదయం గుడివాడ పట్టణంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజావేదిక సమావేశంలో ఆయన పాల్గొంటారని అధికారులు తెలిపారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం యలవర్తి గ్రౌండ్స్లో టీడీపీ స్థానిక నాయకులు కార్యకర్తలతో సమావేశమవుతారని అధికారులు వెల్లడించారు. తెలంగాణ భాషా వైభవానికి ప్రతీకగా నిలిచిన కవి అంధ్యశ్రీ జయంతి సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లో ఈరోజు నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. 3.95 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అంధ్యశ్రీ స్మృతివనానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అంధ్యశ్రీ సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు అందించడంతో పాటు తెలంగాణ భాష సంస్కృతి సాహిత్య వైభవాన్ని ప్రతిబింబించే కేంద్రంగా ఈ స్మృతివనాన్ని రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్నినో ప్రభావంతో రాష్టంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ మంత్రివర్గం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్లోని సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిన్న నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో రాష్టంలో నెలకొన్న పరిస్థితిని అధ్యయనం చేసి నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపాలన్న ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలుకు అవసరమైన ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని మంత్రివర్గం తీర్మానించింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో కలిసి సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయుల సమావేశంలో వెల్లడిస్తూ వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాపై తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించిందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సాంఘిక సంక్షేమ వసతి గృహం విద్యార్థులకు అవసరమైన వస్తువులతో కూడిన కిట్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
1: ప్రైమరీ స్కూల్ ఉన్న పిల్లల దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ వరకు కూడా ఇవన్నీ అందించడం జరిగింది. ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమాన్ని పెద్దపీట వేస్తా ఉంది. ప్రతి హాస్టల్ కి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకి ఏమైనా ఇబ్బందులు ఇస్తే స్వాంతన పథకం ద్వారా ఆ కుటుంబాలకు అండగా ఉన్నాం. అదేవిధంగా ఆర్ఫన్స్ గా ఉన్నటువంటి పిల్లల కోసం అనురాగం పథకం ద్వారా ఆ పిల్లలకి హాలిడేస్ లో అండగా ఉంటున్నాం. వాళ్ళ సంక్షేమంతో పాటు ఐఐటి ఎన్ఐటి సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ లో 3 ఎక్సలెన్సీ సెంటర్లు, ట్రైబల్ వెల్ఫేర్ లో 1 ఎక్సలెన్సీ సెంటర్, బీసీ వెల్ఫేర్ లో 2 ఎక్సలెన్సీ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్ లో కార్పొరేట్ విద్యలు అందించడం జరిగింది.
0: రొయ్యల మేత తయారీకి అవసరమైన ముడి పదార్థాల ధరలను నియంత్రించేందుకు కేంద్రం విధానపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. గుంటూరు జిల్లాలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో కేంద్ర మంత్రితో నిన్న సమావేశమైన ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 100 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్తో ఆంధ్రప్రదేశ్ రొయ్యల ఉత్పత్తిదారుల సమన్వయ కమిటీ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కోరారు. పొగాకు ఉత్పత్తులపై పన్నుభారం తగ్గించి రైతులను తక్షణం ఆదుకోవాలని, రాయలసీమ సమగ్ర ఉద్యాన పంటల అభివృద్ది ప్రణాళికకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. అలాగే రిలయన్స్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో 14.14 కోట్ల విలువైన వివిధ అభివృద్ది పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
2: అమృత్ 2.0 పథకం ద్వారా 2,50,000 లీటర్ల వాటర్ పైప్ లైన్ ప్లస్ రిజర్వాయర్ వర్క్స్ శాంక్షన్ అవటం, ఎక్కడ నీటి కరువు లేకుండా టౌన్ లో చేసేందుకు 13.40 కోట్ల ఈ శాంక్షన్స్ సరిపోద్దని చెప్పి చెప్పవచ్చు. అదేవిధంగా వివిధ రోడ్లు కూడా ప్రారంభోత్సవానికి నోచుకున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నిధుల ద్వారా 12.35 లక్షల సీసీ రోడ్డు ఆ శాంక్షన్ చేయడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఈ రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమంతో పాటు పెట్టుబడులు రావటం చూస్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నదుల అనుసంధానం, పూర్వోదయ ప్రాజెక్ట్, రొయ్యల మేత ధరల తగ్గింపు వంటి అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్లమెంటు సభ్యులకు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్లమెంటు

0: పార్లమెంటరీ పార్టీ సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల అజెండాపై ముఖ్యమంత్రి పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఏకీకృత ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ ఏర్పాటుకు సంబంధించిన వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లుపై సమగ్ర అధ్యయనం చేసి పార్లమెంటులో చర్చించాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్లు, ఆర్థిక వ్యవసాయ విధానాలు, ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగం, వివిధ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ హస్తకళలు, చేనేత వారసత్వాన్ని ప్రపంచ స్థాయిలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని బాబా కరక్సింగ్ మార్గ్లో ఆధునీకరించిన లేపాక్షి హస్తకళల ఎంపోరియంను ఆమె నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో హస్తకళలు, చేనేత రంగాల అభివృద్దికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 లేపాక్షి దుకాణాలతో పాటు హైదరాబాద్, కోల్కతా, న్యూఢిల్లీలో సంస్థ దుకాణాలను నిర్వహిస్తూ వేలాది మంది కళాకారులకు మార్కెట్ అవకాశాలు, స్థిరమైన జీవనోపాధి కల్పిస్తోందని చెప్పారు. దేశీయంగా యూరియా కొరతను పూర్తిగా అధిగమించి విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం యూరియా కోసం జాతీయ పెట్టుబడి విధానం ఎన్ఐపియుకి ఆమోదం తెలిపిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ విధానంతో దేశంలో గ్యాస్ ఆధారిత యూరియా తయారీ యూనిట్ల ఏర్పాటును వేగవంతం చేసి ఎరువుల రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించనున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. కొత్తగా ఏర్పాటు చేసే ప్లాంట్లలో పర్యావరణ హితమైన అత్యాధునిక గ్యాస్ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. దీనివల్ల యూరియా కొరత లేకుండా రైతులకు సకాలంలో నాణ్యమైన ఎరువులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. వాతావరణం. తమిళనాడు, దక్షిణ ఆంధ్ర కర్ణాటక, ఉత్తర కేరళ మీదుగా నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర లక్షద్వీప్ వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపు ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారిణి జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని ఆమె వెల్లడిస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపు ఆవరణంలో నైరుతి మరియు పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కవి అందిశ్రీ జయంతి సందర్భంగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో నిర్వహించనున్న కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమంతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యః సాయంకాలే పంజాబస్య జాలంధర నగరాత్ ఆభాసీయ మాధ్యమేన దేశస్య 20 రాజ్యేషు పునర్వికసితానాం 75 రేలస్థానకానాం ఉద్ఘాటనం అకరోత్. ఏతేషాం స్థానకానాం అమృత్ భారత్ స్థానక యోజనాయాః అంతర్గతం ఆధునికీకరణం జాతం. ఏషా యోజనా విశ్వస్య బృహత్తమాసు స్థానక పునర్వికాస యోజనాసు అన్యతమా అస్తి. ప్రాయః 70 5 శతాధికైక సహస్ర కోటి రూప్యకాణాం

0: येन विकसितानि एतानि स्थानकानि यात्रिसौविध्यैः समलंकृतानि सन्ति। पुनर्विकसितेषु स्थानकेषु पंजाबस्य जालंधर कैंट, SAS नगरम्, श्री मुक्तसर साहिब, श्री आनंदपुर साहिब इत्येतेषां स्थानकानां समावेशः अस्ति। तदतिरिक्तं गुजरात, ओडिशा, दक्षिण रेल क्षेत्राणां अनेकानि स्थानकानि अपि अत्र सम्मिलितानि सन्ति। अस्मिन् अवसरे प्रधानमंत्री करटोली अम्बाला रेलसेवां, अमृतसर वाराणसी संत रविदास एक्सप्रेस चेत्येताभ्यां हरितध्वजं प्रदर्शितवान्। ह्यः जालंधरे प्रधानमंत्रिणा लोकार्पितानि राष्ट्राय समर्पितानि च एतानि पुनर्विकसितानि स्थानकानि एते द्वे रेलसेवे च रेलमार्गावसंरचना परियोजनानां भागाः सन्ति। एतासां परियोजनानां व्ययः 70.4 लाख करोड़ रुपयाधिकः अस्ति। अवसरेस्मिन् प्रधानमंत्री अवदत् यत् 75 पुनर्विकसित रेलस्थानकानां उद्घाटनं भारतीय रेल विभागस्य विगतेषु कतिपय वर्षेषु अभवत्, तीव्र परिवर्तनस्य द्योतकं च अस्ति।
1: केंद्र की भाजपा सरकार की भी प्राथमिकता है भारत के हर नागरिक की सेवा, भारत के हर नागरिक का जीवन आसान बनाना और उसे आगे बढ़ने के लिए नए नए अवसर उपलब्ध कराना, और इसलिए हम नागरिक देवो भव इस मंत्र पर चल रहे हैं। गरीब हो, मिडिल क्लास हो, ऐसे हर परिवार को बेस्ट से बेस्ट सुविधा मिले, ये हमारा प्रयास है और नागरिक देवो भव का ये भाव हमारे काम में दिखता है।
0: पूर्वाह्ने एव प्रधानमंत्री हरियाणा राज्यस्य जिंद रेल स्थानकात् भारतस्य प्रथमाय हाइड्रोजन इत्यनेन चालित रेलयानाय अपि हरितध्वजं प्रदर्शितवान्। एतत् रेलयानं जिंद सोनीपत रेलस्थानकयोः मध्ये संचरिष्यति, अथ 91 किलोमीटर मिता दूरता प्रायः द्विहोरायां पूर्णं करिष्यति। वाणिज्य उद्योग मंत्री पीयूष गोयल ह्यः एस्टोनिया देशस्य राजधान्यां ताल्लिन नगरे तत्रत्य विदेश मंत्रिणा मार्गुत साह्यकना इत्यनेन सह मेलनं विहितवान्। उभाभ्याम नेतृभ्याम भारत एस्टोनिया देशयोः मध्ये व्यापार, निवेश, अंकिकीय परिवर्तन, साइबर सुरक्षा प्रौद्योगिकी चेत्येषु क्षेत्रेषु सहयोगस्य सुदृढीकरण विषये विचार विमर्शः कृतः। अनन्तरं साक्यकना इत्यस्य उपस्थितौ मन्त्रिणा भारत एस्टोनिया व्यापार मञ्चम् अपि अभिसंबोधितम्। केन्द्रीयः गृहमन्त्री अमितशाहः गतरात्रौ पश्चिमबंगालराज्यस्य त्रिदिवसीयायां यात्रायां सिलिगुडी इत्यत्र सम्प्राप्तवान्। सिलिगुडी नगरस्य बागडोगरा विमानस्थानके आगमनावधौ पश्चिमबंगालस्य मुख्यमन्त्रिणा सुवेन्दु अधिकारिणा तस्य स्वागतं विहितम्। श्रीशाहः अद्य जुमागाछ नगरस्य सीमाचौकी इत्यत्र VSF इत्यस्य 18 बटालियन इत्यस्य भ्रमणं करिष्यति। बैडमिंटन क्रीडायां भारतीय क्रीडिका तथा द्विवारं ओलंपिक पदक विजेत्री PV सिंधुः अद्य प्रातः टोक्यो नगरे जापान ओपन क्रीडायाः महिला एकलस्य उपांत्य चक्रीय स्पर्धायां चीन देशस्य चेन युफेई सम्मुखी करिष्यति। इति वार्ताः।
2: ఆకాశవాణి శ్రీ డి రాజ్ కుమార్ అందించిన కామారెడ్డి జిల్లా సమాచార లేఖ వింటారు.
3: కామారెడ్డి జిల్లాలో మహిళా సంఘాల ద్వారా చేపడుతున్న స్వయం ఉపాధి కార్యక్రమాలు గ్రామీణ ఆర్థిక అభివృద్దికి ఎంతగానో దోహదపడుతున్నాయని కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. గాంధారిలో చిమన్ చావలి బేకరీ యూనిట్ సందర్శించారు. స్వయం ఉపాధిలో విజయవంతంగా ముందుకు సాగుతున్న మహిళా పారిశ్రామికవేత్తను అభినందించారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆదర్శ మహిళా పారిశ్రామికవేత్తగా నిలిచిన అస్మా బేగం తరహాలో ఇతర మహిళలు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. జిల్లాలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సాగుతోంది. ఈ నెల 20వ తేదీలోపు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించాలని కలెక్టర్ కోరారు. గ్రామాల్లో అవగాహన కల్పించి ప్రజల నుంచి ఫారాలు సేకరించే ప్రక్రియ వేగవంతం చేయాలని తెలిపారు. కామారెడ్డి జిల్లా

0: ఖాళీగా అంగన్వాడి టీచర్ సహాయకురాల 190 ఖాళీల భర్తీకి అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ప్రసన్న తెలిపారు. బాన్సువాడ, దోమకొండ, కామారెడ్డి, మద్నూర్, ఎల్లారెడ్డి ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తంగా 2 కేటగిరీల్లో 95 వంతున ఖాళీలున్నాయి. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో ఈ నెల 28 నుంచి వచ్చే నెల 1 తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. నిజాం సాగర్ సమీపంలో 9.90 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఎకో టూరిజం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని, ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న కాటేజీలు, లగ్జరీ సూట్లు, డీలక్స్ గదులు తనిఖీ చేశారు. ఈ ప్రాజెక్టులో 7 డీలక్స్ గదులు, 10 సూట్ల నిర్మాణం జరుగుతుంది. విద్య, వైద్యం, క్రీడలు, సాగునీరు, పరిశ్రమలు, మౌలిక వసతుల అభివృద్దిలో కామారెడ్డి నియోజకవర్గాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా నిలిపేలా కృషి చేస్తారని ప్రభుత్వ సలహాదారు షబ్బీరలి చెప్పారు. తాను చదువుకున్న కామారెడ్డి పాఠశాల అభివృద్దికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ నిధులతో పాఠశాలలో ఆధునిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి జ్యోతి తెలిపారు. ఈ మేరకు పండ్లు, పూలు, కూరగాయలు, ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ తో పాటు పలు పథకాల కింద ఆకర్షణీయమైన రాయితీలు ప్రకటించిందని వివరించారు. బిందు సేద్యం, పండ్ల తోటలు, కూరగాయల సాగు కోసం అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకు ఎకరానికి 22,518 రూపాయలు, బిందు సాగుతో పాటు ఎరువులు, పురుగు మందులకు ఏడాదికి 4,200 రూపాయల రాయితీ లభిస్తుందని చెప్పారు. డ్రాగన్ ఫ్రూట్, అరటి, బొప్పాయి, మామిడి, నిమ్మ, జామతో పాటు పూల సాగుకు 40%, కూరగాయల పందిళ్ల ఏర్పాటుకు 50%, బిందు సేద్యం పరికరాలపై ఎస్సీ ఎస్టీ రైతులకు 90%, బీసీ రైతులకు 80%, ఇతర రైతులకు 70% రాయితీ వర్తిస్తుంది. ఆసక్తి గల రైతులు సంబంధిత మండల ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. రేబీస్ వ్యాధికి చికిత్స లేదని, నివారణ దానికి ఏకైక మార్గమని జిల్లా పశు వైద్య పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ భరత్ కుమార్ తెలిపారు. ఓల్డ్ జునోసిస్ డేను పురస్కరించుకుని కామారెడ్డి ఏరియా పశు వైద్యశాలలో సునకాలకు యాంటీ రేబీస్ టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జునోసిస్ వ్యాధులంటే జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు సంక్రమించే వ్యాధులను వివరించారు. ముఖ్యంగా జునోటిక్ వ్యాధుల్లో రేబీస్, ఆంథ్రాక్స్, టీబీ, బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులున్నాయని, కుక్కలు, పిల్లులు, కోతులు వంటి జంతువుల కాట్లు, గాయాల ద్వారా రేబీస్ మనుషులకు సంక్రమించే ప్రమాదం ఉందన్నారు. ఇది ఒక ప్రాణాంతక వ్యాధిని, లక్షణాలు కనిపించాక చికిత్స కష్టమని చెప్పారు. అందువల్ల ముందస్తు నివారణ చర్యలే దీనికి అత్యంత ప్రభావవంతమైన మార్గమని పేర్కొన్నారు. యువతను రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు. ప్రతి పౌరుడు చట్టాలు గౌరవిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు. కామారెడ్డి పట్టణంలో రాజీవ్నగర్ కాలనీ పోలీసు అధికారులు, సిబ్బందితో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో మాట్లాడుతూ పోలీసులు ప్రజల మధ్య విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయటం, నేరాల నివారణలో ప్రజలను భాగస్వాములు చేయటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రజలను ఆకర్షించేలా లక్కీ డ్రాలు, ఇతర స్కీములు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. సదాశివనగర్ చెందిన వ్యక్తి తన 19 గుంటల భూమిని లక్కీ డ్రా ద్వారా విక్రయిస్తానంటూ ఒక్కో వ్యక్తి నుంచి నగదు వసూలు చేస్తున్నట్టు అందిన సమాచారం మేరకు పోలీసులు తనిఖీ చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా ఈ చర్యకు పాల్పడినట్టుగా గుర్తించిన పోలీసులు లక్కీ డ్రాకు సంబంధించిన పత్రాలు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో యువకులు మోసగించిన వ్యక్తిని మాచారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 45,000 రూపాయల నగదు, బాధితులకు చెందిన 3 పాస్పోర్ట్లు, మొబైల్ ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నామని కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ తెలిపారు. రష్యాలో వర్క్ పర్మిట్ వీసాలు ఇప్పిస్తామని నమ్మించి 9.37 లక్షలు వసూలు చేసి నకిలీ వర్క్ పర్మిట్ వీసాలు ఇచ్చినట్టుగా ఒక బాధితుడు ఫిర్యాదు చేశారు.
1: శ్రీ డి రాజ్ కుమార్ అందించిన కామారెడ్డి జిల్లా సమాచారాలకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి నిలయంలో సమయం 7:05.
2: వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. 75 అమృత్ భారత్ స్టేషన్లను ఒకేసారి ప్రారంభించడం భారత రైల్వేలు గత దశాబ్దంలో సాధించిన పరివర్తనను ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు భారత బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద భద్రత పరిస్థితిని సమీక్షిస్తారు. 95 కోట్ల మందితో కూడిన మన ఓటర్ల జాబితా మన దేశ ప్రజాస్వామ్య చరిత్రకు ఒక సజీవ పత్రమని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ 3వ స్థానం కోసం మ్యాచ్ జరుగుతుంది. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పీవీ సింధు ఈరోజు మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఆడతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న సాయంత్రం పంజాబ్లోని జలంధర్ నుండి 20 రాష్ట్రాల వ్యాప్తంగా పునరాభివృద్ది చేసిన 75 అమృత్ రైల్వే స్టేషన్లను వర్చువల్ పద్దతిలో ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేషన్ పునరాభివృద్ధి

0: శతాబ్ది కార్యక్రమాల్లో ఒకటైన అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఈ స్టేషన్లను ఆధునికీకరించారు. సుమారు 1570 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ది చేసిన ఈ స్టేషన్లను ఆధునిక ప్రయాణికుల అనుకూల సదుపాయాలు కల కేంద్రాలుగా మార్చారు. విరాసత్ భీ వికాస్ భీ అనే స్ఫూర్తితో పునరాభివృద్ది చేసిన ఈ స్టేషన్లలో స్థానిక సంస్కృతి, వారసత్వం, వాస్తుశిల్పాన్ని ప్రతిబింబించే అంశాలు చేర్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, పునరాభివృద్ది చేసిన 75 రైల్వే స్టేషన్ల ప్రారంభోత్సవం గత అనేక సంవత్సరాలుగా భారతీయ రైల్వే సాధించిన వేగవంతమైన పరివర్తనను ప్రతిబింబిస్తోందని అన్నారు.
1: बीते वर्षों में भाजपा सरकार ने स्थितियों को बदलना शुरू किया. आज पूरे देश में रेलवे स्टेशनों का कायाकल्प किया जा रहा है. अमृत भारत स्टेशन स्कीम के तहत 1300 से ज्यादा रेलवे स्टेशन को आधुनिक बनाया जा रहा है.
0: అంతకుముందు ప్రధానమంత్రి హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ నుంచి ప్యాసింజర్ సర్వీసును జెండా ఊపి ప్రారంభించడంతో భారత్కు మొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు లభించింది. ఈ రైలు జింద్ సోనిపట్ రైల్వే స్టేషన్ల మధ్య నడుస్తూ 89 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో పూర్తి చేస్తుంది. జింద్లో సుమారు 14,200 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి మోదీ దేశానికి అంకితం చేశారు. ఆ తర్వాత చండీగఢ్లో ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి మౌలిక సదుపాయాల రంగాలకు సంబంధించిన 4,700 కోట్ల రూపాయల పైగా విలువైన అభివృద్ది పనులను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న జుమాగాజ్లో సరిహద్దు భద్రతా దళం 18వ బెటాలియన్ సరిహద్దు అవుట్పోస్టును సందర్శిస్తారు. బీఎస్ఎఫ్ సిబ్బందితో ఆయన ముఖాముఖి మాట్లాడతారు. అలాగే ప్రహరీ సమ్మేళనంలో ప్రసంగిస్తారు. బీఎస్ఎఫ్ కు సంబంధించిన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేస్తారు. పశ్చిమ బెంగాల్లో 3 రోజుల పాటు పర్యటించేందుకు కేంద్ర హోంమంత్రి నిన్న రాత్రి సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆయనకు స్వాగతం పలికారు. ఈ రోజు కేంద్ర హోంమంత్రి సులీగుడిలో ఒక సమావేశానికి అధ్యక్షత వహించి రాష్టంలో సరిహద్దు నిర్వహణ, భద్రతకు సంబంధించిన అంశాలను సమీక్షిస్తారు. అలాగే రాష్టంలో 3 కొత్త నేర చట్టాల అమలు తీరును కూడా అంచనా వేయడంతో పాటు జనన మరణాల నమోదుకు సంబంధించిన విషయాలపై విడిగా మరొక సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఈ సాయంత్రం అమిత్ షా తిరిగి కోల్కతా చేరుకుంటారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎస్టోనియా విదేశాంగ మంత్రి మార్గస్ సహాన్సోతో సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ పరివర్తన, సైబర్ భద్రత, అభివృద్ది చెందుతున్న సాంకేతిక రంగాల్లో భారత్ ఎస్టోనియా సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపైన ఇద్దరు నాయకులు నిన్న చర్చించారు. అదేవిధంగా భారత యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగిసిన తర్వాత అందుబాటులోకి వచ్చిన కొత్త అవకాశాలపై కూడా వారు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఇండియా ఎస్టోనియా బిజినెస్ ఫోరం ఉద్దేశించి పీయూష్ గోయల్ ప్రసంగిస్తూ, భారత్ డిజిటల్ సామర్థ్యాలను, విస్తృతిని ప్రపంచ స్థాయి ఉత్పాదనతో జత చేయడం ద్వారా ఇండియా యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఫ్రేమ్వర్క్ మద్దతుతో రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత పెంపొందించుకోవచ్చునని చెప్పారు. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న పెన్షన్ వివాదాలపై 2వ జాతీయ వర్క్షాప్ ప్లీనరీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భాగస్వాములందరి మధ్య మరింత మెరుగైన సమన్వయాన్ని పెంపొందిస్తూ పెన్షన్ వివాదాల నిర్వహణను మెరుగుపరచడం వల్ల ప్రభుత్వానికున్న నిబద్దతను ఈ వర్క్షాప్ పునరుద్ఘాటిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అన్ని మంత్రిత్వ శాఖలకు చెందిన నోడల్ అధికారులు, ప్యానల్ కౌన్సిల్స్ ఈ వర్క్షాప్ లో పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మన దేశంలో ఎన్నికలు రాజ్యాంగం, ఎన్నికల చట్టాలు, కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు జారీ చేసే ఆదేశాల ప్రకారమే జరుగుతాయని ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో అఖిల భారత మీడియా సదస్సులో ఆయన మాట్లాడుతూ, దేశంలోని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన వారందరి ద్వారా మొత్తం ఎన్నికల ప్రక్రియ ఏకకాలంలో ఆడిట్ చేస్తున్నారని తెలియజేశారు. దాదాపు 95 కోట్ల మంది భారతీయులతో కూడిన భారత ఓటర్ల జాబితా అనేది కాలక్రమేణా అభివృద్ది చెందుతున్న ఒక సజీవ పత్రమని జ్ఞానేష్ కుమార్ అభివర్ణించారు. ఓటర్ల జాబితాల తయారీలో ఉండే చట్టబద్దమైన రక్షణ గురించి ప్రస్తావిస్తూ, ఈ ప్రక్రియలో ఏకకాలంగా

ఆపరేటర్లుగా 12 లక్షల మందికి పైగా బూత్ స్థాయి అధికారులు, 15 లక్షల మందికి పైగా బూత్ స్థాయి ఏజెంట్లు చురుగ్గా పాల్గొంటున్నారని ఆయన వెల్లడించారు. అదేవిధంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పాల్గొన్నందుకు ఓటర్లందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. భాగస్వాములను అనుసంధానించడం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం ఎన్నికల్లో మీడియా పాత్ర అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి కూడా నామినేషన్ పత్రాలను సక్రమంగా దాఖలు చేయడం అనేది అది వారి బాధ్యత అని కూడా ఎన్నికల ప్రధాన కమిషనర్ తెలియజేశారు. సదస్సు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆయన, రాజ్యసభలో తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాన్ని తిరస్కరించడం గురించి ప్రస్తావించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ పత్రంలో ప్రతి కాలంని కూడా పోటీ చేస్తున్న అభ్యర్థి స్వయంగా నింపడం తప్పనిసరిని ఆయన తెలియజేశారు. కొన్నిసార్లు దీన్ని విస్మరించినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులు ఖచ్చితంగా ఈ అంశాన్ని తమ దృష్టికి తీసుకువస్తారని, ప్రత్యర్థుల నుంచి ఫిర్యాదు రాని పక్షంలో

0: లో మీడియా పాత్ర అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది. ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రతి అభ్యర్థి కూడా నామినేషన్ పత్రాలను సక్రమంగా దాఖలు చేయడం అనేది అది వారి బాధ్యత అని కూడా ఎన్నికల ప్రధాన కమిషనర్ తెలియజేశారు. సదస్సు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆయన, రాజ్యసభలో తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాన్ని తిరస్కరించడం గురించి ప్రస్తావించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ పత్రంలో ప్రతి కాలంని కూడా పోటీ చేస్తున్న అభ్యర్థి స్వయంగా నింపడం తప్పనిసరిని ఆయన తెలియజేశారు. కొన్నిసార్లు దీన్ని విస్మరించినప్పటికీ రాజకీయ ప్రత్యర్థులు ఖచ్చితంగా ఈ అంశాన్ని తమ దృష్టికి తీసుకువస్తారని, ప్రత్యర్థుల నుంచి ఫిర్యాదు రాని పక్షంలో పరిస్థితి వేరేగా ఉండదని ఆయన చెప్పారు. కోర్టు కేసులకు సంబంధించిన వివరాలను నమోదు చేసేందుకు మీనాక్షి నటరాజన్ కు సమయం ఇచ్చినప్పటికీ ఆమె ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదని కూడా ఎన్నికల ప్రధాన కమిషనర్ చెప్పారు. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై భారత్ జపాన్ దేశాల మధ్య చర్చలు సజావుగా సాగుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్టుపై అడిగిన ప్రశ్నకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ, అది వ్యక్తిగత అభిప్రాయమని, వాస్తవాలతో దానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జపాన్ దేశం E20 రైలు సిరీస్ ను సరఫరా చేస్తుందని, అయితే ఆ రైలు ఇంకా అభివృద్ది దశలోనే ఉన్నందువల్ల 2030 సంవత్సరానికి మాత్రమే అది అందుబాటులోకి వస్తుందని ఆయన వివరించారు.
1: Pahalgam terror attack took several innocent lives. Its barbarity, our authorities have begun investigations in the matter, continues. As far as cross-border terrorism is concerned, you are well aware of Pakistan's decades-long sponsorship and support for it, as also its continued use as instrument of state policy. And I would say that Pakistan has no locus standi to comment on matters which are internal to India.
0: ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్తాన్ వైఖరిని భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు రణధీర్ జైస్వాల్ మరోసారి స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ అంశంపై ఆయన మాట్లాడుతూ, జమ్మూకాశ్మీర్ లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా ఈ రాత్రి మయామి స్టేడియంలో ఫ్రాన్స్ ఇంగ్లాండ్ జట్లు మూడో స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్ లో తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 2:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ 89వ ఏట కన్ను మూశారు. ఈ క్రికెటర్ మరణాన్ని ఆయన కుమారుడు డానియల్ ధృవీకరించారు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్రౌండర్లో ఒకటిగా సోబర్స్ ను పరిగణిస్తారు. జపాన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత స్టార్ షట్లర్ 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఈరోజు మహిళల సింగిల్ సెమీఫైనల్స్ లో చైనాకు చెందిన చెన్ యుఫైతో తలపడతారు. 75 అమృత్ భారత్ స్టేషన్లను ఒకేసారి ప్రారంభించడం భారత రైల్వేలు సాధించిన పరివర్తన ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు భారత బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద భద్రతా పరిస్థితిని సమీక్షిస్తారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈవేళ 3వ స్థానం కోసం మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
3: ఆకాశవాణి అతివల కృతజ్ఞతా వేడుక ఆషాఢం బోనాలు ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీ కట్టా రామకృష్ణ. ఇందులో శ్రీమతులు ముత్యం స్వప్న, బండి శృతి, సుంకర్నేని స్వాతి, గుంటేటి విశాలిని, రామిశెట్టి ప్రియాంక, గుండోజు శైలజ పాల్గొన్నారు.

ఇచ్చే నైవేద్యం అని అర్థం. భోజనం ప్రకృతి అయితే బోనం వికృతే. శివసత్తుల పూనకాలతో, పోతురాజుల నృత్యాలతో, గటాల ఊరేగింపుల మధ్య తలపైన బోనం పెట్టుకుని ఆలయానికి తరలివచ్చే మహిళలు శక్తి స్వరూపిణి భక్తి శ్రద్ధలతో కొలిచే సందర్భమే బోనాల పండుగ. ఆషాఢంలో ఎంతో విశేషంగా జరిగే ఈ వేడుకలకు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు గోల్కొండలోని జగదాంబికా ఆలయంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసేవాడని, ఆ క్రమంలోనే బోనాల ఉత్సవాలు మొదలయ్యాయని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. అలాగే ఒకప్పుడు భాగ్యనగరంగా పిలిచే హైదరాబాదులో ఈ ఉత్సవాల ప్రారంభం వెనుక మరో ఆసక్తికరమైన కథనమూ ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి విపరీతంగా వ్యాపించడంతో ఎంతోమంది ప్రజలు చనిపోయారట. అమ్మవారు ఆగ్రహించడం వల్లే ఈ వ్యాధి వ్యాపించిందని భావించిన ప్రజలు జాతరలు జరిపిస్తే దేవి శాంతిస్తుందని నమ్మి ఈ బోనాల ఉత్సవాలను మొదలుపెట్టారని కథనాలు చెబుతున్నాయి. అప్పటినుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం ఆషాఢంలో ఈ ఉత్సవాలను తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఈ సమయంలో జగన్మాత పుట్టింటికి చేరుకుంటుందట. అలా వచ్చే అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి బోనాన్ని సమర్పిస్తే సంతోషిస్తుందని భక్తుల విశ్వాసం.

0: ప్రాణములయందు అమ్మవై ఉన్న నది ఆదిశక్తి అవతారాలు ఎట్లా ఉన్నాయంటారా?
1: వినండి అతివల కృతజ్ఞత వేడుక ఆషాఢం బోనాలు ప్రత్యేక కార్యక్రమం.
2: ఆషాఢం పేరుకు ఇది శూన్యమాసమైనా ముల్లోకాలను పాలించే జగన్మాతను భక్తి శ్రద్ధలతో కొలిచే మాసంగా పిలుస్తారు. నవరాత్రుల తర్వాత అమ్మవారిని పూజించే నెలగా ఆషాఢానికి పేరు. బోనం అంటే అమ్మవారికి సమర్పి

బోనాల వేడుకలో భాగంగా ఆషాఢంలో వచ్చే ఆదివారం రోజు రాగి లేదా మట్టి కుండకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులోనే పసుపు అన్నం లేదా పొంగలిని వండి దానిపైన మరో పాత్రను పెట్టి దీపాన్ని వెలిగించి వేపాకులతో అలంకరిస్తారు. ఇలా తయారు చేసిన బోనాన్ని మహిళలు తలపైన పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి తల్లికి నివేదిస్తారు. తమ కుటుంబాన్ని ఊరిని కాపాడమంటూ వేడుకుంటారు.

ఈ ఉత్సవాలు తెలంగాణలో ఎక్కువగా జరిగినా రాయలసీమ, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లోనూ చూడవచ్చు. మొదట హైదరాబాద్లోని గోల్కొండలో ఉన్న జగదంబిక ఆలయంలో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత బలకంపేట రేణుకెల్లమ్మ ఆలయం, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి సన్నిధానంలో నిర్వహించే లష్కర్ బోనాలు, లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళితో పాటు ధూల్పేట్, ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం ఆధ్యాత్మిక శోభతో కలకలలాడుతాయి. ఆఖరున మళ్లీ గోల్కొండ కోటలోనే చివరి బోనం సమర్పించడంతో ఇవి ముగుస్తాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా రంగం పేరుతో చెప్పే భవిష్యవాణికి ఎంతో ప్రాధాన్యమిస్తారు భక్తులు. అయితే ఈ బోనాలు నిర్వహించడం వెనుక మరో కోణము దాగుంది. ఆషాఢంలోనే వర్షాలు మొదలవుతాయి. ఈ సమయంలో అంటువ్యాధులతో పాటు విషజ్వరాలు వ్యాపించడం సర్వసాధారణం. పరిసరాలు శుభ్రంగా ఉంటే వాటిని కొంతవరకు తగ్గించుకోవచ్చు అనే

ఉద్దేశంతోనే ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయని చెబుతారు. అందుకే బోనాల సమయంలో గుమ్మాలకు వేపమండల్ని కడతారు. వేప ఆకులకు క్రిమికీటకాలను దూరం చేసే గుణం ఉంటుంది. మహిళలు ఉత్సవంలో భాగంగా కాళ్లకు పసుపు రాసుకుంటారు. తద్వారా పాదాలకు పగుళ్ళు సమస్య రాకుండా నివారించినట్లు అవుతుందని నమ్ముతారు. కారణం ఏదైనా అమ్మవారికి కొలిచేందుకు ఇది ఒక అవకాశమని అర్థం చేసుకుంటే ఆధ్యాత్మిక ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళమవుతాము.

చరిత్రకు నిదర్శనంగా నిలిచే గోల్కొండ కిల్లాలోని ఓ రాతి గుహలో భక్తులకు దర్శనమిస్తుంది జగదంబా మహంకాళీదేవి. ఆషాఢమాసంలో బోనాల పండుగ ప్రారంభమయ్యేది ఇక్కడి నుంచే కావడం విశేషం. కోరిన కోర్కెలు తీర్చే శక్తి స్వరూపిణిగా పూజలు అందుకునే ఈ దేవిని దర్శించుకొని బోనం సమర్పిస్తే ఆ సంవత్సరమంతా తాము సుఖసంతోషాలతో ఉంటామని భక్తుల నమ్మకం. ఒకప్పుడు ఇక్కడ పశువులు కాసే రామ్దేవ్రావు అనే వ్యక్తికి ఈ ప్రదేశంలో దేవీ విగ్రహం కనిపించిందట. అది తెలిసి కాకతీయులు ఇక్కడ చిన్న ఆలయాన్ని కట్టించారని, అలా ఈ ప్రాంతానికి గొల్లకొండ అనే పేరు వచ్చిందని అంటారు. నవాబులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని చెబుతారు. సాధారణంగా ఈ మాసంలో వచ్చే 4 లేదా 5 ఆదివారాల్లోనే పలు ఆలయాల్లో దేవికి బోనాలను అర్పిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఆషాఢంలో వచ్చే ప్రతి గురు ఆదివారాల్లో భక్తులు అమ్మవారికి బోనాలను సమర్పించడాన్ని ఓ సాంప్రదాయంగా పాటిస్తారు.

తన చల్లని చూపులతో భక్తుల కోరికలు తీర్చే శక్తి స్వరూపునిగా పూజలు అందుకుంటోంది సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి. డమరుకం, కత్తి, శూలం, అమృతపాత్ర ధరించి చతుర్భుజిగా దర్శనమిచ్చే ఈ దేవిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల నమ్మకం. ఏడాది మొత్తం విశేష పూజలు జరిగే ఈ ఆలయాన్ని జంట నగరాల నలుమూలల నుంచి లక్షలాది మంది దర్శించుకుంటారు. సుమారు 200 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళి పేరు పెట్టడం వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకప్పుడు పాతబోయగూడలో సురిటి అప్పయ్య అనే అమ్మవారి భక్తుడు ఉండేవాడు. మిలిటరీలో పనిచేసే అప్పయ్య మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి బదిలీ అయ్యాడు. ఆ సమయంలో అంతటా కలరా వ్యాధి విపరీతంగా ప్రబలి చాలామంది చనిపోయారు. ఇది తెలిసిన అప్పయ్య మహాకాళి ఆలయానికి వెళ్లి దేవిని దర్శించుకుని కలరా వ్యాధిని తగ్గిస్తే తన స్వస్థలంలోనూ అమ్మవారి ఆలయాన్ని నిర్మిస్తాను.

అంటూ మొక్కుకున్నాడు. క్రమంగా ఆ సమస్య అదుపులోకి వచ్చిన కొన్నాళ్లకు స్వస్థలానికి విచ్చేసిన అప్పయ్య సికింద్రాబాద్లోనే చిన్న ఆలయాన్ని నిర్మించి చెక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. అయితే ఆ సమయంలో జరిపిన తవ్వకాల్లో మాణిక్యాలమ్మదేవి విగ్రహం కూడా బయటపడడంతో ఆ రెండు విగ్రహాలను కలిపి ప్రతిష్ఠాపన చేశాడు.

భక్తుల కష్టాలను పోగొట్టే ఆదిపరాశక్తిగా, నగరాన్ని ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడే పరమేశ్వరిగా పూజలు అందుకునే దేవి హైదరాబాద్ పాతనగరంలోని లాల్ దర్వాజలో కొలువైన సింహవాహిని మహంకాళి. నిజాం నవాబులు నగరానికి రాకపోకలు సాగించేందుకు వీలుగా 13 దర్వాజలను నిర్మించారని, అందులో లాల్ దర్వాజా ఒకటని అంటారు. ఆ తరువాత ఇక్కడ స్థానికులు ఆలయాన్ని కట్టించి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లుగా చెబుతారు. అది జరిగిన కొన్నాళ్లకు మూసీ నది ఉప్పొంగడంతో నిజాం రాజు ఇక్కడికి వచ్చి అమ్మవారిని పూజించి నీటిలో పట్టు వస్త్రాలు కానుకలు వదిలాకే మూసీ ఉధృతి తగ్గిందని, అప్పటి నుంచి బోనాలు సమర్పించే సాంప్రదాయం మొదలైందని అంటూ ఉంటారు. కన్నుల పండుగగా జరిగే ఈ ఉత్సవాలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రతి సంవత్సరం దాదాపుగా 10 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా.

ఆషాఢమాసంలో ఎలాంటి శుభకార్యాలు జరగకపోయినా పూజాది కార్యక్రమాలకు అనువైన మాసమని అంటారు. అలాంటి పవిత్ర మాసంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపైన కొలువైనా

దుర్గాదేవికి వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు సారి పేరుతో రకరకాల కానుకల్ని అర్పించేందుకు సిద్ధమవుతారు. ఆషాఢమాసం మొత్తం అర్పించే ఈ సారి కార్యక్రమంలో పాల్గొనేందుకు భక్తులు బృందాలుగా ఏర్పడి అమ్మవారికి వస్త్రాలు, పువ్వులు, పండ్లు, మిఠాయిలు, గాజులు, కొబ్బరికాయలు సమర్పిస్తారు. ఈ మాసంలోనే అమ్మవారు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వటం విశేషం.

0: దేవీ భాగవతం మార్కండేయ పురాణాల ప్రకారం కనకదుర్గ అవతారానికి పూర్వం అమ్మవారు శాకంబరిగానే అవతరించిందనడానికి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకప్పుడు భూలోకంలో వర్షాలు లేక పంటలు పండక అనావృష్టి సంభవించిందట. ప్రజల బాధలు చూడలేక ఋషులు జగన్మాతను ప్రార్థించినప్పుడు అమ్మవారు శతాక్షిదేవిగా అవతరించిందట. ఆ దేవి తన దేహం నుండి శాకములను అనగా కూరగాయలను సృష్టించి ప్రజల ఆకలిని తీర్చడం వల్లే శాకంబరిగా పూజలందుకుంటుందట. అందుకే దుర్గాదేవిని ఈ ఆషాఢంలో శాకంబరిగా కొలుస్తారని అంటారు. ఈ దేవస్థానంలో 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించే ఈ ఉత్సవాల్లో మొదటి రోజు ఆకుకూరలు, 2వ రోజు కూరగాయలు, 3వ రోజు వివిధ రకాల ఎండు ఫలాలతో ఆలయాన్ని దేవిని అలంకరిస్తారు. వాటన్నిటినీ కృష్ణ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన రైతులు, వ్యాపారులు అందించడం విశేషం. ఇలా వినియోగించిన కూరగాయలను తర్వాత భక్తులకు కదంబ ప్రసాదంగా పంపిణీ చేస్తారు.
1: ఓం శ్రీ కనకదుర్గా దేవి.
2: దత్తాత్రేయ, నేను ట్రస్టీ గారితో మాట్లాడొస్తాను, త్వరగా నైవేద్యం పెట్టేసి మేయర్ గారింటికి ప్రసాదం
1: పట్టుకెళ్ళాలి. తొందరగా రండి.
2: అవన్నీ తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టాకే వెళ్ళు. నేను ట్రస్టీ గారితో ప్లేట్ల కలెక్షన్ గురించి మాట్లాడి వెంటనే వచ్చేస్తాను. ఎక్కువ మంత్రాలు చదవకుండా త్వరగా కానీ పులిహోర పైన జీడిపప్పు కదలకుండా నైవేద్యం పెట్టు.
1: తినమ్మా తిను, నేను వేద పాఠశాలకు వెళ్ళాలి. ఆలస్యం అయితే మాస్టర్ గారు కొడతారు. తినమ్మా తిను, మా అమ్మవు కదా, తొందరగా రామ్మా. త్వరగా వచ్చి తినకపోతే నేను ఇవాళంతా భోజనం చేయను. తినమ్మా, చల్లారకుండా తిను. ఇవాళ సామవేదం చెప్తారు, ఆలస్యం అవుతుంది, తొందరగా.

0: ఇప్పుడే ఆలస్యం అయిపోతుంది, అవతల ప్రసాదం తీసుకెళ్ళాలి. ప్రసాదం ఏదిరా?
1: దుర్గమ్మ తినేసింది.
0: విగ్రహం ప్రసాదం తినడం ఏంట్రా?
1: నిజంగానే అరిగించింది.
0: నువ్వు తినేసి అమ్మవారి మీదకి నెట్టేస్తున్నావా? దౌర్భాగ్యం.
1: ఏంటమ్మా అలా నవ్వుతూ చూస్తున్నావు? కొడుతుంటే తిన్నానని చెప్పు.
0: నువ్వు నెక్కేసి బొమ్మనేంట్రా సాక్ష్యానికి పిలుస్తున్నావు?
1: మాట్లాడవా, తిన్నానని చెప్పు. నేను తినేసా అంటున్నారు, నువ్వు తిన్నావని చెప్పు. వడ్డీ చెప్పకపోతే నేను వేరే మనిషి జంజన్ తీసేస్తాను.
2: ఒరే, తమ్మని పులిహోర పెట్టి చెయ్యి కడగడం మర్చిపోయావేరా?
0: క్షమించమ్మా కనక దుర్గమ్మ తల్లి.
3: అమ్మవారికి సంవత్సరంలో 4 సార్లు నవరాత్రి ఉత్సవాలను జరిపిస్తారు. చైత్రమాసంలో వసంత నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తే, ఆషాఢమాసంలో వారాహి, ఆశ్వీజమాసంలో దసరా శరన్నవరాత్రులు, మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు చేస్తారు. వీటిల్లో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రుల్లో భాగంగా 2 తెలుగు రాష్ట్రాల భక్తులు ఈ నెల మొత్తం అమ్మవారికి మొక్కుల రూపంలో సారెను అర్పించేందుకు సిద్ధమవుతారు. ఇలా సారెను ఇవ్వడం పట్ల పంటలు బాగా పండుతాయని, తాము ఆరోగ్యంగా ఉంటామని భక్తుల నమ్మకం. నిజానికి కొన్నాళ్ల క్రితం వరకు ఈ అవకాశం ఉండేది కాదు. కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం, ద్వారకా తిరుమల, అన్నవరం, పెనుగంచప్రోలు తదితర ఆలయాల నుంచి మాత్రమే దుర్గమ్మకు ఆషాఢసార వచ్చేది. తెలంగాణ నుంచి కూడా మహంకాళి దేవాలయ కమిటీ తరపున బంగారు బోనం అర్పించేవారు. అయితే 2016లో అప్పటి ఆలయ ఈవో సూర్యకుమారి భక్తులకు ఈ అవకాశం కల్పించడంతో వాళ్లు బృందాలుగా ఏర్పడి ఆలయానికి వచ్చి సారెను సమర్పించడం మొదలుపెట్టారు. కొందరు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచిగా భావించి సారె పెడితే, మరికొందరు తమ మొక్కులు చెల్లించేందుకు ఇదే అనువైన కాలమని భావిస్తారు. ఈ ఒక్క మాసంలోనే సుమారు 2 లక్షల మందికి పైగా భక్తులు దేవిని దర్శించుకుంటారని చెబుతున్నారు.

తలదారిందా శివుడు తలుచుకొని ఉంటాడు. నేను దిష్టి తీస్తాను.

ఇంటి ఆడబిడ్డ బోనం ఎత్తగానే మోగిన డప్పు వాయిద్యాలు, పోతురాజు విన్యాసాలు, అమ్మ కాపాడమ్మ అంటూ సాగే అడుగులన్నీ అమ్మవారి ఆలయం వైపుగా కదులుతూ ఉంటే దారులన్నీ ఆధ్యాత్మిక శోభతో కలకలలాడతాయి. ఆ కళ గురించి వర్ణించడానికి మాటలు సరిపోవు అనిపించేంత సంబరంగా జరుగుతుంది తెలంగాణ బోనాల పండుగ. తెలంగాణ ప్రజల సాంస్కృతిక ఆధ్యాత్మిక ఐక్యతకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ ఆషాఢమాసం మొదలవుతూనే ఆరంభం అవుతుంది. పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, బాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ ఈ ఏడుగురు అమ్మ తల్లులు ప్రాంతాలను బట్టి వివిధ పేర్లతో పూజలు అందుకుంటున్నారు. ఈ అమ్మతల్లుల ఆలయాలన్నీ సుందరంగా ముస్తాబు అవుతాయి. ఈ ఆషాఢమాసంలో బోనాల పండుగలో తెలంగాణ ఆడబిడ్డలు ఉత్సాహంగా పాల్గొంటారు. బెల్లం కలిపి వండిన అన్నాన్ని పసుపు, కుంకుమ బొట్లు, వేపాకులతో అలంకరించి మట్టి లేదా ఇత్తడి పాత్రలో తయారు చేస్తారు. దానిపైన ఒక మూత పెట్టి అందులో దీపాన్ని పెడతారు. ఆ పాత్రను జాగ్రత్తగా తలపైన పెట్టుకుని అమ్మవారి దేవాలయాలకు వెళతారు. ఈ పండుగలో భక్తి, కుటుంబం శ్రేయస్సు ప్రధానంగా కనిపిస్తాయి. బోనాలతో పాటు పొట్టేళ్లు, ఘట్టం ఊరేగింపు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. హైదరాబాద్లో గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో ఈ పండుగ మొదలవుతుంది. 1000 ఏళ్లకు పైగా ఈ ఆచారం ఉన్నట్లు కాకతీయ రాజులలో ఒకరైన ప్రతాపరుద్రుడు గోల్కొండలోని జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు జరిపినట్లు చారిత్రక కథనాలు ఉన్నాయి. 2వ బోనం బలకంపేట రేణుకాయల్లమ్మ గుడిలో, ఆ తర్వాత వారంలో సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అమ్మవారికి బోనం సమర్పిస్తారు. లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న అమ్మవార్ల

ఈ సంవత్సరం జూన్ 26వ తేదీన గోల్కొండ అమ్మవారికి తొలి బోనం సమర్పించగా, జూన్ 29వ తేదీన విజయవాడ కనకదుర్గమ్మకు 2వ బోనం సమర్పిస్తారు. 3వ బోనాన్ని జూలై 3వ తేదీన, 4వ బోనాన్ని జూలై 6వ తేదీన పెద్దమ్మ తల్లికి అందిస్తారు. ఇక 5వ బోనం జూలై 10వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సమర్పిస్తారు. జూలై 13వ తేదీన సికింద్రాబాద్లో బోనాల జాతర నిర్వహిస్తారు. జూలై 14వ తేదీన అమ్మవారికి ఊరేగింపు కొనసాగిస్తారు. 15వ తేదీన చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారికి 6వ బోనం సమర్పించగా, 17వ తేదీన లాల్ దర్వాజాలోని సింహవాహిని అమ్మవారికి చివరి బోనం సమర్పిస్తారు. 20వ తేదీన పాతబస్తీ లాల్ దర్వాజాలోని బోనాల జాతర చేస్తారు. 21వ తేదీన పాతబస్తీలో అమ్మవారి ఘటాల ఊరేగింపుతో బోనాల పండుగ ముగుస్తుంది.

మీరింతవరకు అతిమల కృతజ్ఞతా వేడుక ఆషాఢం బోనాలు ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీ కట్టా రామకృష్ణ.

0: లో శ్రీమతులు ముత్యం స్వప్న, బండి శృతి, సుంకర్నేని స్వాతి, గుండేటి విశాలిని, రామశెట్టి ప్రియాంక, గుండోజు శైలజ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
5: BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
7: PM జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జిల్లాలో గత వారం సమీక్ష వింటారు. సమీక్షకులు శ్రీ దాట్ల రవీందర్.
2: మండలంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, ఇంకా సీతారామ డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల ఏర్పాటుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం చండుగొండ మండలం తిప్పనపల్లి గ్రామ పరిధిలోని జరుగుతున్న భూసేకరణ సర్వేను పరిశీలించి భూసేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఇంజనీరింగ్ రెవెన్యూ అధికారులతో చర్చించారు. మామిడి, ఆయిల్ ఫామ్, బోర్బావులు తదితర శాశ్వత ఆస్తుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. రైతులతో సమన్వయం చేసుకుంటూ భూసేకరణ వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా మద్దుకూరులో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను పరిశీలించి సర్ ప్రక్రియలో బీఎల్ఓలు అలసత్వం వహించొద్దని, ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి ఇంటికి వెళ్లి దరఖాస్తులను తీసుకోవాలని ఆదేశించారు. జాబితా 65% డిజిటలైజేషన్ పూర్తయిందని స్థానిక అధికారులను కలెక్టర్కు తెలుపగా మిగిలిన ప్రక్రియను గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టి నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అధికారులను ఆదేశించారు. మంగళవారం హెంచంద్రాపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని నేరాల పరిస్థితి, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, శాంతి భద్రతలు, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల నియంత్రణ తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, శాస్త్రీయ ఆధారాలతో పటిష్టమైన దర్యాప్తు నిర్వహించి నేరస్తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేసుల విచారణలో జాప్యం సహించబోమని హెచ్చరిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు గంజాయి

హాట్స్పాట్స్ను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, ర్యాపిడ్ డ్రగ్ టెస్ట్ కిట్లతో పరీక్షలు నిర్వహించి నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు గిరిజనుల చింతకు చేరేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ గిరిజనులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలతో ఆర్థికాభివృద్ధి సాధించాలని చెప్పారు. గిరిజనులు అందజేసిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. దరఖాస్తులు పరిష్కారాల వివరాలు పరిష్కారం కాకపోతే తగిన కారణాలను ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పారు. గిరిజన దర్బార్ ఫిర్యాదుల విషయంలో జాప్యం చేస్తే చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. జిల్లాలో జరుగుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు సహాయ సహకారాలు అందించాలని భద్రాద్రి జిల్లా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ కోరారు. బుధవారం తన కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 996,198 మంది ఓటర్లు ఉండగా వాటిలో 544,047 మంది ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ కోసం సమర్పించారని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ డిజిటలైజేషన్ పురోగతిని జిల్లా ఎన్నికల అధికారి, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, సహాయ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. రాజకీయ పార్టీలన్నీ సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటల ప్రణాళిక రూపొందించుకొని వరి సాగుకు బదులుగా పప్పుధాన్యాలు, కూరగాయల పంటలు, ఆయిల్ పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలని భద్రాద్రి వ్యవసాయ శాఖ అధికారి బాబురావు సూచించారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం గుంపెన గ్రామంలో నిర్వహించిన రైతు అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పంటల ఎంపిక చేపట్టాలని, వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తూ శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేయాలని రైతులకు సూచించారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యార్థులకు చక్కటి విద్యాబోధనతో పాటు మెను ప్రకారం సమయానుకూలంగా ఆహారం వేడివిగా ఉన్నప్పుడే అందించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ సంబంధిత ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం సుజాతనగర్ మండలంలోని సర్వారం బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి తరగతి గదులు, డార్మెటరీ రూము, స్టోర్ రూమ్, పరిసరాలు, వంటశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవుల్లో ఇండ్లకు వెళ్లిన పిల్లలు ఉద్దీపకం వర్క్బుక్లోని కొన్ని పదాలు చతుర్వేదికలు, కూడికలు, తీసివేతలు, భాగాహారాలు చేయడంలో కాస్త వెనకపడ్డట్టు కనిపిస్తున్నారని, ప్రతిరోజు వారికి హోంవర్క్తో పాటు వర్క్బుక్లోని ప్రతి అంశం పిల్లల చేత రాయించి చదివించాలని ఉపాధ్యాయులు సూచించారు. ఈ సంవత్సరం ఈ పాఠశాల 10వ తరగతి అత్యుత్తమ మార్కులతో విద్యార్థులందరూ పాస్ అయ్యే ఉపాధ్యాయులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు తీసుకోవాలని అన్నారు. వర్షాకాలం నడుస్తున్నందున పరిసరాలు అన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తా చెదరం, పిచ్చి మొక్కలు లేకుండా పూడికలు తీయించి వర్షపు నీరు బయటికి వెళ్లేలా చూడాలని, నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు ప్రబలి విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే ఏఎన్ఎం 24 గంటలు పిల్లలకు అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలం సీతమ్మ సాగర్ బ్యారేజ్, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచారం మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్ నుంచి నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం నీటిపారుదల శాఖ అధికారులు మ్యాపులు, సాంకేతిక నమూనాల ద్వారా బ్యారేజ్, పంప్ హౌజులు, కాలువలు, విద్యుత్ అనుసంధానం, పంపింగ్ వ్యవస్థ, ఆయకట్టు, ఇప్పటివరకు పూర్తయిన పనులు, మిగిలిన పనులు, అవసరమైన నిధులు తదితర అంశాలపై మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ గోదావరి నదిలో ప్రవహిస్తున్న నీటిని సాధ్యమైనంత మేర పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందన్నారు. అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో గ్రావిటీ ద్వారా అవసరమైన చోట లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని తరలించేలా ప్రణాళిక అమలు చేస్తున్నట్లు తెలిపారు. జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో రాజీవ్ సాగర్ ప్రాజెక్టు 1640 కోట్లతో 2 లక్షల ఎకరాలకు, ఇంద్రమ్మ సాగర్ ప్రాజెక్టు 1680 కోట్లతో మరో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అత్యంత కీలకమైన సాగునీటి ప్రాజెక్టు అని అన్నారు. ఇప్పటికే ప్రాజెక్టుపై గణనీయమైన ప్రజాధనం

0: అయినందున మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఇరిగేషన్ రంగంపై గతంలో సుమారు 1.81 లక్షల కోట్లకు పైగా వ్యయం జరిగినప్పటికీ అనేక ప్రాజెక్టులు ఇంకా వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. సీతారామ ప్రాజెక్టులోని పంప్ హౌజులు, బ్యారేజ్, కాలువలు, విద్యుత్ అనుసంధానం, పంపింగ్ వ్యవస్థల నిర్మాణాన్ని వేగవంతం చేసి నిర్ణీత గడువులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత 2.5 సంవత్సరంలో రికార్డు స్థాయిలో వరిధాన్యం పండించిన రైతుల ఖాతాల్లో 80,000 కోట్లకు పైగా రైతులకు నేరుగా జమ చేసినట్టు తెలిపారు. ధాన్యం కొనుగోలులో తెలంగాణ రాష్ట్రం దేశంలో ముందంజలో ఉందని అన్నారు. సీతమ్మ సాగర్ సీతారామ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత సుమారు 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ, సమాచారం మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో ప్రారంభమైన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. సీతమ్మ సాగర్ బ్యారేజ్, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను ప్రత్యేకంగా పరిశీలించి మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుకు అవసరమైన ఎలక్ట్రికల్, మెకానికల్ తదితర పనుల కోసం సుమారు 1,000 కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. గోదావరి జిల్లాలు వృధాగా సముద్రంలో కలిసిపోకుండా పంపింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చి నీటి వినియోగాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవసరమైన అన్ని పనులను వేగవంతం చేస్తున్నామని, అవసరమైన చోట అదనపు నిధులు కూడా విడుదల చేస్తామని చెప్పారు. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరుగుతున్న ఆపరేషన్ ముస్కాన్ 12లో మొదటి 15 రోజులు రెస్క్యూ పూర్తి కావడంతో జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనిన మరియు ఇతర జిల్లా విభాగాల అధికారులతో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీమతి విద్యాచందన కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత 15 రోజులుగా నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్ స్పెషల్ డ్రైవ్ లో ఎంతమంది బాలబాలికలు కార్మికులకు విముక్తి కలిగించారు, ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎంతమంది బాలబాలికలను రెస్క్యూ చేయడం జరిగిందనే అంశాలపై సమాచారం తెలుసుకున్నారు. చైల్డ్ మ్యారేజ్ కేసులు, చైల్డ్ లేబర్ కేసులు రిపోర్ట్ అయిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధిత బాలబాలికలకు కౌన్సిలింగ్ ఇచ్చి పునరావాసం కల్పించాలని అధికారులను ఆదేశించారు.
1: మీరు ఇంతవరకు జిల్లాలో గత వారం సమీక్ష విన్నారు. సమీక్షకులు శ్రీదాట్ల రవీందర్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8.
3: Catch the rain. बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है, तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं.
4: जल है तो हम है. आइए घरों ऑफिसों में रेन वाटर हार्वेस्टिंग तकनीक अपनाएं, रिचार्ज पिट और शाफ्ट बनवाएं, अनुपयोगी बोरवेलों को ठीक करें, जलाशयों से गाद निकालें, अधिक से अधिक पेड़ लगाएं. इस बारिश आइए जुड़े कैच द रेन अभियान से.
5: क्या आप परेशानियों से घिरे हैं, मन भारी है और कोई रास्ता नजर नहीं आ रहा? याद रखिए, समाधान आपके पास है. टेलीमानस के निशुल्क नंबर 14416 पर कॉल करें. कहीं से भी कभी भी 24 घंटे यह सुविधा उपलब्ध है. यहाँ आपकी बात सुनी जाती है, समझी जाती है और आपको सही दिशा दी जाती है. आप अकेले नहीं है, मदद बस एक कॉल दूर है.
6: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं जागृति शर्मा. प्रधानमंत्री नरेंद्र मोदी ने अमृत भारत योजना के अंतर्गत देश भर में 75 पुनर्विकसित रेलवे स्टेशनों का लोकार्पण किया, 2 नई रेलगाड़ियों को भी रवाना किया. गृहमंत्री अमित शाह आज पश्चिम बंगाल में सीमा सुरक्षा बल की सीमा चौकी का दौरा करेंगे.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబిపిఎస్ వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది. 745 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్, ఈ బ్యాంకుల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ స్కేల్ 1 190 ఖాళీలు, హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ స్కేల్ 1 60 ఖాళీలు, ఐటీ ఆఫీసర్ స్కేల్ 1 301 ఖాళీలు, లా ఆఫీసర్ స్కేల్ 1 105 ఖాళీలు, రాజభాషా అధికారి స్కేల్ 1 89 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా 745 ఖాళీలు భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి ఐటీ ఆఫీసర్కు బీఈ, బీటెక్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా పీజీ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్లో అర్హత కలిగి ఉండాలి. అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ ఉద్యోగానికి డిగ్రీ అగ్రికల్చరల్, హార్టికల్చరల్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, డైరీ సైన్స్, ఫిషరీ సైన్స్, పీసీ కల్చర్, అగ్రి మార్కెటింగ్, కోఆపరేషన్

0: cooperation banking, agroforestry, forestry, agricultural biotechnology, food science, agricultural technology, business management, dairy technology, agricultural engineer, sericultural fisheries engineer. ఈ విభాగంలో అర్హత పొంది ఉండాలి. లా ఆఫీసర్ ఉద్యోగస్తులు డిగ్రీ ఎల్ఎల్బి, పీజీ డిప్లొమా, పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, హెచ్ఆర్, హెచ్ఆర్డి, సోషల్ వర్క్, లేబర్ లా చదివి ఉండాలి. హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ ఉద్యోగానికి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి, లేదా హెచ్ఆర్ పర్సనల్ మేనేజ్మెంట్, లేబర్ లా, సోషల్ వర్క్స్ కోర్సుల్లో పీజీ డిప్లొమా చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థుల వయసు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://www.ibps.in https://www.ibps.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. ఆన్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరి తేదీ జూలై 21, 2026. మరొక ప్రకటన. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబిపిఎస్ వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన ప్రొబేషనరీ ఆఫీసర్ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉంది. 6,715 ఖాళీలు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1900, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 1100, కెనరా బ్యాంకులో 1500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 550, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 504, పంజాబ్ సింధ్ బ్యాంకులో 161 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థుల వయసు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ చిరునామా https://www.ibps.in అనే వెబ్సైట్ చూడవచ్చు. మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ జూలై 21, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రోతలు ఆకాశవాణికి ఫోన్ చేసి రికార్డింగ్ చేసిన కార్యక్రమం. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, బి శృతి, ఎన్ రేణుక. సాంకేతిక సహకారం శ్రీతులు పి ప్రభాకరరావు, ఎం కోటేశ్వరరావు. వినండి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట రికార్డింగ్ కార్యక్రమం. హలో, గుడ్ మార్నింగ్ అండి.
2: గుడ్ మార్నింగ్ సార్.
1: మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు? కాగితపు వెంకటేశ్వరరావు గారికి బాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం స్వాగతం పలుకుతూ ఉంది. పాట మా దగ్గర సిద్ధంగా ఉంది, మీ దగ్గర మాట ఏంటి చెప్పండి.
2: మా దగ్గర మాట అంటే, ఇప్పుడు సర్ ప్రోగ్రామ్ నడుస్తుందండి. సర్ ప్రోగ్రామ్ లో అందరినీ అంగన్వాడీ టీచర్లు ఎక్కువ మంది నేయటం వల్ల వాళ్ళు అక్కడ సెంటర్లు నడపలేకపోతున్నారు, ఇటేమో బిఎల్ఓ డ్యూటీలు చేయలేకపోతున్నారు. దానివల్ల వాటర్ లో తికమక పడుతున్నారు వీళ్ళు సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి. అయితే ఆ డ్యూటీలో ఉన్న వాళ్ళు కాకుండా వేరే వాళ్ళని నియమిస్తే ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుందని నా మాట సార్.
1: కరెక్టే. ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మిగతా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడాను సర్ ప్రోగ్రామ్ లో అక్కడ ఉన్నటువంటి వార్డ్ మెంబర్లతో పాటు మమేకమై ఈ కార్యక్రమం చేయాలి. అది రూలు.
2: చేయాలి.
1: ఎందుచేతనంటే ప్రతి

పంచాయతీ ఆఫీస్ లో కూడాను అక్కడ ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు టెంట్లు వేసి ఏ ఒక్క ఓటర్ని కూడా మిస్ చేయడం లేదు, ప్రతి వారు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళ వాళ్ళు పోస్టింగ్స్ కూడా పెడుతూ ఉన్నారు. ఏదైనా ఇప్పుడు ఒక ఓటరుగా ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చి మన డేటా తీసుకోవడం కంటే ఓటరుగా మన యొక్క బాధ్యత కూడా ఉంది, మనని మన డేటాని కన్ఫర్మ్ గా మనం పక్కా చూసుకోవాలి, అది పక్కగా ఎన్రోల్మెంట్ చేసుకోవాలి, అది మన రెస్పాన్సిబిలిటీ. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేది కాకుండా మనకు మనగా మన యొక్క హక్కు కాపాడుకోవడానికి మన ప్రయత్నం కూడా కొంచెం సమయాన్ని కేటాయించుకుని అక్కడ ఉన్నటువంటి పంచాయతీ ఆఫీస్ కానీ లేక వాళ్ళు ఏర్పాటు చేసిన సెంటర్కి కానీ వెళ్ళేసి మన డేటా అంత కరెక్ట్గా ఉందా, వాళ్ళు ఏమేమి అడిగారు అవన్నీ కూడా మనం వాళ్ళకి ఇచ్చేసి వస్తే కొంత అది సునాయాసం అవుతుంది. మూతపడ్డం అనేది కాదు, కానీ ఎక్కువగా వాళ్ళు ఆ టైంలో పిల్లలను చూసుకునే టైంలో మాత్రం వెళ్ళట్లేరు, ఈవినింగ్ అవర్స్ వెళ్తున్నారు. నేను చూసింది అయితే అది తప్పదు. ఇప్పుడు వాళ్ళంతటగా వాళ్ళు వెళ్ళట్లేరు కదా, వాళ్ళు కూడా పాపం డబుల్ డ్యూటీ చేయాలంటే వాళ్ళకి ఇబ్బందులే కదా. ఇటు పిల్లలకి ఇటు పిల్లలకి వండి వార్చాలి అంటే వేరే వాళ్ళు అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి వెంకటేశ్వర గారు, ఏంటంటే అక్కడ డేటా తెలిసిన వ్యక్తులై ఉండాలి. ఇప్పుడు ఆ లిస్టులో చూడగానే ఈ ఇంటి పేరుతో ఇక వీళ్ళు ఇక్కడ ఉన్నారు, ఈ గల్లీలో ఉన్నారు, ఈ వాడలో ఉన్నారు అనేది ఐడెంటిఫై చేసేయగలిగే వాళ్ళు ఎవరంటే ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లే. వేరే వాళ్ళని పెట్టుకుంటే ఇప్పుడు ఏదో స్టూడెంట్స్ ని తీసుకొచ్చి పెట్టాము లేకపోతే ఎవరు అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు తీసుకొచ్చి పెడితే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి విధి విధానాలు కనీసం ఆ పేరు కూడా వాళ్ళకి లిస్ట్ అవుట్ చేయలేరు కదా. వీళ్ళు రోజు తిరుగుతుంటారు, వీళ్ళ డ్యూటీ ఆ గ్రామంలో వీళ్ళు రోజు సంచరిస్తుంటారు కాబట్టి ఎవరి పేరు ఏంటి, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎవరు ఎవరికి సంబంధించిన వాళ్ళు తెలుస్తుంది. సునాయాసం కావడం కోసమే ఈ ప్రయత్నం అంతాను. ఇంతకీ మీరు ఎస్ఐఆర్ కంప్లీట్ చేశారా? ఓ ఫస్ట్ చేసుకున్నారు. మీతో పాటు మరి మిగతా అందరు కూడాను మరి అతి తక్కువ సమయం మాత్రమే ఉంది కాబట్టి ఎస్ఐఆర్ ఫామ్ కంపల్సరీ నింపుకోవాలి. ఆ మనకెందుకు లేవు ఓటు అనుకోకుండా మనం ఒక పౌరుడిగా, ఈ మధ్య మనం చూసాం ఓటర్ లిస్టులో ఓటు లేకపోవడం వల్ల ఒక వ్యక్తి ఫారెన్ కంట్రీ ట్రిప్ కోసం అనేసి వీసా అప్లై చేసుకున్నాడు, ఓటర్ లిస్టులో పేరు లేదు కాబట్టి నీకు ఓటు హక్కు లేదు కాబట్టి అనేసి వీసా రిజెక్ట్ అయింది. అంటే మనం ఓటు వేసామా కాదా కాదు, ఓటర్ లిస్ట్ లో పేరుండడం అనేది మనకి 100% అవసరం, కంపల్సరీ. ప్రతిదానికి లింక్ చేస్తున్నారు కాబట్టి, ఎందుకంటే మన భారతీయ పౌరుడిగా మన గుర్తింపు ఎవరు, ఓటర్ లిస్టే. అందుకోసమే అది సహజం కదా, పెంచుతారు కదా, ఎందుకంటే అంత ఈజీగా అయిపోదు, ఒక్కరిద్దరు కాదు కదా. సమాచార సేకరణ కూడా చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే 2002 ఓటర్ లిస్ట్ లో పేరు ఉండాలి లేకపోతే దానికి సంబంధించి వాళ్ళ బంధుత్వం ఉన్న పేరు ఉండాలి, ఇవన్నీ చూసుకోవాలి కదా. ఓకే అండి, చాలా చక్కటి విషయాన్ని ప్రస్తావన తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: హలో
4: హలో, గుడ్ మార్నింగ్ సార్.
3: గుడ్ మార్నింగ్, చెప్పండి మేడం.
4: సుజాత్ నర్మదలు సార్, పింగపాలెం మంచినీళ్ళు జెన్నీ సార్.
3: ఓ జెన్నీ గారు, ఎలా ఉన్నారు?
4: బాగున్నాం సార్, మీరు బాగున్నారా సార్?
3: చాలా బాగున్నాం జెన్నీ గారు. మరి ఇప్పుడు వర్షాలు కాస్త లేట్ అయ్యేటట్టున్నాయి, మీ వ్యవసాయ పనులు ఎలా సాగుతున్నాయి?
4: అస్సలు బాగాలేదు సార్, వాన కోసం అయితే మా చెట్లు విలవిల్ల ఆడుతున్నాయి సార్, వాటి కోసమే చూస్తున్నాయి.
3: మీకు అక్కడ కాలువలు ఏమి లేవా?
4: లేదు సార్, కాలువలు ఏం లేవు సార్.
3: కాలువలు
4: ఉండే భూములు కదా సార్, లోపల అడవి లోపల కొత్త పోర్లు కదా సార్, ఇటు మోటార్లు కూడా ఉండవు సార్.
3: మోటార్లు కూడా ఉండవు.
4: ఏమో సార్, నిన్నటి నుంచి వాతావరణం కొంచెం మబ్బులు వేస్తున్నాయి, కానీ వస్తుందేమో అని ఆకాశం వైపు చూడటమే సరిపోతుంది. కానీ అసలు ఆ జల్లులు కూడా రావట్లేదు సార్.
3: వస్తాయి వస్తాయి, కొంచెం ఆలస్యం అవుతుంది. ఇప్పుడు సైక్లోన్ ఎఫెక్ట్ కూడా ఉంది కాబట్టి నిన్నటి నుంచి చూసాం మనకు మబ్బేసింది.
4: ఇప్పుడు కూడా అట్టే ఉంది సార్, కానీ వస్తే బాగు.

0: రాత్రి మాకు ఒక చిరు జల్లు పడింది, అంటే అన్ని ప్రాంతాల్లో పడలేదు, మాకైతే పడింది. పెద్దగా చిరు జల్లే. ఓకే జెన్ని గారు చెప్పండి, ఈరోజు మాట ఏంటి?
1: ఈరోజు మాట వర్షమే కావాలి సార్, మాకు వర్షం పడితే బాగా.
0: వర్షం పడితే చాలు,
1: అందరూ మనీ పడుతున్నారు సార్. అసలు వర్షాలు ఉంటేనే రైతులకు గాని వెళ్లే పని వాళ్ళకి గాని పనులు ఉంటాయి సార్. వర్షం పడితేనే ఈ చాలల కలుసులు తీయాలన్నా వేరే పనికి వెళ్ళాలన్నా వర్షం ఉంటేనే వాళ్ళు పిలుస్తారు. రైతులు జనాలు అందరు ఇళ్ళ కాడే ఉంటున్నారు సార్, వర్షాలు లేక. అందుకనే వర్షం పడితే బాగు సార్.
0: ఓకే ఓకే ఓకే అండి, మీకోసం మంచి పాట వినిపిస్తున్నాం, ఒకటి వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: ముఖాన మొటిమల
6: సైబాల్,
5: గజ్జా బొబ్బల
6: సైబాల్,
5: నడుబొల తామర
6: సైబాల్,
5: బురద పుల్ల
6: సైబాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సైబాల్.
8: ఆకాశవాణి ప్రసారం చేస్తున్న పాటల పలకలో శ్రోతల ముచ్చట కార్యక్రమంలో మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో
9: సార్, గుడ్ మార్నింగ్. సార్
8: గుడ్ మార్నింగ్. మిత్రమా, ఎక్కడి నుంచి?
9: నా పేరు విఆర్కే చౌదరి సార్, నేను విద్యానగర్ కాలనీ కొత్తగూడెం నుంచి ఫోన్ చేస్తున్నాను సార్.
8: విఆర్కే చౌదరి గారు
9: సార్, బాగున్నారా సార్?
8: బాగున్నాం బాగున్నాం. చెప్పండి, ఈ రోజు పాటల పల్లెకలో శ్రోతల ముచ్చట ఏంటి?
9: సార్, ప్రస్తుతం ఉన్న ఈ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ప్రపంచాన్ని గార్జిల్లా ఎలినో అనే ఒక పెనుముప్పు వణికిస్తుందని అంటూ ఉన్నారు శాస్త్రవేత్తలు. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన అత్యంత శక్తివంతమైన గార్జిల్లా ఎలినో ప్రపంచ దేశాలకు కొత్త వాతావరణ సవాళ్లను విసుతుందని బోగట్ట. గత 150 ఏళ్లలోనే ఇది అత్యంత బలమైన ఎల్లినోగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు సార్. మరి దీనివల్ల మన భారతదేశంలో వర్షాకాలంలో వర్షాలు తగ్గటం, ఖరీఫ్ పంటలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది. తద్వారా నీటి కొరత, ఆహార ధరల పెరుగుదల వంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు సార్. ఏదేమైనా ఇప్పటికైనా ఈ వాతావరణ పరిస్థితులు మారాలని కోరుకుంటున్నాను. రైతులందరూ సుభిక్షంగా మంచిగా వ్యవసాయాన్ని ఎప్పట్లాగానే చేయాలని అనుకుంటున్నాను. కొంత ఆలస్యమైనప్పటికీ ఇప్పటికైనా వాతావరణంలో మార్పులు వచ్చి చక్కగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని నేను ఆశిస్తున్నాను సార్.
8: మిత్రమా చౌదరి గారు, ఒక విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో ఎలినోవా కోసం చాలా పుకార్లుగా పుంఖాను పుంఖాలుగా రాస్తూ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనం చెప్పలేము. వాతావరణ శాఖ వారు గనక పక్క మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే దాన్ని పట్టుకుని రైతు ముందుకు సాగాలి తప్ప, ఏదో ఎలినోవా వస్తుంది మనకి ఇంకా అతివృష్టి అనావృష్టి లాంటి సమస్యలు ఎదురవుతాయి లేకపోతే ఇంకేదేదో ప్రాబ్లం అవుతుంది అనుకోకుండా, శాస్త్రవేత్తలు దాని గురించి ఎక్కడ కూడా సమాచారాన్ని మనకి పక్క అందించట్లేరు ఇంకా ఎలినోవా గురించి. ఓకే, సోషల్ మీడియాలో తెలిసిందే, అది మాత్రమే ప్రజల్లో నాంతూ ఉంది. ఎవరు కూడా భయపడవద్దు. ఎందుచేతనంటే వాతావరణ శాఖ చెప్తూనే ఉంది వర్షాలు రాబోతున్నాయి అనేసి. మరి దాన్ని ఆశాజనకంగా మనం ఆశించవచ్చు. మరి ఆకాశవాణికి ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
9: థ్యాంక్ యూ సార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: హలో,
4: హలో, గుడ్ మార్నింగ్ సార్.
3: గుడ్ మార్నింగ్ రమేష్ గారు, ఎలా ఉన్నారు?
4: బాగున్నాం సార్, మీరు బాగున్నారా? ఎం రమేష్ బాబు, 7 నంబర్ స్ట్రీట్, రాష్ట్రపతి రోడ్, రామవరం.
3: సూపర్, ప్రతి వారం రమేష్ గారికి లైన్ దొరుకుతూ ఉంటుంది, మీ యొక్క విలువైన సమాచారాన్ని అందిస్తూ ఉంటారు. మరి ఈ రోజు మీ ముచ్చట్లు ఏంటి ఆకాశవాణితో?
4: సార్, ఈ రోజు ముఖ్యమైన అంశం ఏంటంటే, మాకు వరంగల్ కోట సార్, మా నేటివ్ ప్లేస్ సార్. ఇక్కడ ఈ మధ్య బమ్మెర పోతనమ్మ వచ్చి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు సార్. అయితే ఈ బమ్మెర అనే గ్రామం మనకు వరంగల్ కు ఒక 30 కిలోమీటర్ల దూరంలో వర్ధనపేట పాలకుర్తి దగ్గరలో ఉంటుంది సార్, బమ్మెర గ్రామం.

0: సార్, ఆయన జ్ఞాపకాలు, స్మారక చిహ్నాలు, ఆయన వ్యవసాయం చేసింది, ఆ తర్వాత వాళ్ళ బావి, ఇవన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి సార్. ఇప్పటిక
1: ఓకే
0: జ్ఞాపకాలు. అయితే ఒక విశిష్టత ఏంటంటే, ఏకశిలా నగరంలో మన సామ్రాజ్యం, తెలుగు సామ్రాజ్యం కాకతీయ రుద్రమాదేవి ప్రతాపరుద్రుడు నిర్వహిస్తున్నప్పుడు ఇంత గొప్ప కవులు ఈ ఆస్థానంలో ఉండేవాళ్ళు. తెలుగు భాష విశిష్టత వైభవం, రాజమహేంద్రవరంలో మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవిత్రయం ఉంది కదా సార్, అక్కడ నన్నయ్య తిక్కన ఎర్రప్రగడ. అయితే మహాభాగవతంలో ఉన్న శ్రీకృష్ణుని బాల క్రీడల్ని తేట తెలుగులో గ్రంథస్థం చేసిన వారు బొమ్మరి పోతనమాచార్యులు సార్. ఆయన ఆ కవిలో ఉన్న విశిష్టత ఏంటంటే, ప్రపంచంలో ఏ కవి అయినా ఏ పండితుడైనా కూడా తాను రాసిన గ్రంథాలు గాని అవి గాని ఆ దేశంలో ఉన్న మహారాజుకే ఇచ్చేవాళ్ళంట, ఆ కృతులను ఆశించేవాళ్ళు. కానీ ఈయన ఏ మహారాజుకు ఏ కృతిని ఇవ్వకుండా ఆ భగవంతుడికి అంకితం చేసిన వాడు అంత గొప్ప కవి సార్. ఎందుకంటే వాళ్ళు రాసిన గ్రంథాలను మహారాజుకి ఇస్తే వాళ్ళకు ఒక మాన్యాలు, ఆ కొన్ని గ్రామాలు ఇచ్చేవాళ్ళంట అప్పట్లో. అంటే తాను ఎంత పేదరికంలో ఉన్నా కానీ తన గ్రంథాలను పరాయ వాళ్ళకి ఇవ్వకుండా అంటే దేశానికి అంకితం చేస్తూ శ్రీరామచంద్రుడికి అంకితం చేయడం జరిగిందంట సార్. ఆయన విశిష్టత ఏంటంటే, పలికేది భాగవతమైన పలికించేది శ్రీరామభద్రుడే అని చెప్పి చెప్పిన ఒక గొప్ప కవి మన బొమ్మరపోతున్న సార్.
1: తర్వాత
0: సంస్కృత భాష అనేది కాకతీయులకు మాతృభాష సంస్కృతం సార్. ఈ ప్రతి భాష కూడా దానిలో నుంచి జన్మించిన భాష లాగానే కనిపిస్తుంది సార్. ముఖ్యంగా మన తెలుగు పదాలలో 56 వర్ణమాలలో 56 అక్షరాలు ఉంటాయి సార్. 56 అక్షరాల్లో తెలుగులో ఉండేది 35, మిగతా ఉన్న అక్షరాలన్నీ కూడా సంస్కృతం నుంచి తీసుకోబడినాయి సార్. ఆనాటి వేద సంస్కృతిని ఇప్పటికీ వెన్నాలుగా చాటుతున్న తెలుగు భాష విశిష్టతకే ఒక తార్కాణం బొమ్మర పోతన మార్చిడ్ సార్. ఈ విధంగా ఇంత గొప్ప విశిష్ట భాష కలిగిన మన తెలుగు భాషలో మాతృభాషలోనే విద్యా బోధన చేయాలనేది అందరి ఆశయం సార్. ఇప్పుడు శిశు మందిరాల్లో కూడా ఇంగ్లీష్ మీడియమే చెప్పడం జరుగుతుంది సార్. పిల్లలందరికీ అదొక క్రేజ్ అయిపోయింది సార్, ఇంగ్లీష్ మీడియం అనేది. కానీ సార్, తెలుగు భాష అనేది ఒక సబ్జెక్ట్ గా ఉంది, కానీ తెలుగు భాష విశిష్టతను గుర్తించి తెలుగు భాష మాతృభాషకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మన చరిత్రను, మన సంస్కృతిని నిలుపుకోవాల్సిన అవసరం ఉంది సార్.
1: తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా తెలుగు భాష ఔన్నత్యం కోసం, దాని యొక్క మనుగడ కోసం పోరాడాలి. అలాగే ప్రపంచ భాషలు కూడా నేర్చుకోవాలి, ఎందుకంటే ప్రపంచంతో మనం పోటీ పడాలంటే ప్రపంచంలో ఉన్న ప్రతి భాషను కూడా ఎంతవరకు నేర్చుకోగలుగుతామో అంతవరకు నేర్చుకుంటేనే మనం భవిష్యత్తులో రాణించగలం. కేవలం తెలుగు మీద ప్రేమ మాత్రమే ఉండిపోతే కాదు, పరదేశీ భాషలు కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాలన్న తరుణం ఇప్పుడు ఆసన్నమైంది. ఖచ్చితంగా వారి వారి మాతృభాషను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి వ్యక్తి పైన ఉంటుంది. ఓకే అండి రమేష్ గారు, ఆకాశవాణి ద్వారా చాలా చక్కటి సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
0: థాంక్యూ సార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హలో.
2: హలో, నమస్తే సార్.
1: నమస్తే, పేరు ఎక్కడ నుంచి? రేణుక గారు ఎలా ఉన్నారు? యా, సూపర్. రేణుక గారు
2: చెప్పండి సార్,
1: ఇప్పుడు మీరు ఏ కార్యక్రమానికి ఫోన్ చేశారు?
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: సూపర్, మీరు రెగ్యులర్ గా కాల్ చేస్తుంటారు కాబట్టి మరి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట అనగానే ఈ పల్లకిలో శ్రోతల ముచ్చటని మోసుకు రావాలి. అదేం మోసుకొచ్చారు ఈరోజు మా కోసం రేణుక గారు?
2: అంబేద్కర్ గురించి సార్.
1: వావ్, చెప్పండి అమ్మా. అంబేద్కర్ గారు చాలా గొప్ప వ్యక్తి.
2: అవును సార్, రేపు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ సార్. రేపు
1: ఎక్కడ?
2: రాఘవపురం.
1: రాఘవపురంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ.
2: అవును సార్, చాలా బాగా చేసుకుంటాం సార్. ఎప్పుడైనా పుట్టినరోజు అయినా సరే, వర్ధంతి అయినా సరే.
1: మరి మీరు రేపు పని అంతా వదులుకొని మీరు వెళ్తారా విగ్రహావిష్కరణకి? అందరు వెళ్తారు. ఓకే ఓకే, చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత కాబట్టి మనకి విధి విధానాలు, ప్రభుత్వం ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి, హక్కులు విధులు బాధ్యతలు అన్ని కూడా చాలా కూలంకషంగా అతను రాష్ట్ర రాజ్యాంగంలో ఉన్నాయి. దీన్ని బట్టే ఇప్పటికీ మన భారతదేశం కొనసాగుతూ ఉంది. మరి అలాంటి వ్యక్తి యొక్క విగ్రహావిష్కరణ రేపు జరగబోతుంది మీ రాఘవపురంలో. మరి చాలా మంచి విషయం ఆకాశవాణి ద్వారా పంచుకున్నందుకు. మరి మీకోసం ఒక మంచి పాట కూడా వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.
2: సరే సార్, థ్యాంక్స్ సార్.
3: ఇల్లే ఇలలో

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
3: హలో.
4: హలో, నమస్తే సార్.
3: నమస్తే అండి. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి మీరు కాల్ చేశారు. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
4: నా పేరు చిలకలన్న సార్, నేను సీతనగర్ నుంచి కాల్ చేస్తున్నా సార్.
3: చెప్పండి.
4: ఆషాఢం శ్రావణం అంటే ఇక ఇప్పుడు ఆషాఢంలో కొత్తగా పెళ్లి అయిన వాళ్ళని కోడళ్ళని తీసుకొస్తారు సార్. ఆషాఢంలో బోనాలు కూడా చేస్తారు సార్. అన్ని చోట్ల బోనాలు చేస్తే మంచిది అంటారు.
3: ప్రతి ఏటా మీరు బోనాలు చేస్తుంటారా?
4: చేస్తాం సార్. మా కాడ ఎక్కువ శాతం శ్రావణ మాసంలోనే ముత్యాలమ్మలకి బూజాయలకి అట్లా నీళ్ళు పోసి బోనాలు తీసుకొని పోతాం సార్ అందరం కలిసి.
3: అంటే ఊరంతా ఒకేసారి ఊకుమ్మడిగా చేస్తారా?
4: ఒకేసారి వెళ్తాం సార్.
3: చాలా సరదాగా ఉంటుంది కదా చూడడానికి. డప్పుల సౌండ్ వచ్చేసి అక్కడ నిలబడి మా ఇంట్లో నుంచి అక్కడ ఉన్నటువంటి ఆ ఇంటి ఇల్లాలు ఆ బోనాన్ని నెత్తిన పెట్టుకుని బయటకు వచ్చి అందరు అలా అలా కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు.
4: పెద్ద పండగ సార్?
3: పెద్ద పండగే. సుమారుగా ఎంత గడప ఉంటుంది మీ ఊర్లో?
4: చాలా గడపలు ఉంటాయి సార్. ఏంటంటే ఇక లెక్క పెట్టలే ఉండే కానీ ఇక హిందూస్ అడిగితే కొంతమంది వస్తారు. ఇక కొంచెం బాగా కావాలి, దేవుడు అంటే నమ్మకం, ఇక అన్ని ఉన్నోళ్ళు మనకు కావాలి, మంచి జరగాలి, రైతులు అలాంటి వాళ్ళు అయితే కంపల్సరిగా వస్తారు సార్. ఇక మనం వ్యవసాయం పనులు చేసేటోళ్ళు
3: అంటే నమ్మకం అపనమ్మకం అనేది కాదు, కానీ సనాతన ధర్మం ప్రకారం ఏంటంటే మన పూర్వీకులు మనకి ఏదో కొన్ని ఆచార వ్యవహారాలు నేర్పించారు, దాన్ని మనం ఫాలో అవ్వాలి.
4: ఆడుతున్నారు సార్, అట్లా యాడ్ చేస్తున్నారు సార్. ఇది అంత ట్రెడిషనల్ అయింది చేస్తున్నారు సార్. ఇప్పుడు వెనకట్లాగ రోజుల్లాగా మొత్తం మారిపోయింది సార్.
3: మారిపోయింది. ఒక విషయం చెప్పనా, మీరు బోనాలు చేస్తున్నారంటే మీ పిల్లలు వస్తారా?
4: వస్తారు సార్, మంచిగా తయారై వస్తారు సార్.
3: వస్తారు. అలా అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి, తరతరాలకి అలా కొనసాగుతూ
4: పెట్టుకోవడానికి.
3: మరి ఖచ్చితంగా మరి శ్రావణ మాసం రాబోతుంది, మరి అందరూ కూడా సామూహిక బోనాల పండుగ జరుపుకోవాలని ఆకాశవాణి కోరుకుంటుంది. ఇంకా సమయం కూడా చాలా ఉంది, మరి మీకోసం ఒక మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.
4: థాంక్యూ సార్.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి. ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం.
1: అవును సార్, పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. కొలిపాక శంకర్రావు గారికి నమస్కారాలు.
0: కొలిపాక శంకర్రావు గారికి నమస్కారాలు చెబుతున్నటువంటి మా శ్రోత పేరేంటి?
1: నా పేరు కీర్తి రాజ్ కుమార్ సార్.
0: వావ్, రాజ్ కుమార్ గారు ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: నిజామాబాద్ ఆదర్శ నగర్ నుంచి. బాగున్నారా సార్? మీతో మాట్లాడటం నాకు చాలా అభిమానమయ్యింది సార్.
0: ఓకే, చెప్పండి, ఈరోజు మా కోసం ఏం విషయాన్ని మోసుకొచ్చారు?
1: సార్, ఈ రోజుల్లో వర్షాభావ పరిస్థితులు బాగా తగ్గినట్టు కనిపిస్తున్నాయి సార్. ఈ వర్షాలు సకాలంలో కురవటం లేదు సార్. సార్, రైతు ఇదిగా ఉంటేనే కదా సార్ మన దగ్గర డబ్బు కారుతాయి.
0: అవును,
1: వాళ్ళు మొక్కలు ఇవన్నీ పండిస్తే బజార్లోకి వెళ్తే రైతు ఖర్చు పెట్టగలుగుతాడు. పెడితే వ్యాపారాలు నడుస్తాయి, వ్యాపారాలు నడిస్తే జనాల దగ్గర డబ్బులు ఉంటాయి. అది నా అభిప్రాయం సార్.
0: వ్యాపారాలు నడిస్తే జనాల దగ్గర డబ్బులు ఉండవు, వ్యాపారాలు నడిస్తే జనాల దగ్గర డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఓకే, ఇదంతా కూడా ఒక సైకిల్.
1: ఒక సైకిల్ సార్.
0: అవును, వ్యవసాయదారుడు పంట పండించాలి, రీటైలర్స్ అది కొనుక్కోవాలి, వారి దగ్గర నుంచి ప్రజలు కొనుక్కోవాలి, ప్రజల దగ్గర ఉన్న డబ్బు అక్కడి నుంచి రైతుకు చేరాలి, మళ్ళీ రైతు ధాన్యం కొనాలి, మళ్ళీ పంట వేయాలి, ఇదంతా కూడాను సైకిల్.
1: అతను ఖుషి ఉంటే మనము ఖుషి ఉన్నట్టే సార్.
0: రైతు ఖుషిగా ఉంటే మనం ఖుషిగా ఉన్నట్టండి. అందుకే అతను కృషి వలుడు అన్నాం మనం. కష్టించే కృషి వలుడు అంటే కష్టించే వ్యక్తి అని.
1: మన రక్షకులు
0: వీళ్ళు దేశం మధ్యలో ఉండి మనల్ని కాపాడుతున్నారు.
1: అవును కదా సార్.
0: ఓకే అండి, చాలా చక్కటి విషయాన్ని మీరు ఈరోజు మా ఆకాశవాణి ద్వారా పంచుకున్నందుకు ధన్యవాదాలు. మరి మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
1: నమస్కారం, థ్యాంక్ యూ.

0: ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో
1: సార్, నమస్తే సార్.
0: నమస్తే మిత్రమా, మీ పేరు ఎక్కడ నుంచి?
1: నా పేరు ఆకుపాచారం, కొత్తగూడ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే, విషయం ఏంటి మరి ఈరోజు?
1: అయితే సార్, మేము ఈ మధ్యలో మా బంధువులు చనిపోయారు. మేము వరంగల్ వెళ్ళాలి, బస్సుకి వెళ్దామని కొంచెం లేటుగా వెళ్ళాము. మాకు అనుకున్న వరంగల్ బస్ దొరకలేదని మేము మై బస్ లో దిగి మళ్ళీ అక్కడి నుంచి లోకల్ బస్ లో వెళ్ళాలి. ఈ క్రమంలో ఏమైందంటే, మాకు పల్లెగలుగు బస్సు ఉంటుంది కదా, అది వేరే రూటు బస్సు దొరికింది అన్నట్టు. మేము వెళ్ళాల్సిన రూట్ కాక పక్కన రూట్ నుంచి వెళ్లే బస్సు దొరికితే సరే, ఏదైనా మనం అటే వెళ్ళాలి కదా, టైం అటు ఇటు అయినా కానీ వెళ్ళొచ్చు అన్నట్టు ఎక్కాను సార్. అయితే అది ఆ రోజు వర్షం బాగా పడింది, గాల్దుమారం వల్ల ఏమైంది, రోడ్డు మీద చెట్టు పడిపోయింది. నేను బస్ లో వెనక భాగంలో కూర్చొని ఉన్నాను, ప్యాసింజర్లు చాలా మంది ఉన్నారు, మొగోళ్ళు మాత్రం ఒక

0: పది మంది దాకా ఉన్నారు, మిగిలిన అంతా లేడీస్ ఉన్నారు. బాగుంటే బస్సు స్టార్ట్ కావచ్చు. ఏమైందని నేను కనుక్కుంటే పెట్టుబడిపోయింది సార్ అనేసి దాంట్లో కూర్చున్న వాళ్ళు చెప్పడం వల్ల ఆ టైం నేను దిగాను. కిందికి దిగి పోయి చూస్తే నాలుగు పెద్ద పెద్ద కొమ్మలే రోడ్డుకి అడ్డంగా పడిపోయింది. అంటే రోడ్డు చిన్న రోడ్డు కావడం వల్ల ఏంటంటే మా పక్క నుంచి పోవడానికి కూడా బస్సు రూట్ లేకుండా.
1: అంటే పల్లె ప్రాంతాలు అంతే ఉంటాయి సింగిల్ రోడ్లేగా.
0: నేనేం చేశాను, దిగి చూసిన తర్వాత బస్సులో కొంత కాలేజ్ పిల్లలు ఒక నలుగురు ఉన్నారు, ఒక పెద్ద అమ్మాయి మధ్య వయసు వాళ్ళు కూడా ఒక నలుగురు దాకా ఉన్నారు. నేనే తీద్దాం రాండి అని అంటే కూడా ఎవరు రావట్లేదు. తీసిన తర్వాత మేము బయలుదేరి వెళ్ళాము.
1: వావ్, వెరీ నైస్. ఎంత మోటివేషన్ చేసే వాళ్ళు కూడా ఉండాలి.
0: వర్షం పడుతుంది, తడితే జలుబు వస్తుంది, జలం వస్తుంది అంటే మరి ఎలా ముందుకు సాగేది ఇలా మన ప్రయాణం.
1: అవును, ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలా, సింగిల్ రోడ్డు, పల్లె వాతావరణం, ట్రాఫిక్ లో ఉన్నారు. సో పంచాయతీ వాళ్ళు వస్తారు, క్లియర్ చేస్తారు అనే మాట, మరి పంచాయతీ వాళ్ళకి కూడా వర్షం పడుతుందిగా, వాళ్ళు కూడా తడుస్తారుగా.
0: అదేనండి,
1: వాళ్ళు మళ్ళాగా మనుషులే కదా.
0: మనుషులే కదండి. అదే,
1: ఏదైనా సరే మిత్రమా, ఇప్పుడు మీరు చేసింది చాలా మంచి పని. మన పని మనం చేసుకోవడమే కాదు, పరాయి పని కూడా మనం చెయ్యాలి.
0: అంటే ఇప్పుడు మనం చేసింది చూసి కూడా ఎప్పుడైనా ఇలాంటి సమస్య వాళ్ళకి ఎదురైనప్పుడు అరే ఆ రోజు కూడా ఒకళ్ళు మనం ఇన్స్పిరేషన్ వల్ల మనం ముందు సాగి మనం క్లియర్ చేసుకున్నారు అన్నట్టు వాళ్ళు కూడా ఎప్పుడైనా ఇలాంటి ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది.
1: అవును, ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడొద్దు అనేసి.
0: అవునండి. అరే మాతో పాటు కండక్టర్ గారు రాలేదు కానీ డ్రైవర్ గారు కూడా మాతో సపోర్ట్ చేశారు. క్లియర్ అయిపోయిన తర్వాత అందరికి కూడా థ్యాంక్స్ అండి, లేకపోతే మనం ఇక్కడ ఉండిపోయే వాళ్ళం అన్నట్టు కూడా కృతజ్ఞత అనేది మాకు మంచిగా అనిపించింది. తర్వాత అందరు కూడా బస్ ఎక్కి మూవ్ అయిన తర్వాత అంటున్నారు,
1: మనకి ఒక నానుడి ఉండేనే ఉండింది కదా, ముందుకు సాగే వాళ్ళు ఉంటే వెనుకకి లాగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అనేసి.
0: అవునండి, అదే నాకు అలాగే అనిపించింది. తడుస్తారు ఎందుకు పోతారు అని అన్నారు, మంచి చేయాలనుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది అయినా కానీ దాన్ని పట్టించుకోకూడదు.
1: ఇప్పుడు అందులో మీ ప్రయాణం ఒకటి మొదలుకుంటే మిగతా వాళ్ళ ప్రయాణం కూడా సునాయాసంగా అయిపోయింది కదా, సాఫీగా వెళ్ళిపోయింది కదా,
0: వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్ళిపోయారు కదా.
1: ఓకే అండి, చాలా చక్కటి విషయాలు ఆకాశవాణి ద్వారా పంచుకున్నారు. ప్రతి ఒక్కరు కూడాను మరి మనకెందుకు అనుకోకుండా ఎవరో వస్తారని కాకుండా మనకు ఎదురైన సమస్యని మనం క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి ఒక్కరూ ఆనందంగా హాయిగా ఉంటారండి. మీకోసం మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.

0: హలో
1: హలో నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: నా పేరు నూర్జహాన్ సార్, నేను కొత్తగూడెం పరమశాం నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: ఓకే నూర్జహాన్ గారు, ఈరోజు కార్యక్రమంలో మరి చాలా మంది చాలా చాలా విషయాలు ప్రస్తావన తీసుకొచ్చారు, మీరు ఏ విషయాన్ని మన శ్రోతలతో పంచుకోబోతున్నారు?
1: సార్ ఈరోజు నేను ఒక విషయం అనుకున్నాను సార్. ఏంటంటే సార్, మనము శుభ్రత గురించి సార్, చెట్టు మనం ఇంటి చుట్టూ చెట్లు గాని ఏదైనా చెత్త చెదారం ఏదైనా సరే సార్, మనము ఇంటి ఇరువైపులా ఇంటి వెనక చెత్త చెదారం ఉన్నా కూడా అది శుభ్రం చేసుకొని ఇంత బ్లీచింగ్ పౌడర్ చల్లుకొని ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం సార్.
0: ఓకే, అందరూ ఈ వర్షాకాలం మొదలైందంటేనే మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెత్త చెదారం, ముఖ్యంగా మన ఇంటి ప్రాంగణంలో ఉన్నటువంటిది, ఆ పిచ్చి మొక్కలు, ఏపుగా పెరిగిన మొక్కలు, అస్తవ్యస్తంగా అడ్డదిడ్డంగా పెరిగిన మన ఇంట్లో ఉన్నటువంటి మొక్కలు కూడా ఒక సిస్టమేటిక్ గా కట్ చేసుకొని చెత్త చెదారం లేకుండా మన పరిసర ప్రాంతాలంతా నీరు నిల్వ లేకుండా నీరిపోయే మార్గం, అంటే గోడలకి కణాలు ఉండడం లేకపోతే ఆ నీరంతా పోయేదానికి ఒక రకమైన ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవడం, ముఖ్యంగా ఇంట్లో ఉన్న కూలర్లు, అలాగే మనం తాగి ఎండాకాలంలో పడేసినటువంటి కొబ్బరి టెంకలు చిప్పలు కూడా, ఇవన్నీ కూడాను ఏంటో ఆస్తుల్లాగా దాచేసుకుంటూ ఉంటారు బయటపడేయకుండా. ఇలాంటివన్నీ కూడాను చెత్త చెదారం ఏదీ లేకుండా మనం మన పరిసర ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకుంటే అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీల వాళ్ళు కానీ లేకపోతే పంచాయతీ వాళ్ళకి కానీ మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. దోమలు పెరిగిపోయాయనేసి వాళ్ళ మీద పడిపోతాం, దోమలు పెరిగిపోయేసి పంచాయతీ ప్రెసిడెంట్ ఏం పట్టించుకోవట్లేరు, మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవట్లేరు అనేసి. మన శుభ్రత మనం చేసుకోకుండా మన ఇంటి ముందు ఎవడో వచ్చి శుభ్రం చేయాలంటే ఎట్లా?
1: మనం కూడా చేయాలి సార్, కొంచెం మన ఇంటి ముందు కాబట్టి మనం చేసుకొని నీళ్లు నిల్వ ఉన్న కాడ కొంచెం గ్యాస్ నూనె కూడా చల్లుకుంటే బాగుంటది సార్. మళ్ళీ అవి గుడ్లు పెట్టకుండా అక్కడ శుభ్రం ఉంటది కదా సార్.
0: రోజు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ మనం కష్టపడితే మన పరిసర ప్రాంతాలంతా శుభ్రమైపోతాయి. ఓకే నూర్జహాన్ గారు, చాలా చక్కగా మరి శ్రోతలంతా కూడాను నూర్జహాన్ గారి మాట విని వారి పరిసర ప్రాంతాలు ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ మీకు బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది, అలాగే మీకు ఇల్లు కూడా శుభ్రం అవుతుంది. మరి పరిసర ప్రాంతాలు శుభ్రం చేసుకుంటే పొద్దుస్తమాన సెల్ ఫోన్లో కూర్చొని స్క్రోల్ చేసుకుంటూ టైం పాస్ చేయకుండా ఇంటి పరిసర ప్రాంతాలపైన మన యొక్క దృష్టిని కేంద్రీకరిస్తే మన పిల్లలకి మనకి కూడా మంచి ఆరోగ్యం పొందే అవకాశం ఉంటుంది. మరి మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి. ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. కాల్ చేసిన శ్రోత ఎవరు?
1: నా పేరు శోభారాణి అండి. నేను విజయవాడ దగ్గర ఉన్న గ్రామం నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే శోభారాణి గారు, ఈరోజు ముచ్చట్ల శోభారాణి గారు ఏం చెప్పబోతున్నారు?
1: ముచ్చట్లు ఏంటంటే, ప్రచండ భానుడు మళ్ళీ ఆయన యొక్క ప్రచండ రూపాన్ని మనకి చూపిస్తున్నాడండి.
0: భానుడు ఎప్పుడు అక్కడే ఉంటాడు, మనమే కాస్త ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటాం. భూగోళం అనేది దగ్గరికి వెనక్కి వెళ్తూ ఉంటుంది.
1: ఎందుకంటే ఈ మధ్యలో ఒక వారం రోజులు కాస్త చల్లగా అనిపించింది. మళ్ళీ ఆయన యొక్క ప్రతాపాన్ని మన మీద బాణాలుగా విసిరేస్తున్నాడు, ఆయన యొక్క కిరణాలని. మరి వీటన్నిటికీ కారణం మనం చేసుకున్న తప్పిదమే కదండి. మనమే పర్యావరణాన్ని కాలుష్యంగా చేస్తున్నాము.

0: ఎన్నో రకాల కొత్త కొత్త సాధనాలతోటి మనం ఉపయోగిస్తూ వాడుకలో ఎన్నో రకాల పోకడల్ని మనం పెడుతున్నామండి. దాని వల్ల ఏమవుతుందంటే వాటి నుంచి విడుదలయ్యేటటువంటి కాలుష్యాలన్నీ కూడా గాలిలో కలిసిపోయి మనకి ఎంతో కాలుష్యాన్ని సృష్టిస్తున్నాయి. అట్లాగే మనం పరిసరాలను కూడా, మన ఇంటిని ఎలా అయితే శుభ్రంగా ఉంచుకుంటామో పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. కానీ చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ ఇంటికి ఆ చెత్త కూడా తీసుకొచ్చి మన ఇంటి ముందు పెడుతూ ఉంటారు. అది గాలి కొట్టుకుపోయి వాళ్ళకి వస్తుంది, మనకి వస్తుంది. అది కాదు పరిష్కార మార్గం. దాన్ని తీసుకు వెళ్లి నియమిత స్థలాల్లో పెట్టినటువంటి చెత్త బుట్టల్లో వాటిని వేస్తే బాగుంటుంది.
1: అవును,
0: ఎందుకంటే చెత్త తీసుకుని వెళ్లే వాళ్ళు ఒక చోట నిర్దేశించి ఒక ప్లేస్ ని మనకి ఏర్పాటు చేశారు. దానిలో వేయకోకుండా ఎక్కడ పడితే అక్కడ కుప్పలు పెట్టడం, వాటి వల్ల కూడా మనకి పర్యావరణం కాలుష్యంగా మారుతోంది. వీటి వల్ల మనమే అనుభవిస్తున్నామండి. ఒకప్పుడు ఎప్పుడో అనేవాళ్ళు మన పెద్దవాళ్ళు, ఇప్పుడు చేసుకున్న పాపాలు మరుజన్మకు ఉంటాయి అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు చేసుకున్న పాపాన్ని పక్క నుంచి మనం అనుభవిస్తూనే ఉన్నాం.
1: అవును,
0: ఈ పాపాన్ని మనం కడిగి వేయాలి అంటే భవిష్యత్తు తరాలకి మనం మంచి వాతావరణాన్ని అందించాలంటే ఈ రోజు నుంచే మనం మన కాలుష్యరహితమైన వస్తువుల్ని వాడటం, ఈ ప్లాస్టిక్ ని విసర్జించటం. ప్లాస్టిక్ చాలా ప్రమాదకరమైందండి. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వస్తువులు భూమిలోకి ఇంకిపోయి 100 సంవత్సరాలు అయినా సరే అవి కరిగిపోవటండి. దాని వల్ల ఏమవుతుంది, మనం తినే ప్రతి ఫుడ్ కూడా చివరికి విందులో పెట్టేటటువంటి పేపర్ ప్లేట్లు కానీ ఇవన్నీ కూడా ప్లాస్టిక్ తయారవుతున్నాయి.
1: అవును,
0: మనకి ఫుడ్ ప్యాకెట్లు అమ్ముతున్నారు, పాల ప్యాకెట్లు అమ్ముతున్నారు, పెరుగు ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు ఇవన్నీ కూడా ప్లాస్టిక్ తో తయారైనయి.
1: అవునండి,
0: మరి వీటన్నిటినీ కూడా ప్రభుత్వం అనేది నిషేధించాలి. అలా నిషేధిస్తే పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధం అనేది జరుగుతుంది.
1: శోభారాణి గారు బజార్కి వెళ్ళినప్పుడు ఒక క్లాత్ బ్యాగ్ తీసుకెళ్లి సామాన్లు కొనుక్కొచ్చుకుని అలవాటు చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్రతి వ్యక్తి కూడాను ప్రభుత్వాన్ని నిషేధించడం అని చెప్పడం కాదు, మనము కనుక ఆ ప్లాస్టిక్ బ్యాగ్ని వాడకుండా వినియోగించుకోకుండా ఉండగలిగితే సర్క్యులేషన్ అనేది ఆగిపోతుంది కదా ఆటోమేటిక్ గా. ప్రతి వ్యక్తి
0: ఆగుతుందండి. మీరు చెప్పింది కూడా కరెక్టే. మనకి కళ్ళ ముందు పంచపక్ష ప్రమాణాలు పెట్టి నువ్వు తినకూడదురా బాబు, నీకు షుగర్ ఉంది, నువ్వేమి తినకూడదు అంటే ఆ దేహం ఆగదు కదండి.
1: ఎవరైతే బజార్కి వెళ్తున్నారో వ్యక్తి ఇంట్లో నుంచి, వాళ్ళ హస్బెండ్ గాని కొడుకు గాని లేకపోతే ఇంట్లో ఉన్న వ్యక్తి బజార్కి వెళ్తున్నప్పుడు విధిగా అతని చేతికి ఒక బ్యాగ్, క్లాత్ బ్యాగ్ అందించగలిగి దీంట్లో మాత్రమే తీసుకురా అని చెప్పగలిగే సమయం అనేది ఆడవారు కుదుర్చుకోవాలా.
0: అవునండి, ఇంట్లో ఆడవాళ్ళు కూడా పోపుల డబ్బాలు ఇవన్నీ కూడా ప్లాస్టిక్ వాడుతూ ఉన్నారు.
1: అవును,
0: వాటన్నిటి కూడా నిషేధించుకోవాలి. ఆడవాళ్ళ వల్లే అవుతుంది
1: అది. వాళ్ళు ఏంటంటే కంటికి ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఏదైనా
0: కాదండి, మా ఇంట్లో అయితే అన్ని సీలింగ్ ఉంటాయి, నేనైతే దాని మీద లేబుల్ కూడా అంటించుకుంటాను,
1: ఓకే
0: ఫలానా వస్తువు ఫలానా డబ్బాలో ఉంది అని. ఇవన్నీ తెగించాలంటే ఖచ్చితంగా మన వల్లే అవుతుంది. మన ప్రజల సహకారం ఉండాలి, గవర్నమెంట్ సహకారం కూడా మనకు ఉండాలి.
1: కొంత కొంత వెసులుబాటు ఉంటుంది. ఏంటంటే ప్లాస్టిక్ లో 18 మైక్రాన్స్ వరకు ఆ మందం థిక్నెస్ ఉన్న దానికి మాత్రమే మనం వాడాలి, దానికంటే తక్కువ ఉన్న దాన్ని మాత్రం మనం వాడకూడదు. సంతల్లో కూడా వెళ్తే వాళ్ళు కూరగాయలు మనకు బ్యాగ్ ఉండదు, వాళ్ళ కవర్లో వేసి ఇవ్వాలి. లేదండి కవర్ అంటే మనం క్వశ్చన్ మార్క్ పెడతాము, కవర్ కూడా ఇవ్వరా మాకు అంటారు.
0: కాబట్టి అది అర్థం చేసుకోవాలండి. నిజంగా మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా బైకుల్లో గానీ కారుల్లో గానీ ఆడవాళ్ళకి హ్యాండ్ బ్యాగ్స్ లో గానీ క్లాత్ బ్యాగ్స్ ని ఉపయోగించుకోవాలండి.
1: దాన్ని మళ్ళీ మెయింటైన్ చేయడం కొంత ఇబ్బందికరం. దాన్ని వాష్ చేయాలి, క్లీన్ చేసుకోవాలి. ఇంత క్యారీ బ్యాగ్ అయితే మనం పట్టుకెళ్లే పరిస్థితి లేదు, అక్కడ వాళ్ళే ఇస్తారు. అలా బండి తగలేసుకుంటే బండి జారిపోయిన సందర్భాలు చాలా మంది మనం చూసాము. ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ గమనించుకోవాలి. ఏదేమైనా కూడాను తప్పకుండా ప్రతి పౌరుడు కూడాను మరి నేను ప్లాస్టిక్ ని నిరోధించాలి, ప్లాస్టిక్ వాడకూడదు అనే సందర్భాలు కనుక సృష్టించుకోగలిగితే ప్రతి ఒక్కరిని బిగించినప్పుడే అది ముందుకు సాగుతుంది. చాలా చక్కటి విషయాలు ఆకాశవాణి ద్వారా మా శ్రోతలకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
0: ధన్యవాదాలండి.

0: హలో,
1: నమస్తే అండి.
0: నమస్తే అండి. పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి స్వాగతం.
1: ధన్యవాదాలు సార్. నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా, పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. శంకర్రావు గారు, శుభోదయం.
0: శుభోదయం. చెప్పండి, ఈ రోజు ముచ్చట్లు ఏంటి?
1: రోజు ముచ్చట్లు అంటే మరి సార్, ఇటీవల కాలం చేసినటువంటి జానకి గారి అభిమాని గాయని వారి కోసం కొన్ని వివరాలు చెప్తాం అనుకుంటున్నాను.
0: చెప్పండి.
1: ఇటీవల శనివారం రాత్రి కాలం చేసినటువంటి జానకి గారికి ముందుగా నివాళి అండి. జానకి గారు 1957 దర్శక నిర్మాత కేపి తెలక్ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి ఎంఐఏ అనే చిత్రం ద్వారా ఘంటసాల మాస్టారు బృందంతో జానకి గారిని

0: ద్వారా మన తెలుగు తరగతి పరిచయండి. వారు గుంటూరు జిల్లా రేపల్లి గ్రామంలో పుట్టారండి. పాడిన పాటల్లో మొదటి పాట విషాదాంతంగా ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత కాలంలో వారు గానం చేసిన పాటలన్నీ కూడా వెరీ జోస్ఫుల్ సాంగ్స్ ఏనండి.
1: అవును,
0: నవ్వుకు చిరునామా జానక్ గారండి, హాస్య గీతాలు చిరునామా జానక్ గారండి, దేశాన్ని పెంపొందించేటటువంటి గీతాలకు ప్రసిద్ధి జానక్ గారండి. అంత గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి జానక్ గారు మరణ

0: అందరికి బాధాకరమైనప్పుడు కూడా నా అభిమాన గాయని గాయకుల్లో ఫిమేల్ సింగర్స్ లో జానకి గారు కాబట్టి నాకు మరింత బాధగా ఉందండి. ఆవిడ స్వర్గస్థులు అయ్యారని విషయం తెలిసినట్టే నాకు 10 నిమిషాలు నా నోట మాట్లాడలేదండి.
1: ఓకే గుప్తా గారు, మరి ఈ రోజు ముచ్చటేంటి? జానకి గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆకాశవాణి కూడా నెక్స్ట్ డే ఒక కార్యక్రమాన్ని లైవ్ చేసింది. ఓకే, అదంతా కూడాను మరి సృష్టి అన్నప్పుడు, సృష్టి ధర్మం అన్నప్పుడు కాలం చేస్తూ ఉంటాం, పుడుతూ ఉంటాం. ఈ రోజు మన శ్రోతలకి ముచ్చట ఏం చెప్పబోతున్నారు ఆకాశవాణి ద్వారా?
0: చాలా మంది ప్రయాణాలు చేస్తూ ఉంటాం కదండి, ఆ ప్రయాణాలు చేసినప్పుడు పక్కిళ్ళల్ని వృద్ధుల్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలండి.
1: అవును,
0: చాలా మంది దృష్టి వారు సామాన్ల మీద పెడతారు, లగేజ్ మీద పెడతారండి ఎక్కువ మంది. అయితే లగేజ్ చూసుకోవాలండి, ఇంటి గృహలక్ష్మి, ఇంటి ఇళ్ళాలి కాబట్టి ప్రతి తల్లగా తగ్గ చూసుకోవాలి. బాధ్యత స్త్రీకి ఉందండి, కాదని కాదు, కానీ సామాన్లైనా పోతే మళ్ళీ కొనుక్కోగలం కదండి. మన పెద్దలు గాని మన పిల్లలు గాని ఆ తప్పిపోయినా ఏమైనా సరే వాటి మళ్ళీ వారికి ఏదో ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం వెలపెత్తడం కాదు, చాలా బాధాకరంగా ఉంటుందండి.
1: ప్రతి వ్యక్తి మీద ఉంది, ఇంటి ఇళ్లపైనే కాదు, బయటకు వెళ్ళినప్పుడు మనము సామాన్లతో పాటు పిల్లల్ని పెద్దవారిని కూడా సంరక్షించుకోవాల్సిన బాధ్యత అప్పుడు వెళ్ళిన వారి వెంట వెళ్ళిన ప్రతి పౌరుడి పైన ఉంటుంది కదా. ఏది ఏమైనా కూడాను పిల్లల్ని సంరక్షించుకోవాలి, పెద్దవారిని కాపాడుకోవాలి. ప్రపంచంలో చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం నిరోధించుకోవాలంటే మనం అప్రమత్తంగా ఉన్నప్పుడే మనం సేఫ్ జర్నీ చేస్తాం. ఓకే గుప్తా గారు, మరి చాలా చక్కటి విషయాలు చెప్పారు ప్రయాణంలో మళ్ళీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో. మరి మీకోసం ఒక మంచి పాట ఆకాశవాణి వినిపిస్తుంది, వినండి.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైషడ్యం మందరం. ఆ

0: మీరింతవరకు శుక్రవారం ఉదయం ఆకాశవాణి శ్రోతలు ఫోన్ చేసి రికార్డింగ్ చేసిన కార్యక్రమం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, బిశ్రుతి, ఎన్ రేణుక, సాంకేతిక సహకారం శ్రీయుతులు పి ప్రభాకరరావు, ఎం కోటేశ్వరరావు. వచ్చేవారం మరికొంతమంది శ్రోతల ముచ్చట్లతో ఆకాశవాణి ప్రసారం చేసే పసందైన పాటలతో మీ ముందు ఉంటుంది మీ పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 MHz పై చిత్రగీతాలు వింటారు.

మీరు వింటున్న పాట బాణం చిత్రం నుంచి. శంకర్ మహాదేవన్ పాడిన పాటకి వనమాలి సాహిత్యం అందించగా మణిశర్మ సంగీతం అందించారు.

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి బలాదూర్. చిత్రం నుంచి టిప్పు సుజాత పాడిన పాటకి చంద్రబోస్ సాహిత్యం అందించారు.

మీరు విన్న పాట భద్ర చిత్రం నుంచి మల్లికార్జున్ సుమంగళి పాడిన పాట. శ్రోతలు 100.1 మెగాహెడ్స్పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి. ఆయుధం చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాట.

శ్రోతలు 100.1 MHz పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి చెట్టు కింద ప్లీడర్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటకి ఇళయరాజా సంగీతం అందించారు.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మనం చిత్రం నుంచి మాస్టర్ భరత్ బృందం పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెడ్జ్పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి, జయం మనదేరా చిత్రం కోసం కుమార్ సను స్వర్ణలత ఆలపించిన ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989697 6.
1: మరొక నెంబర్ 7989705 8.

సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆ

0: నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెడ్జ్పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి లౌక్యం. చిత్రం కోసం విజయ్ ప్రకాష్, మోహన ఆలపించిన ఈ పాట.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఇప్పుడు వినండి కార్యక్రమంలో నాగవల్లి చిత్రం కోసం రాజేష్ నందిత ఆలపించిన పాట.

0: ఇప్పుడు వినండి శంకర్ దాదా MBBS చిత్రం నుండి ఈ పాట.
1: హే శంకర్ దాదా MBBS, హే శంకర్ దాదా MBBS.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయములో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ప్రసారం, అనంతరం 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: Forecast heavy to very heavy rainfall conditions over Arunachal Pradesh, Assam, Meghalaya, Chhattisgarh and Uttarakhand till tomorrow. In badminton, Indian shuttler and two-time Olympic medalist P.V. Sindhu stormed into the women's singles final of Japan Open in Tokyo today. She entered the final after opponent and world number 4, Chen Youfei of China, retired during the second set of the match. Sindhu won the first set 21-19 and was leading in the second set 15-10 when her Chinese rival got retired. Sindhu will next face Japan's Akane Yamaguchi in tomorrow's final as she bids for the Japan Open title. In FIFA World Cup, European rivals France and England will lock horns in the third place playoff match at the Miami Stadium tonight. The match is scheduled to begin at 2:30 a.m. Indian Standard Time. France's World Cup campaign came to an end after a semi-final defeat against Spain. And that is the end of this news bulletin.
1: Akasavani Kottagudem Kendram. శాస్త్రీయ సంగీతంలో భాగంగా పండిట్ అజయ్ పోహంకార్ గారి గాత్ర సంగీతం వింటారు. ముందుగా కొన్ని ప్రకటనలు.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
5: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
8: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
9: గుడ్ మార్నింగ్ పిల్లలు.
10: గుడ్ మార్నింగ్ మేడం.
9: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
11: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
12: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
13: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు హామీ.
14: పిఎం జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೆ 12 ಕೋಟ್ಲಕ್ಕೆ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಂಚಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకం

0: వాళ్ళతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎన్ఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ టీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య.
1: మీరింతవరకు శాస్త్రీయ సంగీతంలో భాగంగా పండిట్ అజయ్ పోహంకార్ గారి గాత్ర సంగీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు కేంద్ర ప్రభుత్వం రేపు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసింది. నిరాహార దీక్షలో ఉన్న సామాజిక ఉద్యమకర్త సోనం వాంగ్చుక్ ని పోలీసులు ఈరోజు ఆసుపత్రికి తరలించారు. భారత అంతరిక్ష రంగంలో తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 ని ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ లో తెలుగు తేజం పివి సింధు మహిళల సింగిల్స్ ఫైనల్ కి చేరుకున్నారు. సోమవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం రేపు సర్వపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంట్లోని ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ఈ అఖిల పక్ష సమావేశంలో ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరుతుంది. వర్షాకాల సమావేశాలు సోమవారం నాడు ప్రారంభమై వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల కాలంలో అనేక ముఖ్యమైన చట్టాలను చర్చకు ఆమోదం కోసం చేపట్టేలాగా షెడ్యూల్ చేశారు. భారత్ కు ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాదని, అది ఒక దృఢమైన కార్యాచరణ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఫోర్సెస్ ఫస్ట్ కాన్క్లేవ్ లో ఆయన మాట్లాడుతూ, భారత్ ఉగ్రవాదులను తన గుమ్మం వద్దే కాకుండా అవసరమైతే వారి స్థావరాల్లోకి ప్రవేశించి మరీ మట్టు పెడుతోందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రపంచమంతా దీన్ని చూసిందని, సాంకేతిక యుద్ద విన్యాసాలకు ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.
1: ఆతంకవాద్ కే ఖిలాఫ్ భీ హమారీ గవర్నమెంట్ నే పూరీ దునియా కే సామ్నే అప్నే బద్లే హువే నజరియే కో స్పష్ట కియా హై. ఆతంకవాద్ కే విరుద్ధ జీరో టాలరెన్స్ హమారే లియే కేవల్ ఏక్ స్టేట్మెంట్ నహీ హై బల్కి లైన్ ఆఫ్ యాక్షన్ హై. ఆతంకవాద్ కే ఖిలాఫ్ హమ్ దర్వాజే పర్ నహీ బల్కి ఘర్ మే ఘుస్ కర్ మారేంగే. ఆపరేషన్ సింధూర్ కే దౌరాన్ సారీ దునియా నే యే దేఖ్ భీ లియా. హమారీ సేనాఓ కా పరాక్రమ్ తో హమేషా హీ అద్భుత్ రహా.
0: ఈ ఆపరేషన్లో ఆకాశ్ తీర్, ఆకాశ్ క్షిపణి వ్యవస్థ, బ్రహ్మోస్తో పాటు అనేక ఇతర అత్యాధునిక రక్షణ పరికరాలు, అధునాతన క్షిపణి వ్యవస్థను ఉపయోగించినట్లు మంత్రి వివరించారు. గత 12 ఏళ్లుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం రక్షణ రంగాన్ని పునరుద్ధరించడం, బలోపేతం చేయడాన్ని తన అగ్ర ప్రాధాన్యతల్లో ఒకటిగా మార్చుకుందని రక్షణ మంత్రి చెప్పారు. భారత్ రక్షణ సన్నద్ధతను బలోపేతం చేయడమే కాకుండా రక్షణ అవసరాల కోసం ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కూడా రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. సాయుధ దళాల ఆధునికీకరణ కోసం కేటాయించిన బడ్జెట్ లో 75% భారతీయ పరిశ్రమల నుంచి కొనుగోళ్లు చేయడానికి రిజర్వ్ చేసినట్లు మంత్రి చెప్పారు. దేశంలో రక్షణ ఉత్పత్తికి సరికొత్త ఊపునిచ్చే విధంగా ఈ ఏడాది ప్రభుత్వం సరికొత్త డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ విధానం ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు. 2014లో దాదాపు 40,000 కోట్ల రూపాయలుగా ఉన్న దేశ రక్షణ ఉత్పత్తి ఇప్పుడు దాదాపు 178,000 కోట్ల రూపాయల రికార్డు స్థాయికి చేరుకుందని కూడా రక్షణ మంత్రి తెలియజేశారు. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ను అవసరమైన వైద్య సంరక్షణ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి ఈరోజు తరలించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు క్షీణిస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నిపుణులైన వైద్యుల సలహా మేరకు వాంగ్చుక్ ను ఆసుపత్రికి మార్చినట్లు న్యూఢిల్లీ డిప్యూటేషన్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సచిన్ శర్మ తెలియజేశారు. వాంగ్చుక్ గత కొన్ని రోజులుగా జంతర్ మదర్ వద్ద ఉపవాస దీక్ష చేస్తున్నారు. మరోవైపు సఫ్దర్జంగ్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ చారు బాంబా మాట్లాడుతూ, ప్రస్తుతం వాంగ్చుక్ నిరంతర వైద్య పరీక్షల్లో ఉన్నారని, ఆయన చికిత్స అందిస్తామని చెప్పారు. వాంగ్చుక్ పూర్తి స్పృహతోనే ఉన్నారని, ఆయన శరీరానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన వ్యవస్థలు స్థిరంగా పనిచేస్తున్నాయని కూడా ఆయన స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లోని భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న జుమాగచ్ లోని బీఎస్ఎఫ్ 18వ బెటాలియన్ సరిహద్దు అవుట్ పోస్ట్ ను సందర్శిస్తారు. ఈ సందర్భంగా అమిత్ షా బీఎస్ఎఫ్ సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడతారు. అలాగే ప్రహరీ సమ్మేళనలను కూడా ప్రసంగిస్తారు. దీంతో పాటు ఆయన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని బీఎస్ఎఫ్ కు సంబంధించిన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. పశ్చిమ బెంగాల్లో 3 రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోంమంత్రి నిన్న రాత్రి సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి

బిందు అధికారి ఆయనకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న పెన్షన్ లిటిగేషన్ పరిష్కార వర్క్షాప్ ప్లీనరీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భాగస్వాములందరి మధ్య మరింత మెరుగైన సమన్వయాన్ని పెంపొందిస్తూ పెన్షన్ వివాదాల నిర్వహణను మెరుగుపరచడం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఈ వర్క్షాప్ పునరుద్ఘాటిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హైదరాబాద్ కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ది చేసిన తొరి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 ను ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో ఇది మరో కీలక మైలురాయిగా నిలిచింది. సాంకేతిక కారణాలతో తొలుత 35 నిమిషాల పాటు వాయిదా పడిన ప్రయోగం ఈ మధ్యాహ్నం 12:05 జరిగింది. మిషన్ ఆగమన్ పేరుతో చేపట్టిన ప్రయోగంలో సాంకేతిక పేలోటతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతిరాతతో రాసిన వందే మాతరం ప్రత్యేక పోస్ట్ కార్డ్, ఇతర జ్ఞాపికలను అంతరిక్షంలోకి పంపారు. ఈ ప్రయోగం ద్వారా రాకెట్ ప్రొపల్షన్, స్టేజ్ సెపరేషన్, గైడెన్స్, నావిగేషన్ వ్యవస్థల పనితీరును పరీక్షిస్తారు. పాకిస్తాన్ అక్రమిత జమ్మూ కశ్మీర్లో సాగుతున్న అశాంతి ఆందోళనలపై యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే నిరసనకారుల మరణాలపై దర్యాప్తు జరపాలని పిలుపునిచ్చింది. యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల హైకమిషనర్ వాల్కర్ టర్క్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ఈ నెలాఖరులో జరగనున్న ప్రాంతీయ ఎన్నికల నేపథ్యంలో పాకిస్తాన్ అధికారులు సంయమనం పాటించాలని, ప్రాథమిక హక్కులను రక్షించాలని, హింసకు బాధ్యులైన వారిని జవాబుదారీలుగా చేయాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఆయన శాంతిని పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ముందు పెరుగుతున్న రాజకీయ అశాంతి కారణంగా గత నెల నుండి జరిగిన ప్రదర్శనల్లో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు. టోక్యోలో జరుగుతున్న జపాన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత స్టార్ షట్లర్, 2 సార్లు ఒలింపిక్ పతక విజేత తెలుగు తేజం పివి సింధు ఈరోజు ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లారు. మ్యాచ్ 2వ సెట్ జరుగుతుండగా ఆమె ప్రత్యర్థి ప్రపంచ నంబర్ 4 క్రీడాకారిణి అయిన చైనాకు చెందిన చెన్ యుఫై ఆట నుంచి తప్పుకోవడంతో ఫైనల్కు అర్హత సంపాదించారు. అంతకుముందు జరిగిన మొదటి సెట్ను సింధు 21-19 గెలుచుకోగా 2వ సెట్లో 15-10 ఆధిక్యంలో ఉన్న సమయంలో చైనా క్రీడాకారిణి తప్పుకుంది. ఈ సీజన్లో సింధు సాధిస్తున్న అద్భుతమైన కంబ్యాక్లో ఈ విజయం మరొక మైలురాయిగా నిలిచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా ఈ రాత్రి మయామి స్టేడియంలో యూరప్ ప్రత్యర్థులు ఫ్రాన్స్, ఇంగ్లాండ్ జట్లు 3వ స్థానం కోసం జరిగే ప్లే ఆఫ్ మ్యాచ్లో తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 2:30 ప్రారంభమవుతుంది. ప్రపంచకప్ టోర్నమెంట్ 2వ ఎడిషన్ అయిన 1934 నుంచి 3వ ప్లే ఆఫ్ మ్యాచ్ కొనసాగుతోంది. కేవలం 1950 ఎడిషన్ మాత్రమే ఇందుకు మినహాయింపుగా నిలిచింది. మరోవైపు రేపు రాత్రి న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్స్లో అర్జెంటీనా, స్పెయిన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30 ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్ క్రికెట్ జట్టులో రోహిత్ శర్మ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి తోసిపుచ్చింది. లండన్లోని లార్డ్స్లో రేపు ఇంగ్లాండ్తో జరిగే సిరీస్ నిర్ణయాత్మక 3వ వన్డే తర్వాత కూడా ఆయన భారత్ తరఫున ఆడటం కొనసాగిస్తారని స్పష్టం చేసింది. లార్డ్స్ వన్డే రోహిత్కు చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావచ్చు అనే ప్రచారాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవ్ జత్ సైకియా తిరస్కరించారు. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్ తన 89వ ఏటకన్ను మూశారు. ఈ క్రికెటర్ మరణాన్ని ఆయన కుమారుడు డానియల్ ధృవీకరించారు. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్రౌండర్లో ఒకరైన సోబర్స్ 1954 మార్చి నుంచి 1974 ఏప్రిల్ మధ్యకాలంలో 93 టెస్టులు ఆడి 57.78 సగటుతో 26 శతకాలు 30 అర్ధశతకాలు చేశారు. విశేషాలు మరొకసారి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు కేంద్ర ప్రభుత్వం రేపు అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసింది. నిరాహార దీక్షలో ఉన్న సామాజిక ఉద్యమకర్త సోనం వాంగ్చుక్ను పోలీసులు ఈరోజు ఆసుపత్రికి తరలించారు. భారత అంతరిక్షంలో తొలి ప్రైవేట్ రంగం ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 ఈవేళ అంతరిక్షంలో ప్రయోగించారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పివి

0: సాయంత్రంతో మహిళల సింగిల్స్ ఫైనల్ కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం నుండి ఈ పాట.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. అనంతరం 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార్ సమాచార్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. భారత అంతరిక్ష రంగంలో తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1ని ఈ రోజు విజయవంతంగా ప్రయోగించారు. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్టంలో జరిగిన అన్ని అనుమానాస్పద భూ లావాదేవీలపై ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేయాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజాకవి అంత్యశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ఈ సాయంత్రం గట్కేసర్లో అంత్యశ్రీ స్మృతివనంకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పీవీ సింధు మహిళల సింగిల్స్ ఫైనల్స్కి చేరుకున్నారు. హైదరాబాద్కు చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ది చేసిన తొలి ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1ను ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించారు. సాంకేతిక కారణాలతో తొలుత 35 నిమిషాల పాటు వాయిదా పడిన ప్రయోగం ఈ మధ్యాహ్నం 12:05 జరిగింది. మిషన్ ఆగమన్ పేరుతో చేపట్టిన ఈ ప్రయోగంలో సాంకేతిక పేలోడ్లతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతిరాతతో రాసిన వందే మాత్రం ప్రత్యేక పోస్ట్ కార్డు ఇతర జ్ఞాపికలను అంతరిక్షంలోకి పంపారు. ఈ ప్రయోగం ద్వారా రాకెట్ ప్రొపల్షన్, స్టేజ్ సపరేషన్, గైడెన్స్, నావిగేషన్ వ్యవస్థల పనితీరును పరీక్షిస్తారు. కాగా భారత ప్రైవేటు అంతరిక్ష రంగంలో ఇది మరో కీలక మైలురాయిగా నిలిచింది. అంతకుముందు స్కైరూట్ ఏరోస్పేస్కు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఇటువంటి ప్రయోగాలు యువతలోని ప్రతిభ, పట్టుదల, పారిశ్రామిక స్ఫూర్తిని చాటు చెబుతాయని, మన అంతరిక్ష రంగ సంస్కరణలు ఆవిష్కరణలకు కొత్త అవకాశాలను సృష్టిస్తాయని మోదీ పేర్కొన్నారు. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్టంలో జరిగిన అన్ని అనుమానాస్పద భూ లావాదేవీలపై ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేయాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఆమోదం లభించింది. ప్రభుత్వం నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్లో 10,000కు పైగా అనుమానాస్పద లావాదేవీలు గుర్తించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూముల రిజిస్టేషన్లు, రికార్డుల మార్పులు, వ్యవసాయ అసైన్డ్ ప్రభుత్వ భూముల బదలాయింపులతో పాటు లాగిన్, డిజిటల్ రికార్డులు, పోర్టల్ నిర్వహణ సంస్థ పాత్ర, టెండర్ ప్రక్రియ, డేటా భద్రత అంశాలపై సమగ్ర విచారణ జరపనున్నారు. ముక్తేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసేందుకు రాష్ట కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామ పంచాయతీలకు నిధులను జమ చేసే విధానాన్ని మారుస్తూ పంచాయతీరాజ్ చట్టం 2018లో సవరణకు ఆమోదం తెలిపింది. హైదరాబాద్ను కలుపుతూ 3 హైస్పీడ్ రైలు క్యారిడర్ల అలైన్మెంట్ స్టేషన్లు, డిపోలకు సంబంధించి సవరించిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావంపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర లేఖ రాయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజాకవి అంత్యశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. జయ జయ హే తెలంగాణ గీతంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆయన విశ్వవ్యాప్తం చేశారని, తెలంగాణ ఉద్యమానికి తన కలంతో ప్రాణం పోసిన మహోన్నత వ్యక్తి అని కీర్తించారు. తెలంగాణ నేల ఆత్మను తన అక్షరాల్లో ఆవిష్కరించి ఉద్యమ చరిత్రలో ఆయన చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్లో పర్యటిస్తారు. ప్రజాకవి తెలంగాణ రాష్ట గీత రచయిత అంత్యశ్రీ జయంతి సందర్భంగా గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో నిర్మించనున్న అంత్యశ్రీ స్మృతివనంకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 5 గంటలు జరిగే కార్యక్రమంలో సుమారు 3.95 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న స్మృతివనం విగ్రహ ప్రతిష్టాపన పనులకు భూమి పూజ చేస్తారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గట్కేసర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లాలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ప్రజల సంక్షేమం, అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో అధికార యంత్రాంగంతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం మాట్లాడుతూ, సంక్షేమ పథకాల అమలు, అట్రాసిటీ కేసులు, భూ సమస్యలు, ఆశ్రమ పాఠశాలలు, అటవీ చట్టం, గ్రామాల్లో వసతుల కల్పన తదితర అంశాలపై సంబంధిత శాఖాధికారులతో చర్చించినట్లు వెంకటయ్య తెలిపారు. ఉపాధి హామీ పథకంలో అర్హులైన ఎస్సీ ఎస్టీలకు తప్పనిసరిగా జాబ్ కార్డులు పని కల్పించాలన్నారు.
1: ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు పక్కదారి పడితే కన్నెక్షన్లు ఉంటాయి.

0: ర్యాలీలు జరిగినా గానీ ఇంతటి వారిని ఉపయోగిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే రెగ్యులర్ గా మరి డీఎంసీ మీటింగ్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి జరగాలని, మరి సివిల్ రెడ్డి ప్రతి చివరి వారంలో తహసీల్దారు ఎస్ఐ ఆధ్వర్యం జరగాలని చెప్పి కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల్ జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా పంటల సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో జిల్లాలో జూలై నెలలో సుమారు 30% వర్షపాతం లోటు నమోదైందని చెప్పారు. నీటి లభ్యతను అంచనా వేసిన తర్వాతే వరి సాగు చేపట్టాలని, పరిమిత సాగునీటి వనరులు ఉన్న ప్రాంతంలో కంది, ఆయిల్ ఫామ్, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, వానాకాలం వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ కోరారు.

0: ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల్ జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా పంటల సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో జిల్లాలో జూలై నెలలో సుమారు 30% వర్షపాతం లోటు నమోదైందని చెప్పారు. నీటి లభ్యతను అంచనా వేసిన తర్వాతే వరి సాగు చేపట్టాలని, పరిమిత సాగునీటి వనరులు ఉన్న ప్రాంతంలో కంది, ఆయిల్ పామ్, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, వానాకాలం వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ కోరారు. జిల్లాలో ఇప్పటికే అత్యధికంగా కూసమంచి మండలంలో 3,000 ఎకరాలకు పైగా వరినాట్లు పూర్తయిన నేపథ్యంలో కలెక్టర్ మండలంలో పర్యటించారు. పోచారం గ్రామంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులున్నాయని, సాగునీటి కల్పతరువైన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులో నీరు అడగంటిందని వివరించారు. తెలుగు తేజం పివి సింధు జపాన్ ఓపెన్ ఫైనల్కు చేరిన తొలి భారత మహిళా షెట్లర్గా రికార్డు నెలకొల్పారు. ఈ ఉదయం జరిగిన సెమీఫైనల్స్లో చైనాకు చెందిన చెన్ యుపిపై తొలి గేమ్ను 21-19 గెలిచిన సింధు రెండో గేమ్లో 15-10 ఆధిక్యములున్న సమయంలో ప్రత్యర్థి గాయంతో రిటైర్డ్ హార్ట్గా వైదొలగడంతో ఫైనల్కు అర్హత సాధించారు. 2 ఏళ్ల తర్వాత సింధు ఒక టోర్నమెంట్ ఫైనల్కు చేరడం ఇదే తొలిసారి. రేపు జరిగే ఫైనల్లో జపాన్కు చెందిన అకానే యమగూచితో సింధు తలపడతారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే ప్రభుత్వం భూముల రీసర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు నల్గొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్ తెలిపారు. భూముల రీసర్వే కార్యక్రమంపై నల్గొండ మండలం కుదువన్పూర్ గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రధానమంత్రి విశ్వకర్మ లబ్దిదారులకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఒకరోజు మార్కెటింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ వ్యాపారంలో వస్తువు ఉత్పత్తితో పాటు మార్కెటింగ్ ఆర్థిక అక్షరాస్యత కూడా ఉండాలని చెప్పారు. ఈ కామర్స్ ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్పై అవగాహన కల్పించారు. ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలం బొక్కివాగు ప్రాజెక్టు కుడికాలువ నుంచి సిరుపూర్ శాసనసభ్యులు పాల్వయ్య హరీష్ బాబు ఈ ఉదయం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేసిన ఇరిగేషన్ అధికారులను అభినందించారు. రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితి ఉండడంతో ప్రాజెక్టు నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొన్నేళ్లుగా మరమ్మతులకు నోచుకుని ప్రాజెక్టు గేటును సొంత నిధులతో ఎమ్మెల్యే హరీష్ బాబు బాగు చేయించడం విశేషం. రాష్టంలో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఫీఫా ప్రపంచకప్ 2026 చివరి మ్యాచ్ల సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బార్లు, క్లబ్లు, మైక్రో బ్రూవరీల పనివేళలను పొడిగిస్తూ రాష్ట ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచకప్లో 3వ స్థానం కోసం ఇవాళ జరిగే మ్యాచ్ సందర్భంగా తెల్లవారుజామున 4:30 వరకు, రేపు ఫైనల్ మ్యాచ్ సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల వరకు మద్యం సరఫరాకు అనుమతి ఇచ్చింది. ముఖ్యాంశాలు. భారత అంతరిక్ష రంగంలో తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ని ఈరోజు విజయవంతంగా ప్రయోగించారు. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్టంలో జరిగిన అన్ని అనుమానాస్పద భూ లావాదేవీలపై ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేయాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజాకవి అందేశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సాయంత్రం గట్కేసర్లో అందేశ్రీ స్మృతివనంకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్లో పివి సింధు మహిళల సింగిల్స్ ఫైనల్స్కి చేరుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి.

0: ఈనాటి కార్యక్రమంలో చిన్ని పలకరింపు శ్రీమతి సింగం మారుతి గారి కథానిక విందాం.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. చిన్ని పలకరింపు అనే కథను ఆస్వాదిద్దామా? రామచంద్రరావు గారు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ తాగి వాకింగ్కు బయలుదేరాడు. ఇంతలో ఏడాది వయసున్న మనవడు వచ్చాడు. వాడిని ఎత్తుకుని ముద్దు చేశాడు. వాడాయన చొక్కా తడిపాడు. ఇంతలో జానకమ్మ వచ్చి మనవణ్ణి ఎత్తుకొని, అయ్యో, బుజ్జిగాడు మీ చొక్కాని తడిపేశాడు, మళ్లీ మీరు చొక్కా మార్చుకోవాల్సిందే అన్నది. మరేం పర్వాలేదు, ఇంతటి అదృష్టం ఎంతమందికి వస్తుంది అంటూ చొక్కా మార్చుకొని వాకింగ్కి బయలుదేరాడు. మధ్యలో వాచ్మెన్ నమస్కారమయ్య గారు అని అన్నాడు. వాడి కొడుకు చదువుకు ఈయన సాయం చేశాడు. బాగున్నావా రంగయ్య, కొడుకు బాగా చదువుకుంటున్నాడా అంటూ పలకరించాడు. దారిలో అందరినీ పలకరించుకుంటూ వెళ్లటం ఆయనకు అలవాటు. కూరలమ్ముకునే గంగమ్మ నమస్కారమయ్య గారు అంటూ దండం పెట్టింది. దానికి ఆ బండి పెట్టుకోవటానికి ఆయన సాయం చేశాడు. బాగున్నావా రంగమ్మ, వ్యాపారం ఎలా ఉంది, మీ ఆయన ఎలా ఉన్నాడు అని అంటూ ముందుకు సాగాడు. ఇంతలో అప్పుడే అక్కడ సైకిల్ తొక్కుతున్న ఒక పిల్లవాడు కింద పడ్డాడు. వాడిని పైకి లేపి ఉజ్జగించి సైకిల్ సరిచేసి వాడిని పంపించేశాడు. ఇంకొంచెం ముందుకు వెళ్లగానే ఒక కారు వచ్చి ఆయన ముందు ఆగింది. కారు దిగి ఒక అబ్బాయి వచ్చి నమస్కారం బాబాయ్ గారు అంటూ పలకరించాడు. రామచంద్రరాయ్ గారు గుర్తుపట్టలేదు. అప్పుడు ఆ అబ్బాయి, నేనండి మోహన్ను, మీ ఇంట్లో వారాలు చేసుకుని చదువుకున్నాను. మీ దయ వల్ల ఇంజనీరింగ్ పాస్ అయి అమెరికా వెళ్లి స్థిరపడ్డాను. అంతా మీ దయబాబాయ్ గారు అని అన్నాడు. దానికి రావు గారు, నాదేముంది మోహన్, నీవు చేసిన సహాయాన్ని సార్థకత చేసుకున్నావు అని అన్నాడు. రండి, మిమ్మల్ని ఇంటి వద్ద డ్రాప్ చేస్తాను అని అడిగాడు మోహన్. వద్దు బాబు, నేనే నడిచి వెళ్తాను, స్నేహితులు ఎదురుచూస్తూ ఉంటారు అని అంటూ దగ్గరలో ఉన్న పార్కుకు వెళ్లాడు. అక్కడ ఉన్న ఆయన స్నేహితులు, ఏమిటి రావు గారు, ఇవాళ ఇంత ఆలస్యమైందే అన్నారు. దానికి ఇంకొక స్నేహితుడు, రావు గారు ఎందరికో ఆత్మబంధువు కదా, అందరినీ పలకరిస్తూ రావద్దు అన్నాడు. అందరూ నవ్వారు. నిజమే, రామచంద్రరావు గారు నలుగురూ కావాలనుకునే మనిషి. తన చుట్టూ ఉన్న వారి కష్టాలు తనవిగా భావించి చేతనైన సహాయం చేసే ఆత్మబంధువులాంటి మనిషి. అతనికి అందరిలోనూ మంచితనమే కనపడుతుంది. జానకమ్మ ఆయనకు తగిన ఇల్లాలు. వారు పిల్లల దగ్గరే ఉంటూ హాయిగా కాలం గడుపుతున్నారు. రామచంద్రరావు గారు వాకింగ్ పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్నారు. జానకమ్మ వేడివేడిగా కాఫీ అందించింది. కాఫీ తీసుకొని పేపర్ చేతపుచ్చుకొని బాల్కనీలో మొక్కల మధ్య కూచున్నాడు. ఇంతలో ఫోన్ మోగింది. ఆశ్చర్యపోయాడు. ఆ ఫోను తన స్నేహితుడు కొలీగు మూర్తి నుంచి వచ్చింది. మూర్తి రామచంద్రరావు గారు ఒకే ఊరిలో చదువుకున్నారు. కానీ మూర్తి వ్యక్తిత్వం రామచంద్రరావు గారి వ్యక్తిత్వానికి పూర్తిగా విరుద్ధం. మూర్తి వాళ్లు కాస్తా ఉన్నవాళ్లు. మూర్తి ఎవరితోనూ పెద్దగా కలిసేవాడు కాదు. కానీ రావు గారికి ఒకే ఊరైనందువల్ల మూర్తి అంటే ఇష్టం. కలుపుకోటానికి ప్రయత్నం చేసేవాడు. ఇద్దరు గ్రూప్స్ రాశారు. మూర్తి ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాడు. రావుగారు గుమాస్తాగా సెలెక్ట్ అయ్యాడు. ఇద్దరూ ఒకే ఆఫీస్లో పనిచేసేవారు. కానీ మూర్తి ఎప్పుడూ రావుగారిని పలకరించేవాడు కాదు. చాలా గంభీరంగా ఉండేవాడు. అప్పుడప్పుడు రావుగారే మూర్తిని పలకరిస్తూ ఉండేవాడు. తన ప్రవర్తన వల్ల చుట్టాలు బంధువులు కూడా దగ్గరికి వచ్చేవాళ్లు కాదు. ఏ శుభకార్యము కుటుంబంతో వెళ్లేవాడు కాదు. సంపాదిస్తున్నాను, అన్నీ ఉన్నాయి, నాకు నేనే అన్నీ సమకూర్చుకోగలను, ఎవ్వరి అవసరం లేదు అని అనుకునేవాడు. ఇద్దరూ రిటైర్ అయ్యారు. రామచంద్రరావు గారు మూర్తి రిటైర్మెంట్ సందర్భంగా ఒక భగవద్గీతనిచ్చి, ఇందులో నా ఫోన్ నెంబర్ ఉందిరా మూర్తి, అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండు అంటూ చెప్పాడు. ఆ తర్వాత చాలా కాలం గడిచింది. మూర్తి సంగతులు ఏమీ తెలియలేదు.

ఇదిగో ఇప్పుడిలా ఫోన్ వచ్చింది. ఫోన్ తీసుకొని హలో అన్నాడు. అటునుంచి మూర్తి గొంతు చాలా నీరసంగా ఉంది. యోగక్షేమాలు తెలుసుకున్న తర్వాత మూర్తి, చంద్రం ఒకసారి ఇంటికి రారా, నీతో చాలా మాట్లాడాలి అని పిలిచాడు. ఇదిగో వస్తున్నాను అంటూ మూర్తి ఇంటికి వెళ్లాడు చంద్రం. ఆశ్చర్యపోయాడు. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఇల్లంతా బూజులు పట్టి భయంకరంగా ఉంది. చిన్నగా లోపలికి వెళ్లాడు. మంచం పైన మూర్తి. రామచంద్రరావు గారికి కన్నీళ్లు వచ్చాయి. ఏమిట్రా ఇలా అయిపోయావు అని అడిగాడు. దానికి మూర్తి, అంతా నా స్వయం కృతాపరాధంరా అంటూ ఏడ్చాడు. చెప్పటం మొదలుపెట్టాడు. నా ప్రవర్తనతో విసిగి పిల్లలు బయటికి వెళ్లారు. ఇక్కడే ఉంటే పలకరించేవాళ్లు లేక అమ్మ కూడా పిచ్చిది అయిపోతుంది అంటూ వాళ్ల అమ్మని కూడా తీసుకుని వెళ్లారు. మొదట్లో నా భార్య సీత ఫోన్ చేసేది, కాని నేనే చాలాసార్లు సమాధానం చెప్పలేదు. ఇప్పుడు ఆమె కూడా ఫోన్ చేయటం మానేసింది. అందరూ వెళ్లిపోయిన తర్వాత ఒంటరిగా ఉండేవాణ్ణి. వంట మనిషి, పని మనిషి అందరినీ పెట్టుకున్నాను. అందరూ డబ్బు కోసం పనిచేసేవాళ్లే. ఎవ్వరికీ పని పట్ల శ్రద్ధగాని నా పట్ల ప్రేమగాని ఉండేది కాదు. ఇలా ఉండగా ఒకరోజు రోడ్డుపై వస్తుండగా నాకు యాక్సిడెంట్ అయ్యి రోడ్డుపైన పడి ఉన్నాను. ఎవరో ఒక మహానుభావుడు నన్ను హాస్పిటల్లో చేర్చాడు. నేను మెలకు వచ్చి చూసేసరికి నా పక్కన నా అన్నవారు ఎవ్వరూ లేరు. పలకరించే దిక్కులేదు. కొద్ది రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాను. తర్వాత టయానికి మందులు ఇచ్చేవారు కాని టయానికి వండి పెట్టేవారు కాని ఎవ్వరూ లేరు. అందరూ డబ్బు కోసం పనిచేసేవారే. నా కోసం ప్రేమగా వండి పెట్టేవారు కాని ఆప్యాయంగా పలకరించేవారు కాని లేరు. అప్పుడు నాకు నా కుటుంబం గుర్తుకొచ్చింది. ముఖ్యంగా నా భార్య సీత గుర్తుకొచ్చింది. తను నా కోసం చేసిన సేవలు గుర్తుకొచ్చాయి. టయానికి ప్రేమగా అన్ని సమకూర్చి పెట్టేది. ఒక్క పూట భోజనం చేయకపోయినా ఒప్పుకునేది కాదు. ప్రేమగా వండి వడ్డించేది, టయానికి మందులిచ్చేది. నా అహంకారంతో మహాలక్ష్మి లాంటి ఇల్లాలిని, బంగారం లాంటి పిల్లల్ని దూరం చేసుకున్నాను. అప్పుడే నాకు నీవు గుర్తుకు వచ్చావు. ఫోన్ చేశాను. నా కుటుంబాన్ని మళ్లీ నాతో కలపరా చంద్రం అని వేడుకున్నాడు. కృష్ణమూర్తి పరిస్థితి చూసి రామ్మూర్తి గారికి కళ్లు చెమర్చాయి. ఎలాగైనా సరే వారి కుటుంబాన్ని కలపాలని నిశ్చయించుకున్నాడు. మూర్తి భార్య సీతకు ఫోన్ చేశాడు. రామచంద్రయ్య గారు, ఎలా ఉన్నావు చెల్లెమ్మా అంటూ పలకరించాడు. ఆయనకు దూరంగా ఉన్న జీవితం ఎలా ఉంటుందన్నయ్యా, ఆయనే గుర్తుకు వస్తున్నారు అంటూ మొరపెట్టుకుంది. రామచంద్రయ్య గారు మూర్తి పరిస్థితి గురించి పూర్తిగా వివరించాడు. ఆయన భార్య సీతతో ఒకప్పటి పరిస్థితి మారిపోయిందమ్మా, ఇప్పుడు ఆయనే మీకోసం కలవరిస్తున్నారు అంటూ మూర్తి పరిస్థితి వివరించాడు. దానికి సీతమ్మ, పిల్లలు నేను ఆయననెప్పుడూ కాదనుకోలేదు. ఆయనే మమ్మల్ని నిర్లక్ష్యం చేశాడు, వద్దనుకున్నాడు. ఆయన పరిస్థితి తెలిసి చాలా బాధగా ఉంది. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాం అంటూ అంతా కలిసి మూర్తి దగ్గరకు బయలుదేరారు. కాలింగ్ బెల్ మ్రోగటంతో తలుపు తెరిచిన మూర్తి తన కుటుంబాన్ని చూసి చాలా సంబరపడ్డాడు. తూలిపడబోయిన మూర్తిని అతని భార్య సీత పట్టుకుని మంచంపై పడుకోబెట్టింది. కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు అంతా మూర్తి చుట్టూ ముగారు. అంతే, మూర్తి ఆనందంతో కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. ఇన్నాళ్లు తాను కోల్పోయిందేమిటో తెలుసుకున్నాడు. రామచంద్రయ్య గారు అంతా ఒకటైనందుకు ఊపిరి పీల్చుకున్నారు. కొద్ది రోజులు వారిని ఏకాంతంగా వదిలేశాడు. కొద్ది రోజుల తర్వాత రామచంద్రరావు గారు మూర్తిని చూద్దామని వాళ్ల ఇంటికి వెళ్లాడు. చాలా సంతోషంగా అనిపించింది. ఇంటి ముందర ముగ్గు, గడపకు పసుపు. ఓహో, ఇంటి ఇల్లాలు వచ్చిందనమాట అని అనుకున్నాడు. ఇంటి ముందర పిల్లలు ఆడుకుంటున్నారు. ఓహో, మనవళ్లు మనవరాళ్లు కూడా వచ్చారు అని అనుకున్నాడు. ఇంట్లో కమ్మని వంటల ఘుమఘుమలు. ఓహో, కోడళ్లు కూడా వచ్చారు అని అనుకున్నాడు. ఇంట్లో గలగలమని నవ్వులు. ఓహో, కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరి పండగ చేసుకుంటున్నారు అని అనుకున్నాడు. లోపలికి వెళ్లాడు. అందరూ ప్రేమగా లోపలికి ఆహ్వానించారు, ఆప్యాయంగా పలకరించారు. అప్పుడు మూర్తి, ఇదంతా నీచలవేరా చంద్రం అంటూ కౌగిలించుకున్నాడు. ఇంతలో చిన్న కోడలు మనవణ్ణి తీసుకుని వచ్చి మూర్తిగారి ఒళ్ళో కూర్చోబెట్టింది. వాడిని ముద్దు చేస్తూ ఇద్దరు చాలాసేపు ముచ్చట్లు చెప్పుకున్నారు, నవ్వుకున్నారు. ఇంతలో మనవడు తాతగారి చొక్కా తడిపాడు. కోడలు వచ్చి, అయ్యో మాయగారు, చిన్నిగాడు మీ చొక్కా తడిపాడు అంటూ నొచ్చుకుంది. దానికి మూర్తిగారు, ఏం పర్లేదమ్మా, ఇంతటి అదృష్టం ఎంతమందికి వస్తుంది అంటూ నవ్వాడు. ఈ మాటలకు రావుగారు మూర్తి వంక చూసి నవ్వారు. ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. చిన్న ఇంకుమరక చొక్కా కొంటితేనే ఒప్పుకునేవాడు కాదు, ఎంతలా మారిపోయాడు అని ఆశ్చర్యపోయారు. అనుభవం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఒంటరితనం నేర్పిన పాఠం వల్ల మనిషి విలువ, మట్టి విలువ, బంధాల విలువ తెలుసుకున్నాడు. అంతే చాలు అనుకున్నాడు రామచంద్రయ్య గారు. మీరు ఎప్పుడు ఒంటరిగా ఈ ప్రపంచంలో ఉండకండి. ఈ ప్రపంచంలో అన్నింటినీ, అందరినీ పలకరించండి. పొద్దున లేవగానే బాల్కనీ తలుపు తెరిచి చల్లని గాలిని పలకరించండి. అప్పుడే విచ్చుకుంటున్న పూలను పలకరించండి. పూలపై ఉన్న మంచు బిందువులను పలకరించండి. కూవంటే కూవంటూ పక్షులను పలకరించండి. సుప్రభాతంతో భగవంతుణ్ణి పలకరించండి. పాలబుగ్గల పసివాడిని, బోసినవ్వుల ముసలమ్మను పలకరించండి. ఎదుటివారికి చెప్పే చిన్ని పలకరింపు మన మనసుకి

0: ఎంతో హాయినిస్తుంది. మన ప్రపంచం అందంగా మారుతుంది, ఆనందంతో నిండిపోతుంది, ఎన్నో బంధాలను కలుపుతుంది, ఎంతో మంది ఆత్మీయులను మనకి దగ్గర చేస్తుంది. నిజమే కదా, మీరేమంటారు? కథ కంచికి మనమికి.
1: ఇంతవరకు చిన్ని పలకరింపు శ్రీమతి సింగం మారుతి గారి కథానిక విన్నారు. వనితా లోకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు కొన్ని చిన్ని చిత్రగీతాలు విందాం.

విన్న పాట లోఫర్ చిత్రం కోసం కారుణ్య పాడింది రచన శుద్దాల అశోక్ తేజ, సంగీతం సునీల్ కశ్యప్.

శ్రేయా ఘోషల్ పాడిన పుష్ప 2 చిత్రంలోని పాట అది. రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఇప్పుడు విందాం ప్రేమం చిత్రం కోసం విజయ్ యేసుదాస్ పాడిన పాట.

0: మురారి చిత్రం కోసం చిత్ర పాడిన పాట అది. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మణిశర్మ. చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి. సమయం 1:50 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: ఆదాబ్, ఏ ఆకాశవాణి హై, ఖబరో కే సాత్ మై హబీబ్ రహమాన్.

ఇప్పుడు వినండి కార్యక్రమంలో మరి ఒక శ్రోత. కొత్తగూడెం మేదరవస్తీ నుండి పూజిత, అవంతిక వీరిద్దరి కోసం అపరిచితుడు చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో మరి మన తర్వాతి శ్రోత. ఇల్లందు బాటం ఫీట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణచరిత, చాపేల్, చైతు, అక్షయ, అమృత, అనూష, అనుదీప్, కీర్తి, రాజ్విక, శతాక్షి, అంబు, జశ్వంత్, భానురాజ్, రాజా, మోనిక, రాధాపాసి, బవ్వపాసి, రోహిత్, రోషిణి, రోహితవల్లి, ఉమా, పార్వతీబాయి, చోటాపూరన్ పాసి, ఉమాశంకర్, ఎండి షాకీర్, షాహెజాదీ, మెహ్రూన్, వీరందరి కోసం అన్నయ్య చిత్రం నుండి ఈ పాట.

ఇప్పుడు వినండి కార్యక్రమంలో మరి ఒక శ్రోత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ నుండి మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, రామ్మూర్తి, స్వరూప, దివ్యభాను, కాగితపు వంశీ, ఇందు, స్వప్న, కౌశిక్, పెద్దిబోయిన సుధాకర్, లలిత, బాదావత్ లింగయ్య, సావిత్రి, వీరందరి కోసం పెద్దరాయుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు కిన్నెరలహరి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి శ్రోత జానంపేట్ మేడపల్లి నిజామాబాద్ జిల్లా నుండి చిలుక నారాయణ, అనసూయ, యమున వీరికోసం మల్లమ్మ కథ చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాతి శ్రోత. ఇల్లందు కరెంట్ ఆఫీస్ బాలాజీనగర్ నుండి మోకాళ్ళ సర్వయ్య, లక్ష్మీ నరసమ్మ, శ్రీనివాసరావు, ప్రసాద్, చంద్రశేఖర్, అనిత, సుమతి, అక్రు వీరందరి కోసం జగదేక వీరుని కథ చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాతి శ్రోత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవాపురం నుండి గుండేటి వెంకటరాములు అదృష్టమ్మ చారిబాబు ప్రభుదేవ్ భద్రమ్మదేవి మామిడాల కళ్యాణిదేవి చక్రవర్తి శ్రీవల్లి యోగేంద్ర లక్ష్మీ ప్రసన్న మంగమ్మ దుర్గారావు నాగమణి స్వరూప నాగయ్య పుల్లారావు ఇంకా వాళ్ళ బంధుమిత్రులందరి కోసం కులదైవం చిత్రం నుండి ఈ పాట.

0: కార్యక్రమంలో తర్వాతి శ్రోత సంగారెడ్డి జిల్లా హతిసూర మండల్ చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య వీళ్ళందరి కోసం జయం మనదేరా చిత్రం నుండి ఈ పాట.
1: Chose life's path and hells for a growth. Handle it smooth. This is the truth.

Shadow, don't miss. Don't miss. ఇప్పుడు వినండి కార్యక్రమముల తర్వాతి శ్రోత. ఇల్లందు కరెంట్ ఆఫీస్ బాలాజీనగర్ నుండి మోకాళ్ళ సర్వయ్య, శ్రీనివాసరావు, ప్రసాద్, చంద్రశేఖర్, సుమతి, అనిత, పప్పి, కావేరి, అక్రు వీరందరి కోసం పసిడి మనసులు చిత్రం నుండి ఈ పాట.

ఇప్పుడు వినండి కార్యక్రమంలో తర్వాతి శ్రోత. నెమలికొండ పెద్ద నాగాచారి, రత్నం, సతీష్, సుజాత, వీరబ్రహ్మచారి, మహేశ్వరి, వెంకటరెడ్డి, జ్యోతి, భార్గవచారి, ప్రవీణ్చారి వీరందరూ గోపాలపురం గ్రామం అశ్వాపురం మండలం నుండి రైతు కుటుంబం చిత్రం నుండి పాటను వినిపించమంటున్నారు. వీరందరి కోసం ఈ పాట.

ఇప్పుడు వినండి కార్యక్రమంలో తర్వాత శ్రోత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంపు నుండి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రహీమున్నీసా, షరీఫ్ ఖాన్, అమీర్ పాషా వీరందరి కోసం తోట రాముడు చిత్రం నుండి ఈ పాట.

ఇప్పుడు వినండి కార్యక్రమంలో చివరి శ్రోత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరి కోసం పోస్ట్ మ్యాన్ చిత్రం నుండి ఈ పాట.

మీరింతవరకు కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం శీర్షికన నిహారిక ఎంటర్టైన్మెంట్ వారు సమర్పించు శ్యామ్ సింగరాయ్ చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి గాయని గాయకులు అనురాగ్ కులకర్ణి, చిత్ర అంబటిపూడి, కార్తీక్. సంగీతం అందించిన వారు మిక్కీజే మేయర్. ఇప్పుడు వినండి నిహారిక ఎంటర్టైన్మెంట్ వారి శ్యామ్ సింగరాయ్ చిత్రంలోని ఈ పాటలు.

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన నిహారిక ఎంటర్టైన్మెంట్ ఓవర్ సమర్పించు శ్యామ్ సింగరాయ్ చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి గాయని గాయకులు అనురాగ్ కులకర్ణి, చిత్ర అంబటిపుడి, కార్తీక్, సంగీతం మిక్కీజే మేయర్. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి అల్లుడు సీను చిత్రం కోసం సింహ ప్రియా హిమేష్ గానం చేసిన పాట.

0: ఇప్పుడు వినండి బలగం చిత్రం నుంచి చిత్రం కోసం రామ్ మిరియాల మంగ్లీ పాడిన పాట.
1: ఇంకా వింటున్నావురా బాలు, ఇప్పుడు పోతావురా ఊళ్ళో కొన్ని అక్క.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్జ్పై శ్రోతల చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి భరత్ అనే నేను చిత్రం కోసం డేవిడ్ సైమోన్ ఆలపించిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

0: మరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకుల్లు నాగలక్ష్మి. మంచి మనసులు చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన
1: జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్జ్పై చిత్రగీతాలు వింటున్నారు శ్రోతలు. ఇప్పుడు వినండి గేమ్ చేంజర్. చిత్రం కోసం కార్తీక్, శ్రేయా ఘోషల్ గానం చేసిన ఈ పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఇంద్ర చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మల్లికార్జున్ గానం చేసిన ఈ పాట.

100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి గోదావరి చిత్రం నుంచి. ఉన్నికృష్ణన్ చిత్రపడిన పాట.

ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రం నుంచి సమీర భరద్వాజ్ కౌశల్య పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి హైపర్ చిత్రం నుంచి కౌశల్య పాడిన పాట.

0: దినకర్ చైత్ర పాడిన పాట విన్నారు. చిత్రం ఇట్స్ మై లవ్ స్టోరీ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్

0: పోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
1: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
2: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
3: 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఇద్దరు అమ్మాయిలతో చిత్రం నుంచి డేవిడ్ సిమోన్ అనిత పాడిన పాట

0: తెలంగాణ రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జానపద సంగీత కార్యక్రమం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరింతవరకు జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి

0: immediately retrieved 8 bodies and rescued the trapped and injured workers from the blazing structures. The injured have been admitted to nearby hospitals for treatment. Several firefighting vehicles also rushed to the spot and brought the blaze under control. Cooling operations are currently underway. In West Bengal, Union Home Minister Amit Shah today visited the Border Security Force camp at Jumagach in Siliguri and interacted with BSF personnel. He also planted trees and attended Prahari Sammelan. Discussions were held on strengthening border areas, birth and death registration and the law and order situation. Minister of State for Personnel, Public Grievances and Pensions, Dr. Jitendra Singh, has said that grievance redressal should go beyond the disposal of complaints and focus on addressing the concerns and aspirations of pensioners. Dr. Singh added that pension-related disputes should be resolved administratively so that pensioners are not forced to approach courts. He made these remarks while addressing the second national workshop on pension litigation in New Delhi today. Dr. Singh informed that the Department of Pension and Pensioners Welfare has introduced several citizen-centric reforms and has digitized pension services through online systems to improve transparency and efficiency. 7 people were killed and 51 others injured in overnight Ukrainian drone attacks on Russia. Russian officials today said 2 sprawling warehouses of Russia's major online retailer were hit by Ukrainian drones overnight, one in the town of Kotovsky in Tambov region and another in Elektrostal near Moscow. In FIFA World Cup, European rivals France and England will lock horns in the third place playoff match at the Miami Stadium tonight. The match is scheduled to begin at 2:30 a.m. Indian Standard Time. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10 ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇవటూరి జయచంద్ర. ముందుగా ముఖ్యాంశాలు. ఆహార ఔషధాలలో కల్తీలను నివారించేందుకు తెలంగాణ ఆహార కల్తీ ఔషధ నియంత్రణ చట్టాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారకరామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. విక్రమ్ 1 విజయం భారత శాస్త్రవేత్తల ప్రతిభకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇప్పుడు వార్తల వివరంగా. ఆహార ఔషధ కల్తీలను నివారించేందుకు తెలంగాణ ఆహార కల్తీ ఔషధ నియంత్రణ చట్టాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కూరగాయలు, పండ్లు, పాలలో జరిగే రసాయన కాలుష్యం ప్రజారోగ్యానికి ఎలా హాని కలిగిస్తుందో, పంటల ఎగుమతులను విదేశాలు తిరస్కరించేందుకు ఎలా కారణమవుతుందో ఈరోజు ఆయన ప్రత్యేక సమావేశంలో వివరించారు. ఇతర దేశాల్లోని కల్తీ నిరోధక నమూనాలను అధ్యయనం చేయాలని, ఫిర్యాదులను స్వీకరించడానికి టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేయాలని, క్యూర్ ప్రాంతంలో దీనిని పైలట్ నమూనాగా ప్రారంభించాలని అధికారులకు సూచించారు. విక్రమ్ 1 విజయం భారత శాస్త్రవేత్తల ప్రతిభకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. శ్రీహరికోట వేదికగా జరిగిన విక్రమ్ 1 రాకెట్ ప్రయోగం అత్యంత విజయవంతం కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తపరిచారు. మేక్ ఇన్ ఇండియా నినాద స్ఫూర్తితో విక్రమ్ 1 రాకెట్ను రూపొందించిన స్కైరూట్ ప్రైవేట్ సంస్థ మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కు సమీపంలో ఉండడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమన్నారు. తొలి ఆసియా అండర్ 23 అథ్లెటిక్స్ ఛాంపియన్ 2026 స్వర్ణ పతక విజేత సాయి ప్రవల్లిక, ఇతర గురుకుల పాఠశాలలకు చెందిన నీట్ ర్యాంకర్లతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందిస్తూ విద్యార్థులతో పాటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎస్సీడీడీ ముఖ్య కార్యదర్శి విజయేంద్ర బోయి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. యువత గర్జిస్తే సింహాసనాలు కూలుతాయని, వారి పోరాటంతో కొత్త దశ మొదలైందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు హెచ్చరించారు. హైదరాబాద్ సరూర్ నగర్లో జరిగిన బీఆర్ఎస్ యువ సంగ్రామం సదస్సులో ఆయన మాట్లాడుతూ యూత్ డిక్లరేషన్ ద్వారా తమను మోసం చేసిన నాయకులకు గుణపాఠం నేర్పాలని యువతను కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వేల మంది విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరణించారని

0: రాహుల్ గాంధీ ఇచ్చిన ఉద్యోగ హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ జాబ్ క్యాలెండర్ నిరుపయోగంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ చేశారు. సరూర్ నగర్లో యువ సంగ్రామ సదస్సు నేపథ్యంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సదస్సుకు హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ గృహ నిర్బంధం చేయడంపై బీఆర్ఎస్ నేతలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, భారత మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ ఆరుట్లలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్య, క్రీడా తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులతో మాట్లాడుతూ క్రమశిక్షణ పాటించాలని, నిరంతర అభ్యాసాన్ని అలవర్చుకోవాలని ప్రోత్సహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా జక్కాపూర్ పరిషత్ ఉన్నత పాఠశాలలో డైనింగ్ హాల్, మీటింగ్ హాల్లను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యంగ్ ఇండియా స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్తో పాటు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, ఇతర మౌలిక సదుపాయాలతో పాటు నిష్ణాతులైన ఉపాధ్యాయులుండాలనే ఆలోచనతో తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలని ఆయన తెలిపారు. ఎల్లినో ప్రభావంతో ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదయ్యే నేపథ్యంలో రైతులు సంప్రదాయ సాగు విధానాలకు స్వస్తి పలకాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్తో కలిసి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
1: రైతులు మెట్ట పైర్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, మెట్ట పైర్లకి ప్రిఫర్ చేయాలని కోరుతూ, రైతులని కాపాడే దాంట్లో కూడా ఈ ప్రభుత్వం మర్చిపోదు, మీకు అండదండలుగా ఉంటుంది, మీ కష్టాల్లో వచ్చి నిలబడుతుంది.
0: తెలంగాణలోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, ఇతర ప్రముఖులు ప్రజాకవి అందశ్రీకి ఘన నివాళులు అర్పించారు. జయ జయ హే తెలంగాణ గీతంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆయన విశ్వవ్యాప్తం చేశారని, తెలంగాణ ఉద్యమానికి తన కలంతో ప్రాణం పోసిన మహోన్నత వ్యక్తి అని కీర్తించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ఉద్యమకారులకు సరైన గుర్తింపు లభించడం కోసం గత 15 రోజులుగా ప్రత్యేక కమిటీ అభిప్రాయ సేకరణ చేస్తోందని తెలిపారు. ఆషాఢ బోనాల సందర్భంగా HMDA గ్రౌండ్స్లో నిర్వహించిన కులవృత్తుల ఉపాధి మేళాకు మంచి స్పందన లభించిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. సంప్రదాయ చేతివృత్తులు, చేనేత, సేంద్రీయ ఉత్పత్తుల అమ్మకాలను ప్రోత్సహిస్తూ వేలాది కళాకారులు ఈ మేళాలో పాల్గొన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మద్దతుతో చేపట్టిన ఈ మేళా తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ 2026-27 సంవత్సరానికి వివిధ క్రీడా అకాడమీలు, ప్రాంతీయ హాస్టళ్లలో ప్రవేశాలకై ఈ నెల 20 నుండి 28వ తేదీ వరకు ఎంపిక నిర్వహిస్తామని ప్రకటించింది. అండర్-10, అండర్-18 వర్గాలలోని బాలురు బాలికల కోసం సైక్లింగ్, హాకీ, అథ్లెటిక్స్ విభాగాల్లో ప్రత్యేక కమిటీ పర్యవేక్షణలో ఈ ఎంపికలు నిర్వహించబడతాయని ఆ సంస్థ తెలియజేసింది. హైదరాబాద్ ఐఐటి 15వ స్నాతకోత్సవం సందర్భంగా 1398 మంది విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఐసీ డిజైన్ టెక్నాలజీ, ఐఐటి హైదరాబాద్ డికీన్ సంయుక్త డాక్టరల్ ప్రోగ్రాం తదితర విభాగాల్లో 49 పతకాలను అందజేశారు. భారతీయ నాట్య కళాకారిణి, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత పద్మా సుబ్రహ్మణ్యం తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై యువత దేశాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఆవిష్కరణలతో దేశ నిర్మాణం అనే సంస్కృత నినాదంతో కూడిన అధికారిక లోగోను ఈ ఉత్సవంలో ఆవిష్కరించారు. నిబంధనలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ జరిపినట్లు జనగామి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. 2026-27 జిల్లాలో ప్రభుత్వం మంజూరు చేసిన 39 నూతన ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో వివిధ పోస్టుల భర్తీకి రాత పరీక్షలు జరిపాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని బహదూర్గూడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం సేకరించిన 650 ఎకరాల స్థలంలో కంచె వేసేందుకు వెళ్లిన రెవెన్యూ, హైడ్రా అధికారులకు, స్థానికులకు మధ్య వాగ్వివాదం జరిగింది. రైతులు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో ఒక రైతు స్పృహ తప్పి పడిపోగా, తమకు న్యాయం చేశాకే కంచె వేయాలని స్థానికులు, రైతులు డిమాండ్ చేశారు.

మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రజా సమస్యలను పరిష్కరించాలని స్థానిక శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ఈరోజు బొల్లారంలోని తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా హెడ్ క్వార్టర్స్లో జనరల్ ఆఫీసర్ కమాండింగ్ శ్రీనివాస్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మచ్చబొల్లారం డంపింగ్ యార్డుకు భూమి కేటాయింపు, ఏవోసీ అదనపు రోడ్ల నిర్మాణానికి అనుమతులు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తదితర కీలక అంశాలపై జీవోసీకి వినతి పత్రం సమర్పించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో రాజకీయాలకు తావులేదని సిర్పూర్ ఎం

0: స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తదితర కీలక అంశాలపై జీవోసీకి వినతి పత్రం సమర్పించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో రాజకీయాలకు తావులేదని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. నియోజకవర్గంలో 40 లక్షలతో తలపెట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా నియోజకవర్గంలో నూతన భవనాలు మంజూరు అవుతున్నట్లు తెలిపారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా సమర్థవంతంగా పూర్తి చేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. వనపర్తి జిల్లాలో నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో బూత్ లెవెల్ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆహార ఔషధాలలో కల్తీలను నివారించేందుకు తెలంగాణ ఆహార కల్తీ ఔషధ నియంత్రణ చట్టాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. విక్రమ్ 1 విజయం భారత శాస్త్రవేత్తల ప్రతిభకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. భారతస్య ప్రథమం నిజక్షేత్రే వికసితం కక్షీయ ప్రక్షేపణయానం విక్రమ్ 1 శ్రీహరికోటా స్థితాత్ సతీశ ధవన్ అంతరిక్ష కేంద్రాత్ ప్రణోదన ప్రక్రియాం సంపూర్య సఫలతాం అగాత్. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా స్కైరూట్ వైజ్ఞానిక వృందః శ్లాఘితః. సహైవ విక్రమ్ 1 ఇత్యస్య సాఫల్యం భారతస్య అంతరిక్షయాత్రాయాః ఐతిహాసికః క్షణః ఇతి ఉద్ఘోషితం. ఆతంకవాదం ప్రతి భారతస్య శూన్య సహిష్ణుత న కేవలం కాచన ఉక్తిః అపితు కశ్చన దృఢః సంకల్పః ఇతి రక్షామంత్రి రాజనాథ్ సింహః అవోచత్. గగనగర్జనం పురస్సరం వృష్టేః కారణాత్ ఉప హిమాలయ పశ్చిమ బంగాల సిక్కిమ రాజ్యేషు శ్వః యావత్ అతివృష్టిపరా రక్తవర్ణీయా సంచేతనా. అపి చ టోక్యో నగర్యాం జాపాన్ ఓపెన్ ప్రతియోగితాయాః మహిళా ఏకల వర్గస్య అంతిమ ద్వంద్వే ససంభ్రమం ప్రవిష్టా పివి సింధుః. అథ వార్తాః విస్తరేణ. భారతస్య ప్రథమం నిజ వికసితం కక్ష్యాంతరిక్షయానం విక్రమ ప్రథమం అంతిమ ప్రణోదన ప్రక్రియాం సంపూర్య కక్షాయాం ఉపగ్రహాన్ సఫలరూపేణ ప్రవేశ్య స్వకక్షాం ప్రాప్నోత్. అస్య యానస్య ప్రక్షేపణం అద్య మధ్యాహ్నె 5:25 ఆంధ్రప్రదేశస్య శ్రీహరికోటాయాః సతీశ ధవన్ అంతరిక్ష కేంద్రాత్ సమజాయత.
2: 2-1-0
3: And we have liftoff of Vikram 1, India's first private orbital launch vehicle.
2: Liftoff normal.
3: Vikram 1 ne apni udaan bhari pratham charan ka prajwalan.
1: అస్మాకం వార్తాహరేణ విజ్ఞాపితం యత్ అనేన ఐతిహాసిక పదక్షేపేణ భారతం నిజకక్షా ప్రక్షేపణ క్షమతాం ప్రాప్తవత్సు విశ్వస్య దేశేషు తృతీయాన్యతమో సంజాతః. మిషన్ ఆగమన్ ఇత్యాఖ్యేన అభియానేన వికసితం ఏతదంతరిక్షయానం లఘు ఉపగ్రహాణాం కృతే అల్పవ్యయయుక్తం ప్రక్షేపణ సేవాయై వర్తతే. భారతీయాంతరిక్ష ఉపక్రమస్య జనకః డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ఇత్యాఖ్యస్య నామ్నా వ్యపదిష్టస్య అస్య విక్రమ్ 1 యానస్య రచనాయాం త్రిస్తరీయ దృఢ ప్రణోదక చరణాని సహైవ అమోఘ కక్షా ప్రవేశాయ రమణ్ ఇత్యాఖ్యః దేవేంద్రన గంత్రం ప్రయుక్తమస్తి. ఇదం యానం ఉపగ్రహాన్ పృథివ్యాః నిమ్న కక్షాయాం స్థాపయితుం పూర్ణతయా సామర్థ్యం భజతే. అంతరిక్ష కక్షాయాం అస్య సఫల ప్రవేశాత్ పరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దూరభాష మాధ్యమేన

0: स्काईरूट एरोस्पेस दलस्य वैज्ञानिकानां च अभिनन्दनं व्याहृतवान्। श्रीमोदी न्यगादीत् यत् विक्रम 1 यानस्य अयं सफलोत्कर्षः अन्तरिक्षक्षेत्रे देशस्य आत्मनिर्भरता यात्रायां कश्चन प्रमुखः कीर्तिस्तम्भो वर्तते। प्रधानमन्त्रिणा प्रतिपादितं यत् इयम् ऐतिहासिकी उपलब्धिः देशस्य यूनः नवीनोन्मेषाय अग्रे आगन्तुं प्रेरयिष्यति। रक्षामन्त्री राजनाथसिंहः अब्रवीत् यत् भारतस्य आतंकवादं विरुध्य असहिष्णुता न केवलं वक्तव्यं नास्ति अपितु कार्याचरणस्य कश्चन दृढसंकल्पो वर्तते। अद्य नवदिल्ल्यां फॉरेस्ट फर्स्ट कॉन्क्लेव इत्यत्र संबोधयन् श्रीसिंहः स्पष्टीकृतवान् यत् भारतम् आतंकवादिनः न केवलं स्वसीम्नि प्रहरिष्यति अपितु आवश्यकतानुसारं तेषामाश्रयेषु प्रविश्य अपि दण्डयिष्यति। सः अभाषत यत् सिन्दूराभियानावधौ समग्रं विश्वम् अस्य साक्षी अभवत् यत् तदभियानं तान्त्रिकयुद्धपद्धत्याः कञ्चन उत्कृष्टम् उदाहरणम् आसीत्।
1: आतंकवाद के खिलाफ भी हमारी गवर्नमेंट ने पूरी दुनिया के सामने अपने बदले हुए नजरिए को स्पष्ट किया है। आतंकवाद के विरुद्ध जीरो टॉलरेंस हमारे लिए केवल एक स्टेटमेंट नहीं है बल्कि लाइन ऑफ एक्शन है। आतंकवाद के खिलाफ हम दरवाजे पर नहीं बल्कि घर में घुसकर मारेंगे। ऑपरेशन सिंदूर के दौरान सारी दुनिया ने यह देख भी लिया, हमारी सेनाओं का पराक्रम तो हमेशा ही अद्भुत रहा है।
0: मन्त्री सविशेषं प्रख्यापितवान् यत् विगतेषु द्वादशसु वर्षेषु नरेन्द्रमोदी सर्वकारेण रक्षाक्षेत्रस्य पुनरुद्धारः सुदृढीकरणं च स्वस्य शीर्ष प्राथमिकतासु स्वीकृतम्। श्रीसिंहः अकथयत् यत् सर्वकारेण न केवलं भारतस्य रक्षाक्षेत्रं सुदृढीकर्तुं संकल्पः धृतः अपितु रक्षा आवश्यकतानां पूर्तये देशस्य आयात निर्भरतां न्यूनीकर्तुमपि दृढः प्रयासो विहितः।
1: नई डिफेंस एक्विजिशन प्रोसीजर के माध्यम से बाई इंडियन आईडीडीएम जैसी व्यवस्था को भी प्राथमिकता दी गई। सेनाओं के आधुनिकरण के लिए निर्धारित बजट का 75% भाग भारतीय उद्योगों से खरीद के लिए सुरक्षित किया गया। इस साल हम नया डिफेंस एक्विजिशन प्रोसीजर लेकर आ रहे हैं जिसके कारण देश में डिफेंस प्रोडक्शन को एक नई रफ्तार मिलेगी और एक नई ताकत भी मिलेगी।
0: संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। बहुभ्यः दिवसेभ्यः नवदिल्ल्याः जंतर मंतर प्रांगणे अनशने निरतः सामाजिक कार्यकर्ता सोनम वांगचुकः ह्यः रात्रौ आवश्यक चिकित्सकीय सेवायै सर्वकारीय चिकित्सालयं प्रति नीतः। नवदिल्ल्याः आरक्षी उपायुक्तः सचिन शर्मा अवोचत् यत् श्री वांगचुक इत्यस्य उत्तरोत्तरं क्षीयमाणं स्वास्थ्यं विचिन्त्य चिकित्सकानां विशेषज्ञ परामर्शेन तथा दिल्ली उच्च न्यायालयस्य आदेशानुपालनार्थं च सः चिकित्सालयं प्रति स्थानान्तरितः। तस्मिन्नेव समये सफदरजंग चिकित्सालयस्य मुख्या अधीक्षिका डॉ चारू बम्बा संसूचयामास यत् श्री वांगचुकः सम्प्रति निरन्तर चिकित्सकीय निरीक्षणे अस्ति तथा तस्मै समुचितः उपचारः प्रदीयते। डॉक्टर बम्बा इदमपि विशदीकृतवती यत् सः पूर्णरूपेण सचेतनो वर्तते। भारतीय ऋतु विज्ञान विभागेन श्वः यावत् उपहिमालयीय पश्चिम बंगाल सिक्किम राज्येषु अतिवृष्टिपरा रक्तवर्णीया सञ्चेतना प्रख्यापिता। ऋतु विज्ञान विभागेन अद्य अरुणाचल प्रदेश असम मेघालय छत्तीसगढ़ उत्तराखंड राज्येषु अपि अतिवृष्टेः पूर्वानुमानं प्रकटितम्। विभागस्यास्य आधिकारिक विवरणानुसारं अद्य बिहार मध्य प्रदेश पूर्वीय उत्तर प्रदेश हिमाचल प्रदेश झारखंड कर्नाटक केरल माहे ओडिशा राज्येषु तथा समस्त पूर्वोत्तर प्रांतेषु अतिवृष्टिः संभाव्यते। अनेनैव सह श्वः यावत् तटीय आन्ध्रप्रदेश जम्मू कश्मीर लद्दाख मध्य महाराष्ट्र मराठवाड़ा क्षेत्रेषु वज्रपात मेघ गर्जन पुरस्सरं तीव्र झंझावातस्य अपि महती आशंका वर्तते। तत्रैव उत्तरभारते दिल्ली हरियाणा चंडीगढ़ पंजाब प्रान्तेषु अद्य नागरिकाः तीव्र उष्ण आद्र वातावरणेन नितरां संतप्ताः भविष्यन्ति। टोक्यो नगर्यां जापान ओपन प्रतियोगितायाः महिला एकल वर्गस्य उपान्त्य द्वन्द्वं विजित्य द्विवारं ओलंपिक पदक विजेत्री भारतस्य सुप्रसिद्धा क्रीडिका पीवी सिंधुः अद्य अंतिम चरणे स्वस्थानं सुरक्षितं अकरोत्। तस्याः प्रतिद्वन्द्वी चीन देशीया चेन यू फेई प्रतियोगितायाः द्वितीय चक्रे अकस्मात् अस्वस्थता कारणात् क्रीडांगणं परित्यक्तवती, येन सिंधु अयाचितं विजयं अवाप्य अंतिम चरणं प्रति सोत्साहं प्रातिष्ठत। अस्मिन् द्वन्द्वे सिंधुः प्रथमं चक्रम् 21:19 इत्यांकान्तरालेन विजित्य द्वितीय चक्रे अपि 15:10 इति अंकैः अग्रे धावन्ती आसीत्, यदा चीन देशीया क्रीडिका स्पर्धायै असमर्था संजाता। जापान ओपन उपाधिं समलंकर्तुं बद्ध परिकरा पीवी सिंधुः श्वः अंतिम चरणे जापान देशस्य अकाने यामाचुची इत्यनया सह क्रीडिष्यति। इति वार्ताः।
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో జలమే జీవం, ప్రతి చుక్కను భద్రపరుద్దాం రూపకం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీకోలిపాక శంకరరావు. 7:45 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:30 మధురిమ ఆపాతమధురమైన తెలుగు సినీ గీతాల కార్యక్రమం. 10:00 అఖిల భారత రవివాసరియ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈపూట ప్రసారంలోని కార్యక్రమాలు. ఇప్పుడు రేపటి ప్రసార విశేషాలు. రేపు ప్రభాత ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో సూర్యస్తుతి ఇంకా సన్నతి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సుభాషితం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ వై చంద్రశేఖర్ బాబు. 6:35 రైతు సమాచారంలో వ్యవసాయంపై ఎల్ఎన్ఓ ప్రభావం వివరాలు వింటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ఈ మాసపు పాట ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:30 రసమయి సాహితీ కార్యక్రమం, తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం 48వ భాగంలో చినుకుల్లో చిగురించిన బాల్యం శ్రీమతి ఎండపల్లి అనూష గారి కథానిక ప్రసారమవుతుంది. 8:30 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 10:00, 11:00 తిరిగి 12:10 చిత్రగీతాలు వింటారు. 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో జెడ్పీ స్కూల్ గోళ్లపాడు విద్యార్థులు సమర్పించు కథంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 2:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 3:00 నాటకం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 4:00 తిరిగి 5:00 చిత్రగీతాలు వింటారు. రేపు రెండవ ప్రసారంలో 6:35 చిత్రగీతాలు వింటారు. 7:15 జానపద సంగీత కార్యక్రమం. 7:45 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్ర

ఇతల కార్యక్రమం 9:30 ఇష్యూస్ బిఫోర్ పార్లమెంట్, 10:00 అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈపూట రేపటి ప్రసార వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు. హేమచంద్ర శ్రావణ భార్గవి పాడిన పాట, చిత్రం జాబిల్లి కోసం ఆకాశమల్లే.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:50 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు, అనంతరం 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ప్రతి పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనులు, ముఖ్యంగా ఈ జూలై మాసంలో ఏ విధంగా మనం చేపట్టాలి అన్న వివరాలు అందిస్తున్నారు. ప్రతి పంటను జూలై 15 వరకు విత్తుకోవచ్చు. ఈ సమయంలో విత్తే ప్రతిలో భూ స్వభావాన్ని బట్టి తేలిక, మధ్యస్థ భూముల్లో దగ్గర అచ్చు వేసుకుని మొక్కల సంఖ్యను పెంచుకోవడం ద్వారా దిగుబడి తగ్గకుండా చూసుకోవచ్చు. ప్రతి విత్తిన 45 గంటలలోపు తప్పకుండా కలుపు మందులను పిచికారీ చేయాలి. దీనికి గాను పెండి మిథాలిన్ ఎకరాకు 1.2 లీటర్లు, పెండి మిథాలిన్ ఎక్స్ట్రా 700 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలుపుకొని చేతి పంపుతో భూమి అంతా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. దీంతో పాటు 3-4 వారాల్లో వచ్చే కలుపు నివారణ చాలా సులభమవుతుంది గనక భూమిలో సరియైన తేమ ఉన్నప్పుడు కలుపు మందులు పిచికారీ చేస్తే సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రతి మొలకెత్తిన నెల రోజులకు చేనులో వచ్చు లేతగడ్డి వెడల్పాకు గల కలుపు నివారణకు క్విజలోపాస్ టర్పా సూపర్ 400 మిల్లీలీటర్లు లేదా ప్రపా క్విజలోపాఫ్ ఏజీఎల్ 250 మిల్లీలీటర్లు లేదా పైర్ థయోబ్యాక్ సోడియం హీట్ వీడ్ థీమ్ రైఫ్ 3 రకాలుగా దొరుకుతుంది. ఇది 250 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. కలుపు మందులతో పాటుగా ప్రతిలో సమయానుకూలంగా ప్రతి వారం 10 రోజులకొకసారి గొర్రు గుంటకలతో 60-70 రోజుల వరకు పలు దఫాలుగా అంతర కృషి చేయాలి. దీని వలన పైరు పెరుగుదల బాగా ఉండి భూమిలో ఎక్కువ తేమ నిల్వ ఉండి తద్వారా అధిక దిగుబడులు పొందడానికి దోహదం చేస్తుంది. ఇక ప్రతిలో అంతర పంటగా కందిని విత్తినప్పుడు త్వరగా కోతకు వచ్చే కంది రకాలైన వరంగల్ కంది WRGE 97, మారుతి ICC 8863, ఉజ్వల PRG 176 లాంటి వాటిని ఎంపిక చేసుకుని విత్తుకోవాలి. ప్రతిలో కందిని 4:1 వరుసలో లేదా 6:1 వరుసలో నిష్పత్తిలో వేసుకుంటే ఈ దశలో బాగుంటుంది. ప్రతితో పాటే కంది పంట కూడా దాదాపు పూర్తి అవుతుంది. తద్వారా సాగు, సస్యరక్షణ సులభమవుతుంది. ప్రతిలో ఎకరాకు 50 కిలోల DAP లేదా 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. పైపాటుగా యూరియా, పొటాష్ ఎరువులను 25+10 కిలోల చొప్పున ఎకరానికి 4 సార్లు విత్తిన 80 రోజుల వరకు ప్రతి 20 రోజులకొకసారి చొప్పున సరైన

సమయంలో తేమలో వేసుకోవాలి. ఎరువులను మొక్కకు దగ్గరగా భూమిలో పడేటట్లు వేసుకోవాలి. తేలిక చెల్క భూముల్లో సాగు చేస్తే ప్రతి విత్తిన 30 రోజుల సమయంలో లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. మరలా 15 రోజుల వ్యవధిలో అనగా విత్తిన 45 రోజులకు లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ మరియు 1.5 గ్రాములు బొరాక్స్ కలిపి పిచికారీ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి ఒక పిచికారిలో లీటర్ నీటికి 10 గ్రాములు యూరియాను కలిపి కూడా పిచికారీ చేసుకుంటే పైరు పెరుగుదల బాగుంటుంది. విత్తిన మొదటి 60 రోజులలోపు ఆశించే వివిధ రసం పీల్చే పురుగుల నివారణకు ప్రతి కాండానికి మందు పూత పద్ధతిని ఆచరించాలి. దీనికి గాను మోనోక్రోటోపాస్ నీరు 1:4 నిష్పత్తిలో ఫ్లోనికామిడ్ నీరు 1:20 నిష్పత్తిలో కలిపి విత్తిన 30, 45, 60 రోజులకు ప్రతి కాండానికి పై భాగాన ఉన్న లేత ఆకుపచ్చని భాగంలో బొట్టుల పూసి పురుగులను నివారించుకోవాలి. అవసరాన్ని బట్టి 5% వేప గింజల కషాయము లేదా 5 మిల్లీలీటర్ల వేప నూనె 1500 ppm లీటర్ నీటికి మరియు 1 మిల్లీలీటరు సాండోవిట్ జిగురు మందుతో కలిపి పిచికారీ చేయాలి. ఇక ప్రత్తిలో గులాబీ రంగు పురుగును నివారించడానికి ప్రతి పంట వేసిన 45 రోజుల నుండి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి పంట పూత దశకు రాగానే గులాబీ రంగు పురుగుకు సంబంధించిన లింగాకర్షక బుట్టలను ఎకరానికి 4 అమర్చుకోవాలి. వీటి ద్వారా పురుగు ఉనికిని ఉధృతిని గమనిస్తూ 3 రోజులకి 24 చొప్పున పురుగులు అంతకన్నా ఎక్కువగాని బుట్టలో గమనించిన వెంటనే లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోపాస్ లేదా 1.5 గ్రాములు థయోడి కార్బు లేదా 2.5 మిల్లీలీటర్లు క్లోరిపైరిపాస్ మందులను 1 లేదా 2 సార్లు వారం 10 రోజుల వ్యవధిలో ఉదయం లేదా సాయంత్రం వేళలో పిచికారీ చేసుకుంటే సబబుగా ఉంటుందని నొక్కి ఒక్కానిస్తున్నారు శాస్త్రవేత్తలు. మాస్ ట్రాపింగ్ పద్ధతిలో గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించడానికి ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. ప్రతిలో ఇప్పుడు చెప్పినట్టు చర్యలతో పాటుగా పైరు మొదటి పూత దశలో ఆశించు గులాబీ రంగు పురుగు గుడ్డి పూలను ఎప్పటికప్పుడు ఏరి నిర్మూలించాలి. ఇలా పైరు 45 రోజుల నుండి 70 రోజుల వరకు దాదాపు 25 రోజులు గడ్డి పూలు ఏరి నిర్మూలించినట్లయితే పురుగు నష్టాన్ని చాలా వరకు నివారించుకోవచ్చు. తద్వారా రసాయన మందుల ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. ఇక ఈ ప్రతి బెట్ట సమయంలో లేదా అధిక వర్షాల తర్వాత పైరు పెరుగుదలకు పైపాటుగా 19-19-19 లేదా 13-0-45 లాంటి పోషకాలను లీటర్ నీటికి 10 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే ఈ ప్రతి పంటను ఆరోగ్యకరంగా పెంచుకోవచ్చు. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పరిశోధకులు నిపుణులు మన రైతుల కోసం ఎంతో కృషి చేసి మనకు చక్కటి వివరాలు అందిస్తున్నారు. ఈ వివరాలను మనమంతా ఆకలింపు చేసుకుని చక్కటి పంట పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.

0: మీరింతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: పిఎం జయ్, అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

సినేగి తమ్మినారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 విజయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కైరూట్ ఏరోస్పేస్ ను అభినందించారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈరోజు ప్రకటించారు. ఉత్తమ నటుడి అవార్డు కార్తీక్ ఆర్యన్ మమ్ముటిలకు సంయుక్తంగా లభించింది. ఉత్తమ నటి యామి గౌతమ్ ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రాళ్లు జాతీయ పురస్కారానికి ఎంపికైంది. ఆరోగ్యకరమైన సమాజమే బలమైన దేశానికి పునాది అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పెన్షన్ ఫిర్యాదుల పరిష్కారంలో పెన్షన్దారుల ఆందోళనలు ఆకాంక్షలను తీర్చడంపై దృష్టి పెట్టాలని కేంద్ర సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 మిషన్ ఆగమన్ విజయవంతంగా ప్రయోగించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మధ్యాహ్నం 12:05 ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ మైలురాయితో ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ సామర్థ్యాన్ని సాధించిన ప్రపంచంలోనే 3వ దేశంగా భారత్ నిలిచింది. ఈ విజయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కైరూట్ ఏరోస్పేస్ ను అభినందించారు. మోదీ సర్క్యూట్ బృందంతో ఫోన్లో మాట్లాడి ఈ చారిత్రక అంతరిక్ష ఘనతను కొనియాడారు. అంతేకాకుండా విక్రమ్ 1 బృందాన్ని తనను కలవాల్సిందిగా ప్రధానమంత్రి ఆహ్వానించారు. హైదరాబాద్కు చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించింది. తయారు చేసిన విక్రమ్ 1 భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్. మిషన్ ఆగమన కింద అభివృద్ది చేయబడిన ఈ రాకెట్ చిన్న ఉపగ్రహాల కోసం తక్కువ ఖర్చుతో కూడిన అనుకూలమైన లాంచ్ సేవలను అందించడానికి ఉద్దేశించింది. భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరు మీదుగా దీనికి విక్రమ్ 1 అని పేరును పెట్టారు. దీనిని విజయవంతమైన ఆర్బిటల్ మిషన్ భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. దేశ మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ విక్రమ్ 1 విజయవంతంగా ప్రయోగించబడినందుకు గాను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ స్కైరూట్ ఏరోస్పేస్ ను అభినందించారు. ఈ మైలురాయి లాంటి ఘనత భారతదేశ అంతరిక్ష ప్రయాణంలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించిందని రాధాకృష్ణన్ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. దేశ మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్ విక్రమ్ 1 విజయవంతంగా ప్రయోగించబడినందుకు గాను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్కైరూట్ బృందాన్ని అభినందించారు. ఈ మిషన్ దేశంలో విస్తరిస్తున్న ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తోందని మంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.

0: రెండవ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈరోజు ప్రకటించారు. ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరికి సంయుక్తంగా లభించింది. చందు చాంపియన్ బ్రహ్మయుగంలో నటనకు గాను కార్తీక్ ఆర్యన్ మమ్ముట్టిలను ఈ అవార్డు వరించింది. ఉత్తమ నటిగా ఆర్టికల్ 370 నటనకు గాను యామి గౌతమ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకుడిగా అమరణ తీసిన రాజ్ కుమార్ పెరియాస్వామి ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రాలు జాతీయ పురస్కారానికి ఎంపికైంది. అలాగే ఉత్తమ తమిళ చిత్రంగా రాయన్ నిలిచింది. ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ గా సంజీవ్ శ్రీవాస్తవకు పురస్కారం లభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పశ్చిమ బెంగాల్లోని సిలిగురంలోని జుమాగాచ్లో గల బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ క్యాంపును సందర్శించి బీఎస్ఎఫ్ సిబ్బందితో ముచ్చటించారు. ఆయన అక్కడ మొక్కలు నాటారు, ప్రహరీ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరిహద్దు ప్రాంతాల బలోపేతం, జనన మరణాల నమోదు, శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్షించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కలిసి వర్చువల్గా రామ్నగర్ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ రైలును ఈరోజు ప్రారంభించారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మధ్య రైలు కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడానికి ఇది ఒక నూతన శిఖరానికి నాంది పలికింది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్కును సందర్శించే పర్యాటకులు, వన్యప్రాణి ప్రేమికులతో పాటు రామ్నగర్ సమీపంలోని ఆలయానికి వెళ్లే భక్తులకు కూడా ఈ రైలు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఈ రైలు వారానికి 2 రోజులు నడుస్తుందని, ఉత్తరాఖండ్లోని కుమాన్, గర్వాల్ ప్రాంతాల మధ్య మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుందని తెలిపారు. అలాగే రిషికేష్, కర్ణప్రయోగ రైల్వే ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
1: कुमाऊ और गढ़वाल उत्तराखंड के 2 बहुत ही मजबूत पोल्स हैं. इन दोनों पिलर्स को जोड़ने वाली ये आज की गाड़ी है जो कुमाऊ और गढ़वाल को जोड़ेगी. इसका ये एक नया सेतु बनेगी कुमाऊ और गढ़वाल के बीच में, और इसके लिए प्रयास लगातार होता रहा है. और आज इन प्रयासों का एक जो फल निकला है वो ये है कि आज कम से कम हफ्ते में 2 दिन ये गाड़ी स्टार्ट हो पा रही है. बहुत अच्छी बात है. कुमाऊ के लोग आराम से गढ़वाल जा पाएंगे, देहरादून कैपिटल तक जा पाएंगे, और कई तरह के जो काम राजधानी में ही होते हैं वो सब यहां पर कर पाएंगे.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గుర్తింపు సేవలపై దేశ ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనంగా ఆధార్ యాప్ డౌన్లోడ్ల సంఖ్య 4 కోట్లను దాటింది. ఈ యాప్ ప్రారంభమైన ఇప్పటి వరకు 11 లక్షలకు పైగా చిరునామా అప్డేట్లను సులభతరం చేసిందని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే దీని ద్వారా దాదాపు 49 లక్షల మొబైల్ నెంబర్ అప్డేట్లు జరిగాయని, ప్రజలు ఈ యాప్లోని బయోమెట్రిక్ లాక్ అన్లాక్ సదుపాయాన్ని 19 మిలియన్ల కంటే ఎక్కువగా ఉపయోగించుకున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆరోగ్యకరమైన సమాజమే బలమైన దేశానికి పునాది అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అవార్డుల ప్రధానోత్సవ వేడుకల్లో మాట్లాడుతూ, వైద్య నిపుణులు కేవలం ఆరోగ్య సేవలను అందించడమే కాకుండా దేశాభివృద్దికి బలాన్ని చేకూరుస్తున్నారని పేర్కొన్నారు. వైద్యులు తమ అంకితభావం, సేవ ద్వారా దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. వైద్యులను గౌరవించడం అంటే దేశ సేవను, దేశ నిర్మాణ స్ఫూర్తిని గౌరవించడమేనని పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ రమోల్ గత్రడ్ రోడ్ల గల ఒక బాణసంచ తయారీ ప్రాసెసింగ్ యూనిట్లో ఈరోజు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది మరణించగా మరో 10 మంది గాయపడ్డారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని 8 మృతదేహాలను వెలికితీశారు. అలాగే మంటలు చిక్కుకున్న గాయపడిన కార్మికులను రక్షించారు. పలు అగ్నిమాపక వాహనాలు కూడా తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రస్తుతం మంటలను ఆర్పడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫిర్యాదుల పరిష్కారం అనేది కేవలం అర్జీలను క్లియర్ చేయడానికి పరిమితం కాకుండా పెన్షనర్ల ఆందోళనలు, ఆకాంక్షలను తీర్చడంపై దృష్టి పెట్టాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. పెన్షనర్లు కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా పెన్షన్ సంబంధిత వివాదాలను పరిపాలన పరంగానే పరిష్కరించాలని డాక్టర్ సింగ్ స్పష్టం చేశారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 2వ నేషనల్ వర్క్షాప్ ఆన్ పెన్షన్ లిటిగేషన్లో ప్రసంగిస్తూ, పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ పలు పౌర కేంద్రీకృత సంస్కరణలను ప్రవేశపెట్టిందని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ

0: నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మాహే, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, మరట్వాడా ప్రాంతాల్లో రేపు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు తేజం పివి సింధు జపాన్ ఓపెన్ ఫైనల్కు చేరిన తొలి భారత మహిళా షెట్లర్గా రికార్డు నెలకొల్పారు. ఈ ఉదయం జరిగిన సెమీఫైనల్లో చైనాకు చెందిన చెన్ యూపీపై తొలి గేమును 21-19 గెలిచిన సింధు రెండో గేమ్లో 15-10 ఆధిక్యంలో ఉన్న సమయంలో ప్రత్యర్థి గాయంతో రిటైర్డ్ హార్ట్గా వైదొలగడంతో ఫైనల్కు అర్హత సాధించారు. ముఖ్యాంశాలు. దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 విజయం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్క్యూట్ ఏరోస్పేస్ ను అభినందించారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈరోజు ప్రకటించారు. ఉత్తమ నటుడి అవార్డు కార్తీక్ ఆర్యన్, మమ్ముట్టిలకు సంయుక్తంగా లభించింది. ఉత్తమ నటి యామి గౌతమ్ ఎంపికయ్యారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రాళ్లు జాతీయ పురస్కారానికి ఎంపికైంది. ఆరోగ్యకరమైన సమాజమే బలమైన దేశానికి పునాది అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పెన్షన్ ఫిర్యాదుల పరిష్కారంలో పెన్షన్దారుల ఆందోళనలు, ఆకాంక్షలను తీర్చడంపై దృష్టి పెట్టాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తల సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: కిసాన్ వాణి వ్యవసాయ తరుల కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

వర్షపు నీటిని వృధాగా పారనివ్వకుండా దానిని సేకరించి నిల్వ చేయడాన్ని వర్షపు నీటి సేకరణ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటారు. వర్షపు నీటిని పైకప్పు వంటి ఉపరితలం నుండి సేకరించి దానిని ఒక ట్యాంక్, తొట్టి, లోతైన గొయ్యి లేదా బావి, షాఫ్ లేదా బోర్ హోల్, ఇంకా భూగర్భ జల వనరు లేదా ఇంకుడుగుంత ప్రక్రియతో కూడిన జలాశయానికి మళ్లిస్తారు. తద్వారా అది భూమిలోకి ఇంకి భూగర్భ జలాలను పునరుద్ధరిస్తుంది. వర్షపు నీటి సేకరణ తుఫాను నీటి సేకరణకు భిన్నంగా ఉంటుంది, ఎందుకంటే సాధారణ పైకప్పులు ఇంకా ఇతర ప్రాంతాల ఉపరితలాల నుండి ప్రవహించే నీటిని నిల్వ చేయడానికి ఇంకా తదుపరి పునర్వినియోగం చేయడం కోసం సేకరిస్తారు. దీని ఉపయోగాలలో తోటలకు నీరు పెట్టడం, పశువులు, నీటిపారుదల, సరైన శుద్ధితో గృహ వినియోగం, ఇంకా గృహ తాపనం ఉన్నాయి. సేకరించిన నీటిని దీర్ఘకాలిక నిల్వ లేదా భూగర్భ జలాల పునరుద్ధరణకు కూడా ఉపయోగించవచ్చు. వర్షపు నీటి సేకరణ అనేది గృహాలకు స్వయంగా నీటిని సరఫరా చేసుకునే అత్యంత సరళమైన ఇంకా పురాతన పద్ధతులు.

కూడా ఒకటి. దీనిని దక్షిణాసియా ఇంకా ఇతర దేశాలలో వేలాది సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. రోమన్ల వంటి నాగరికతలు జలసేతువులు, పైకప్పు కాలువలతో సహా విస్తృతమైన నీటి సేకరణ వ్యవస్థలను అభివృద్ధి చేశాయి. ఇవి నేటికీ వాడుకలో ఉన్న అనేక ఆధునిక గట్టర్ ఆధారిత వ్యవస్థలకు పునాది వేశాయి. ఈ వ్యవస్థలను గృహాలు, పరిసర ప్రాంతాలు ఇంకా కమ్యూనిటీలతో సహా వివిధ స్థాయిలకు అనుగుణంగా రూపొందించవచ్చు. పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర ప్రజా సౌకర్యాల వంటి సంస్థలకు కూడా సేవలను ఇవి అందించగలవు.

గృహ వినియోగం కోసం పైకప్పు వర్షపు నీటి సేకరణను, త్రాగునీరు, గృహ నీరు, పశువులకు నీరు, చిన్న నీటి పారుదల కోసం భూగర్భ జల మట్టాలను తిరిగి నింపడానికి ఒక మార్గంగా ఉపయోగిస్తారు. కెన్యా ఇప్పటికే మరుగుదొడ్లు, బట్టలు ఉతకడం, నీటి పారుదల కోసం వర్షపు నీటిని విజయవంతంగా సేకరిస్తుంది. 2016 జల చట్టం స్థాపించినప్పటి నుండి కెన్యా తన వ్యవసాయ పరిశ్రమను నియంత్రించడానికి ప్రాధాన్యతనిచ్చింది. అదనంగా ఆస్ట్రేలియాలోని ప్రాంతాలు వంట, త్రాగడానికి సేకరించిన వర్షపు నీటిని ఉపయోగిస్తాయి. భారతదేశంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వర్షపు నీటి సేకరణ యొక్క సాధ్యతపై షౌట్స్ మరియు ఇతరులు చేసిన అధ్యయనాలు ఇది చిన్న తరహా నీటిపారుదలకి అత్యంత ప్రయోజనకరంగా ఉందని కనుగొన్నాయి. భూగర్భ జలాల పునరుద్ధరణకు కూడా ఉపయోగపడుతుంది. ఇక వ్యవసాయం. పట్టణ వ్యవసాయం విషయానికి వస్తే పట్టణ ప్రాంతాలలో వర్షపు నీటిని సేకరించడం వలన నీటి ప్రవాహం మరియు వరదల ప్రభావం తగ్గుతుంది. పట్టణ పచ్చని పైకప్పులను వర్షపు నీటి సేకరణతో కలపడం వల్ల భవనాల ఉష్ణోగ్రతలు 1.3 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా తగ్గుతాయని కనుగొనబడింది. పట్టణ వ్యవసాయంతో పాటు వర్షపు నీటి సేకరణ అనేది పరిశుభ్రమైన, సుస్థిరమైన నగరాలు, ఆరోగ్యం మరియు శ్రేయస్సు, ఆహార మరియు నీటి భద్రత కోసం ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ది లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడడానికి ఒక ఆచరణీయమైన మార్గం. సాంకేతికత అందుబాటులో ఉంది. అయితే ముఖ్యంగా పట్టణ వాతావరణంలో నీటిని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి దానిని పునర్రూపకల్పన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

5 కరేబియన్ దేశాలకు పంపిన మిషన్లు వర్షపు నీటి ప్రవాహాన్ని సంగ్రహించి తరువాత ఉపయోగం కోసం నిల్వ చేయడం ద్వారా నేల లేదా నీటి కొరత కారణంగా సంవత్సరపు పంటలో కొంత లేదా మొత్తం నష్టపోయే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని చూపించాయి. అదనంగా అధిక వర్షపాతం ఉన్న కాలంలో వరదలు ఇంకా నేలకోతతో సంబంధం ఉన్న ప్రమాదాలు తగ్గుతాయి. చిన్న రైతులు, ముఖ్యంగా కొండ వాలులలో వ్యవసాయం చేసేవారు వర్షపు నీటి సేకరణ నుండి ఎక్కువ ప్రయోజనం పొందగలరు. ఎందుకంటే వారు ప్రవాహాన్ని సంగ్రహించి నేల కోత ప్రభావాలను తగ్గించగలరు. చాలా దేశాలు, ముఖ్యంగా శుష్క వాతావరణం ఉన్న దేశాలు, శుభ్రమైన నీటి కోసం చౌకైన ఇంకా నమ్మదగిన వనరుగా వర్షపు నీటి సేకరణను ఉపయోగిస్తాయి. శుష్క వాతావరణంలో నీటి పారుదలని మెరుగుపరచటానికి కొండలు ఇంకా వాలుల నుండి వర్షపు నీరు క్రిందకు ప్రవహించకుండా నిరోధించటానికి మట్టిగట్లు నిర్మించబడతాయి. తక్కువ వర్షపాతం ఉన్న కాలంలో కూడా పంటలు పెరగడానికి తగినంత నీరు సేకరించబడుతుంది. పైకప్పుల నుండి నీటిని సేకరించవచ్చు. పెద్ద మొత్తంలో వర్షపు నీటిని నిల్వ చేయడానికి ఆనకట్టలు ఇంకా చెరువులను నిర్మించవచ్చు. తద్వారా చాలా తక్కువ లేదా అసలు వర్షపాతం లేని రోజులలో కూడా పంటలకు నీటిపారుదల చేయడానికి తగినంత నీరు అందుబాటులో ఉంటుంది. పరిశ్రమ. ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయం జర్మనీలోనే అతిపెద్ద వర్షపు నీటి సేకరణ వ్యవస్థను కలిగి ఉంది. ఇది సంవత్సరానికి సుమారు 1 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని ఆదా చేస్తుంది. 1993లో ఈ వ్యవస్థ

ఖరీదు 63,000 అమెరికన్ డాలర్లు. ఈ వ్యవస్థ 26,800 చదరపు మీటర్ల విస్తీర్ణం గల కొత్త టర్మినల్ పైకప్పుల నుండి నీటిని సేకరిస్తుంది. ఈ నీటిని విమానాశ్రయం యొక్క బేస్మెంట్ లో 100 క్యూబిక్ మీటర్ల నిల్వ సామర్థ్యం గల 6 ట్యాంకులలో సేకరిస్తారు. ఈ నీటిని ప్రధానంగా టాయిలెట్ ఫ్లషింగ్, మొక్కలకు నీరు పెట్టడం, ఇంకా ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థను శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు. సౌకర్యం యొక్క సుస్థిరతను పెంచడానికి లండన్ ఒలింపిక్ పార్క్ లోని ది వెల్డ్రోమ్ వర్షపు నీటి సేకరణను అవలంబించారు. పార్క్ ద్వారా తాగునీటి డిమాండ్లో 73% తగ్గుదల అంచనా వేయబడింది. అయినప్పటికీ పార్క్ యొక్క మురుగునీటి రీసైక్లింగ్ కార్యక్రమంతో పోలిస్తే సుస్థిరతను పెంచడానికి వర్షపు నీటి సేకరణ ఆర్థిక వనరుల యొక్క తక్కువ సమర్థవంతమైన ఉపయోగంగా పరిగణించబడింది.

మనకు తెలుసు నీరు భూమి ఎంత ముఖ్యమో, నీరు లేనిది భూమి లేనిది మన మనుగడ లేదని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఈ నీరు భూమి అనేది రోజు రోజుకి కలుషితం అవుతుంది. ఎక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడ ఏ విధంగా ఉందో మనం ప్రతి చోటుకి వెళ్ళి మనం తెలుసుకోలేని పరిస్థితి అయితే ఈ రోజుల్లో ఉంది. అందుకోసం ఈ రిమోట్ సెన్సింగ్ అనేది ఒక ముఖ్యమైన ఒక ప్రాముఖ్యత ఈ రోజుల్లో ఉంది. అయితే అన్ని రంగాల్లో రిమోట్ సెన్సింగ్ ఉపయోగిస్తున్నప్పటికీ వ్యవసాయ రంగంలో మాత్రం దీని ప్రాముఖ్యత ఎంతో ఉంది. ఈ నీటి వనరుల పర్యవేక్షణ, ఇప్పుడు మనకు పెద్ద పెద్ద రిజర్వేర్స్ కానీ డ్యామ్స్ కానీ వాటిల్లో ఉన్నటువంటి నీటి నిల్వ మనకు ప్రతిరోజు తెలిసిపోతుంది. వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రోజు దాన్ని చెప్పడం జరుగుతుంది. కానీ ఇంకా చిన్న నీటి కుంటలు, చిన్న ట్యాంక్స్, చిన్న చిన్న రిజర్వేర్స్, లేక్స్, పాండ్స్ వాటిలో కూడా నీటి నిల్వ ఉంది. వాటి యొక్క నీటి నిల్వని మనం తెలుసుకోవాలంటే మనకి ఎలాంటి పరిమాణాలు లేవు. అందుకే ఈ రిమోట్ సెన్సింగ్ను ఉపయోగించి వాటి యొక్క ప్రమాణము, ఏ రోజు ఎంత నీరుంది, ఎంత నీటిని ఉపయోగిస్తున్నారు, ఎంత నీటిని మనము విడుదల చేశామనేది ఈ రోజుల్లో ఈ టెక్నాలజికల్ వరల్డ్లో మనము రిమోట్ సెన్సింగ్ ఉపయోగిస్తే ఎంతో లాభంగా ఉంటుంది. అందులో ముఖ్యంగా ఈ వాతావరణ మార్పు అనేది సంభవిస్తూ ఉంది. ఈ వాతావరణ మార్పు వల్ల మనము పంటకు ఎంత నీరు ఇవ్వాలో మనము నిర్ణయించాల్సి వస్తుంది. ఈ రిమోట్ సెన్సింగ్ వల్ల ఎంత నీరు అవసరమో తెలిసిపోతుంది, ఎంత నీరుందో తెలుస్తుంది, ఎంత నీటినివ్వాలో తెలుస్తుంది. ఈ వాతావరణ మార్పుని గమనిస్తూ మనము ఈ నీటి నిల్వని ఎలా ఉపయోగించాలో ఈ ఎవరైతే వాటర్ యూజర్స్ ఉంటారో, వాటర్ యూజర్స్ అసోసియేషన్స్, ఫార్మర్స్ మరియు ఈ శాస్త్రవేత్తలందరూ కూడా పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ రిమోట్ సెన్సింగ్ అనే పద్ధతికి అర్థం భూమి యొక్క ఉపరితలం ఉన్న అంతరిక్షం నుండి విద్యుత్ అయస్కాంత తరంగాలను ఉపయోగించి గ్రహించి ఛాయాచిత్రాల ద్వారా సహజ వనరుల నిర్వహణ మరియు పర్యవేక్షణ, భూ వినియోగం మరియు పర్యావరణ రక్షణ సమర్థవంతంగా నిర్వహించవచ్చు. ఈ ఛాయాచిత్రాల ఉపగ్రహాలతో అమర్చిన కెమెరాల సాయంతో గ్రహిస్తాము మనం. ఉపగ్రహాలు ఉపయోగించి భూ స్థావర కక్షలోకి ప్రవేశపెట్టి భూ ఉపరితల ఛాయాచిత్రాలను అందుబాటులోకి తెస్తుంది. ఈ చిత్రాలను ఉపయోగించి మనము ఈ నీటి నిల్వని తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత రోజు రోజుకి ఈ నీటి నిల్వ ఎలా మారుతుంది అనేది మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇందులో ముఖ్యంగా మనము ఈ శాటిలైట్ డేటా అంటాం దాన్ని, రిమోట్ సెన్సింగ్ ఛాయాచిత్రాలని శాటిలైట్ డేటా అంటాము. ఈ డేటాని మనము భూవన్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఎయిర్డాస్ అనే ఇమాజిన్ తోటి మనము జిఐఎస్ని ఉపయోగించి ఈ ఛాయాచిత్రాలను వాటి కలర్ను బట్టి ఎంత నీరుందనేది మనము నిర్ణయిస్తాము. ఇందులో ముఖ్యంగా మనము ఆ చిత్రం నుంచి రెండు కలర్స్ని మనము తీసుకొని ఈ నీటి నిల్వని మనము చూస్తాము. అందులో పరాణ మరియు ఎరుపు. ఈ పరాణ మరియు ఎరుపు రంగుల యొక్క తేడానే ఆ చిత్రంలోని నీటి లభ్యత. ఇందులో భాగంగానే ప్రకాశం జిల్లా మొత్తంలో ఎంత నీరుందనేది గుర్తించడం జరిగింది. అందులో ముందుగా మనము ఏవైతే ఈ ఛాయాచిత్రం డౌన్లోడ్ చేసుకుంటామో వాటిని, అందులో లేయర్స్ ఉంటాయి, వాటిని మనము ఒక్కొక్క లేయర్గా తీసుకొని ఈ పరాణ మరియు ఎరుపు లేయర్స్ని తీసుకొని వాటి యొక్క తేడాని చేసినట్లయితే మనకు నీరు వస్తుంది. ఈ ఏదైతే మనము తీసుకోవాల్సిన ఏరియా ఉంటుందో ఆ ప్రాంతాన్ని మనము కట్ చేసుకొని మనము దాంట్లో ఎంత ఏరియా మనకు ఈ నీళ్ళుందో తెలుసుకోవాలి.

ఈ నీటి లభ్యత తెలుసుకున్న తర్వాత ఆ నీటి లభ్యత ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది ఒక ముఖ్యమైన ప్రశ్న. మనకు ఉన్నటువంటి నీటిని కొంత నీరు వ్యవసాయానికి, కొంత నీరు తాగడానికి, కొంత నీరు ఏవైతే ఈ ఇండస్ట్రీస్ ఉన్నాయో పరిశ్రమలకి సప్లై చేయాల్సి ఉంది. మనము ఈ ఏదైతే ఈ నీటిని మనం ఎట్లా సప్లై చేస్తున్నామో అది ముఖ్యంగా వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది.

టెక్నాలజీలు సాంప్రదాయకంగా నిల్వ బేసిస్లను ఉపయోగించి వర్షపు నీటి నిర్వహణ ఒకే ప్రయోజనానికి ఉపయోగపడుతుంది. అయితే ఆప్టిమైజ్ చేయబడిన రియల్ టైమ్ నియంత్రణ ఇప్పటికే ఉన్న నిల్వల సామర్థ్యానికి రాజీ పడకుండా ఈ మౌలిక సదుపాయాలను వర్షపు నీటి సేకరణకు మూలంగా కూడా ఉపయోగపడేలా చేస్తుంది. తుఫాన్ సంఘటనలకు ముందు నిల్వ చేసిన నీటిని ఖాళీ చేయడానికి ఈపీఏ ప్రధాన కార్యాలయంలో దీనిని ఉపయోగిస్తారు. తద్వారా తడి వాతావరణ ప్రవాహాన్ని తగ్గించడంతో పాటు తర్వాత పునర్వినియోగం కోసం నీటి లభ్యతను కూడా నిర్ధారిస్తుంది. దీని వలన విడుదలయ్యే నీటి నాణ్యత పెరగడం, ఇంకా మిశ్రమ మురుగునీటి ఓవర్ఫ్లో సంఘటనల సమయంలో విడుదలయ్యే నీటి పరిమాణం తగ్గించడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా ఉపరితల నీరు భూగర్భ పొరలలోకి ఇంకడానికి, పెంచడానికి వాగులకు అడ్డంగా చెక్ డ్యాంలను నిర్మిస్తారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్ లో ఉపయోగించే ANFO పేలుడు పదార్థాల వంటి వాటిని ఉపయోగించి భూగర్భ పొరలను వదులు చేయడం ద్వారా చెక్ డ్యాంల వద్ద నీటిని నిల్వ చేసిన ప్రాంతాల్లోకి నీరు ఇంకడాన్ని కృత్రిమంగా అనేక రెట్లు పెంచవచ్చు. తద్వారా వేసవి కాలంలో ఉపయోగించుకోవడానికి అందుబాటులో ఉన్న ఉపరితల నీటిని పూర్తిగా వినియోగించుకుని స్థానిక భూగర్భ జల వనరులను త్వరగా పునర్జీవింపజేయవచ్చు.

సౌర విద్యుత్ ప్యానెళ్ల ద్వారా వర్షపు నీటి సేకరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జనసాంద్రత ఉన్న ప్రాంతాల సమీపంలో మంచి నాణ్యత గల నీటి వనరులు కొరతగా ఇంకా వినియోగదారులకు ఖరీదైనవిగా మారుతున్నాయి. సౌర ఇంకా పవనశక్తితో పాటు వర్షపు నీరు ఏ భూమికైనా ఒక ప్రధాన పునరుత్పాదక వనరు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో ప్రతి సంవత్సరం విస్తారమైన ప్రాంతాలు సోలార్ పీవీ ప్యానెళ్లతో కప్పబడుతూ ఉన్నాయి. సోలార్ ప్యానెల్పై పడే వర్షపు నీటిలో ఎక్కువ భాగాన్ని సేకరించడానికి కూడా వీటిని ఉపయోగించవచ్చు. ఇంకా వర్షపు నీటిలో లవణీయత చాలా తక్కువగా ఉన్నందువలన సాధారణ వడపోత ఇంకా క్రిమి సంహారక ప్రక్రియల ద్వారా బ్యాక్టీరియా అదేవిధంగా తేలియాడే పదార్థాలు లేని త్రాగడానికి యోగ్యమైన నీటిని ఉత్పత్తి చేయవచ్చు. బాటిల్ డ్రింకింగ్ వాటర్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల కోసం వర్షపు నీటిని ఉపయోగించడం వలన అధిక వర్షపాతం లేదా మేఘావృత ప్రాంతాలలో కూడా అదనపు ఆదాయాన్ని సంపాదించడం ద్వారా సోలార్ పీవీ పవర్ ప్లాంట్లు లాభదాయకంగా మారుతాయి. ఇటీవల భారతదేశంలో భూగర్భజల మట్టాలను పెంచడంలో ఇప్పటికే ఉన్న బావులలో తక్కువ ఖర్చుతో కూడిన వర్షపు నీటి సేకరణ చాలా ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొనబడింది. గ్రోయాసిస్ వాటర్ బాక్స్ అనేది తక్కువ స్థాయి సాంకేతికతకు ఒక ఉదాహరణ. దీనిని శుష్క ప్రాంతాలలో చెట్లు నాటడానికి సహాయపడడానికి ఉపయోగిస్తారు. ఇది వర్షపు నీటిని ఇంకా మంచు బిందువులను సేకరిస్తుంది. గ్లోబల్ రెయిన్ వాటర్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేది యుఎన్సిసిడి ఇంకా గ్లోబల్ వాటర్ పార్ట్నర్షిప్ సూచించిన నీటి సంరక్షణ కార్యక్రమం.

రోజు రోజుకి పెరుగుతున్నటువంటి జనాభాకి నీళ్ళు అవసరమే. తర్వాత ఈ ఇండస్ట్రీస్ కూడా పెరుగుతున్నాయి. తర్వాత మనము డొమెస్టిక్ పర్పస్ అంటే ఇంట్లో కూడా ఎక్కువ వాడుతున్నాము. ఈ వాడకం అనేది పెరగడం వల్ల మనకు నీటి లభ్యత అనేది సమతుల్యత లేదు, అందుకోసం వ్యవసాయం అనేది తగ్గిపోతూ ఉంది. కాబట్టి ముఖ్యంగా గమనించి ఈ రిమోట్ సెన్సింగ్ తోటి మనము ఎంత నీటిని లభ్యత ఉందో ఆ రోజుకి ఆ సీజన్స్కి దాని ప్రకారంగా మనము పంటను సెలెక్ట్ చేసుకోవాలి. మనం వేసుకున్న పంటకు ఎంత నీరు కావాలో ముందే మనం ఎస్టిమేట్ చేసుకోవాలి. తర్వాత ఎంత జనాభా ఉన్నారో

వాళ్ళకి ఎంత నీరు అవసరమో, తర్వాత ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయో, వాటికి ఎంత అవసరమో, అవన్నీ మనం ముందు సంవత్సరమే చేసేసి వచ్చే సంవత్సరానికి ఏ పంట వేస్తే మనకు ఈ నీరు సరిపోతుందో అది ఈ రిమోట్ సెన్సింగ్ తోటి మనము సులభంగా చేయడం జరుగుతుంది. తర్వాత మన రాష్ట్రంలో మనకు ఈ ఉపరితల నీరు అనేది తక్కువ ఉండడం వల్ల భూమిలో ఉన్నటువంటి నీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే భూమిలో ఉన్న నీటిని మనం ఎప్పుడైతే ఉపయోగించుకుంటామో అప్పుడు భూగర్భంలోని నీరు తగ్గిపోతుంది. తర్వాత మనకు ఈ సర్ఫేస్ వాటర్ అంటే ఉపరితలంలో ఉన్న నీరు మనము ఉపయోగించుకోలేక పోతున్నాము. దీనికోసము మన రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. మనము భూమిలో ఉన్నటువంటి నీటిని వాడకుండా ఏదైతే ఉపరితలంలో ఉన్న నీటిని వాడాలి, ఆ నీటిని వాడటం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. తర్వాత మనకు ఎక్కడ కూడా భూగర్భంలో ఉన్న నీటిని మనం తీయకపోతే భూగర్భంలో నీరు ఎక్కువగా పెరుగుతుంది, తర్వాత వ్యవసాయానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అందులో భాగంగానే ఈ రిమోట్ సెన్సింగ్ను ఉపయోగించి మనము ఈ నీటిని ఎలా ఉంటుందో చేయడం జరిగింది. ఏవైతే ఈ ఛాయాచిత్రాలు తీసుకున్నామో మనం మాట్లాడుకున్నట్టు ఈ పరణ మరియు ఎరుపు రంగుల తేడాను తీసేస్తే మనకు ఆ వాటర్ వచ్చింది, ఆ నీళ్లు ఎంత ఏరియాలో ఉందో తెలుసుకున్న తర్వాత మనము ఆ నీటిని ఉపయోగించుకోవాలి.

ప్రాంతీయ నీటి పరిమితుల సమయంలో వర్షపు నీటి సేకరణ స్వతంత్ర నీటి సరఫరాను అందిస్తుంది. అభివృద్ది చెందిన దేశాలలో అది తరచుగా ప్రధాన సరఫరాకు అనుబంధంగా ఉపయోగించబడుతుంది. ఇది కరువు సంభవించినప్పుడు నీటిని అందిస్తుంది. లోతట్టు ప్రాంతాల్లో వరదలను తగ్గించుకోవడంలో సహాయపడుతుంది. బావులపై డిమాండ్ను తగ్గిస్తుంది. ఇది భూగర్భ జలమట్టాలను నిలబెట్టడానికి వీలు కల్పిస్తుంది. వర్షపు నీటి సేకరణ ఎండిపోయిన బోర్వెల్స్ మరియు బావుల మట్టాలను పెంచడం ద్వారా పొడి కాలంలో నీటి లభ్యతను పెంచుతుంది. ఉపరితల నీటి సరఫరా వివిధ ప్రయోజనాల కోసం తక్షణమే అందుబాటులో ఉంటుంది. తద్వారా భూగర్భ జలంపై ఆధారపడడం తగ్గుతుంది. ఇది లవణీయతను పలుచన చేయడం ద్వారా భూమి నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇది కాలుష్యాన్ని కలిగించదు. పర్యావరణానికి అనుకూలమైనది. ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నది. సులభంగా అందుబాటులో ఉంటుంది. వర్షపు నీటిలో లవణీయత ఇతర లవణాలు గణనీయంగా లేనందున ఇది త్రాగునీటి లభ్యతకు కూడా సహాయపడుతుంది. పట్టణ నీటి వ్యవస్థలో వర్షపు నీటి సేకరణ యొక్క అనువర్తనాలు నీటి పంపిణీ వ్యవస్థలో శుభ్రమైన నీటి అవసరాన్ని తగ్గించడం, మురుగునీటి వ్యవస్థలలో తక్కువ వర్షపు నీటి ఉత్పత్తి మరియు మంచినీటి వనరుల కలుషితం చేసే వర్షపు నీటి ప్రభావాన్ని తగ్గించడం ద్వారా నీటి సరఫరా మరియు మురుగునీటి ఉపవ్యవస్థలు రెండిటికి గణనీయమైన ప్రయోజనాన్ని అందిస్తాయి. వర్షపు నీటి సేకరణ వ్యవస్థలను అమలు చేయడం ద్వారా పర్యావరణ ప్రభావాల స్థాయిని ఆదా చేయగల డబ్బును అంచనా వేయడానికి జీవిత చక్ర అంచనా, దాని వ్యయ పద్ధతుల అభివృద్దిపై విస్తృతమైన పరిశోధనలు దృష్టి సారించాయి. నీటి సరఫరా వనరుగా శుద్ది చేసిన వర్షపు నీటిని ఉపయోగించడం వల్ల ప్రజా పురపాలక నీటి సరఫరాలపై భారాన్ని తగ్గించవచ్చు. అయితే శుద్ది చేయని వర్షపు నీటిని టాయిలెట్స్ ఫ్లషింగ్ మరియు తోట పనికి ఉపయోగించవచ్చు. ఇది శుద్ది చేసిన పురపాలక నీరు భూగర్భ జలంపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా అధిక డిమాండ్ లేదా నీటి కొరత ఉన్న ప్రాంతాలలో పరిమిత మంచినీటి వనరులను సంరక్షించడంలో సహాయపడుతుంది. స్వతంత్ర నీటి సరఫరా. నీటి పరిమితులు ఉన్నప్పుడు వర్షపు నీటి సేకరణ ఒక స్వతంత్ర నీటి సరఫరాను అందిస్తుంది. శుభ్రమైన నీరు, ఖరీదైన లేదా పొందడం కష్టంగా ఉన్న ప్రాంతాలలో వర్షపు నీటి సేకరణ శుభ్రమైన నీటిని ఒక కీలకమైన వనరులు. అభివృద్ది చెందిన దేశాలలో వర్షపు నీటిని ప్రధాన వనరుగా కాకుండా అనుబంధ నీటి వనరుగా ఉపయోగించడానికి తరచుగా సేకరిస్తారు. కానీ వర్షపు నీటి సేకరణ ఒక ఇంటి నీటి ఖర్చులను, మొత్తం వినియోగ స్థాయిలను కూడా తగ్గించగలదు. వినియోగదారులు నీరు తాగాలంటే అదనపు శుద్ది చేసే వర్షపు నీరు తాగడానికి సురక్షితం. నీటిని మరిగించడం సూక్ష్మక్రిములను చంపడానికి సహాయపడుతుంది. నీటిలో కలుషితాలను నివారించడానికి ఫస్ట్ ఫ్లష్ డైవర్టర్ వంటి మరొక అనుబంధాన్ని వ్యవస్థకు జోడించడం కూడా ఒక సాధారణ ప్రక్రియ. కరువు ఏర్పడినప్పుడు గత నెలల్లో సేకరించిన వర్షపు నీటిని ఉపయోగించుకోవచ్చు. వర్షం తక్కువగా కురుస్తూ అనూహ్యంగా ఉన్నప్పుడు, వర్షం కురిసినప్పుడు దానిని సేకరించడానికి వర్షపు నీటి సేకరణ వ్యవస్థ చాలా

కీలకం. శుష్క వాతావరణం ఉన్న అనేక దేశాలు స్వచ్ఛమైన నీటి కోసం వర్షపు నీటి సేకరణను చవకైన నమ్మదగిన వనరుగా ఉపయోగిస్తారు. శుష్క వాతావరణంలో నీటి పారుదలని మెరుగుపరచడానికి వర్షపు నీరు కొండ కిందికి ప్రవహించకుండా నిలువరించడానికి మట్టి గట్లను నిర్మిస్తారు. తక్కువ వర్షపాతం ఉన్న కాలంలో కూడా పంటలు పెరగడానికి సరిపడ నీరు సేకరించబడుతుంది. ఇంటి పైకప్పుల నుండి నీటిని సేకరించవచ్చు. పెద్ద మొత్తంలో వర్షపు నీటిని నిల్వ చేయడానికి ట్యాంకులను నిర్మించవచ్చు. దీనికి అదనంగా వర్షపు నీటి సేకరణ బావుల నుంచి నీటి అవసరాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల భూగర్భ జలమట్టాలు క్షీణించకుండా మరింతగా నిలకడగా ఉండేందుకు వీలవుతుంది.

ప్రామాణిక రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వర్షపు నీటి సేకరణ వ్యవస్థలు పేదరికాన్ని ఎదుర్కొంటున్న అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు నీటి వనరును అందించగలిగినప్పటికీ ఉపయోగించే సాంకేతిక రకాన్ని బట్టి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఏర్పాటుకు అయ్యే సగటు ఖర్చు అధికంగా ఉండవచ్చు. ప్రభుత్వ సహాయం ఇంకా ఎన్జీఓలు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఏర్పాటులను అభివృద్ధి చేయడానికి ఇంకా నిర్వహించడానికి అవసరమైన సామాగ్రిని విద్యను అందించడం ద్వారా పేదరికాన్ని ఎదుర్కొంటున్న వర్గాలకు సహాయపడగలవు. కొన్ని అధ్యయనాలు వర్షపు నీటి సేకరణ అనేది దాని తక్కువ ఖర్చు ఇంకా పర్యావరణ అనుకూలత కారణంగా నీటి కొరత ఇతర బహుళ ఉపయోగాలకు విస్తృతంగా వర్తించే పరిష్కారం అని చూపిస్తున్నాయి. ఆనకట్టల వంటి కొత్త భారీ కేంద్రీకృత నీటి సరఫరా వ్యవస్థలను నిర్మించడం స్థానిక పర్యావరణ వ్యవస్థలకు నష్టం కలిగించే అవకాశం ఉంది. బాహ్య సామాజిక వ్యయాలను సృష్టిస్తుంది. ఇంకా ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు లేదా పేద వర్గాలలో పరిమిత ఉపయోగాలను కలిగి ఉంటుంది. మరోవైపు వర్షపు నీటి సేకరణ వ్యవస్థలను ఏర్పాటు చేయడం వల్ల స్థానిక వర్గాలకు స్థిరమైన నీటి వనరు లభిస్తుందని, అలాగే పేద ప్రాంతాలలో కూడా వరదల నుండి రక్షణ, నీటి ప్రవాహం నియంత్రణ వంటి ఇతర వివిధ ప్రయోజనాలున్నాయని అనేక అధ్యయనాలు ధృవీకరించాయి. బయటి నిపుణులచే పెద్ద నిర్మాణం లేదా కాలానుగుణ నిర్వహణ అవసరం లేని వర్షపు నీటి సేకరణ వ్యవస్థలు పర్యావరణానికి మరింత అనుకూలంగా ఉంటాయి. స్థానిక ప్రజలకు ఎక్కువ కాలం ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. అందువల్ల స్థానిక ప్రజలచే ఏర్పాటు చేయబడి నిర్వహించబడే వర్షపు నీటి సేకరణ వ్యవస్థలు ఎక్కువ మంది ప్రజలచే ఆమోదించబడి ఉపయోగించబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్సిటు టెక్నాలజీల వాడకం వర్షపు నీటి సేకరణలో పెట్టుబడి వ్యయాలను తగ్గించగలదు. వర్షపు నీటి సేకరణ కోసం ఇన్సిటు టెక్నాలజీలు గ్రామీణ ప్రాంతాలకు ఆచరణీయమైన ఎంపికగా ఉంటాయి. ఎందుకంటే వాటిని నిర్మించడానికి తక్కువ సామాగ్రి అవసరం. అవి వ్యవసాయ దిగుబడులను విస్తరించడానికి ఉపయోగపడే నమ్మకమైన నీటి వనరును అందించగలవు. భూమిపై ఉండే ట్యాంకులు గృహ వినియోగం కోసం నీటిని సేకరించగలవు. అయితే అటువంటి యూనిట్లు పేదరికంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండకపోవచ్చు.

0: మీరింతవరకు జలమే జీవం ప్రతి చుక్కను భద్రపరుద్దాం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
1: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: కార్యక్రమంలో ముందుగా ఇస్మార్ట్ శంకర్ చిత్రం నుంచి అనురాగ్ కులకర్ణి పాడిన పాటను వినిపించమంటూ, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుంచి శ్రీరామ వసంత భారతి లాస్య శాశ్విక శ్రీరామ హనుమాన్లు హరీష్ అరుణ్ అజయ్ ఆర్థిక్చారి శ్రీశాంత్చారి శ్రీనివాస్చారి సన్నీచారి భాగ్యవీర్చారి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై ఇస్మార్ట్ శంకర్ చిత్రంలోని ఈ పాట.
1: पता है मैं कौन हूं? शंकर, उस्ताद इस्मार्ट शंकर।

జవాన్ చిత్రం నుంచి ఎస్ఎస్ తమన్ సంగీత సారథ్యంలో దీపు రాశి ఖన్నా పాడిన పాట, గీత రచన భాస్కర్ భట్ల. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరిపేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్, సాయి, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

బాబా సెహగల్ రీటా పాడిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వినబోతున్నారు. సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్. చిత్రం జల్సా. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండుగొండ మండలం బోకలగూడెం గ్రామం నుంచి చిట్టంశెట్టి రాంబాబు, సుజాత, సంతోష్, అవినాష్, చిట్టంశెట్టి పుల్లయ్య, సత్యవతి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

0: కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునీతల యుగుల గీతానికి గీతరచన జొన్న విత్తుల, సంగీతం మణిశర్మ, చిత్రం రాధాగోపాలం. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ఇల్లందు బటన్ విట్ బస్తీ నుంచి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణ చరిత, చాపేల్, చైతు, అక్షయ, అమృత, అనూష, సతాక్షి, అంబు, జశ్వంత్, భానురాజ్, మౌనిక, రాధాపాసి, బవ్వపాసి, రోహిత్, రోషిణి, రోహితవల్లి, ఉమా, పార్వతీబాయి, రాజ్ వికాస్, చోటాపూరన్ పాసి, షాకిర్, షహజాది, రాంపల్ పాసి, వెంకటేశ్వరరావు ఇంకా వీరి స్నేహబృందం కోరుతున్నారు. వీరందరి కోరికపై రాధాగోపాలం చిత్రంలోని ఈ పాట.
1: చందమామ లాంటి మోము, నువ్వు పువ్వు లాంటి ముక్కు, దొండపండు లాంటి పెదవి, కలుపు పూల వంటి కళ్ళు, జామపండు లాంటి బుగ్గ, బెల్ల ముక్క లాంటి గడ్డం, వలపు శంఖమంటి కంఠం, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు కవ్వించి ఊరించి చంపేవన్నీ ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివి వెనక నిందుకున్నావే జడా.
2: ఆ బుగ్గలు సాగదీస్తావు, ముక్కుని పిండుతావు, పెదవులు చుర్రుకుంటావు, గడ్డాన్ని కొరుకుతావు, ముద్దులు గుద్దులు గిచ్చుళ్ళు నొక్కుళ్ళు అదేమిటంటే ఆరళ్ళు గీరళ్ళు, శృంగారం పేరుతో కింగిరాలు తిప్పుతావని ఇలా వెనకాల ఉన్నా నీ పక్క చూపులు వెనక చూపులు ఎంచక్కా కనిపెడుతున్నా. అవసరమైతే

ఇప్పుడు వినండి హరిహరన్ శ్వేత పడిన పాట చిత్రం రామ్. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, అశ్వపురం మండలం గోపాలపురం గ్రామం నుంచి నెమలికొండ పెద్దనాగాచారి రత్నం, సతీష్ సుజాత, వీరబ్రహ్మాచారి మహేశ్వరి, వెంకటరెడ్డి జ్యోతి, భార్గవాచారి ప్రవీణ్చారి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుంచి కాపత్తి బాబుచారి, సతీష్ చారి, పవన్చారి, బ్రహ్మయాచారి, సత్యవతి, అమృతమ్మ, కళ్యాణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరందరి కోరికపై రామ్ చిత్రంలోని ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్
2: 100.1 MHz పై కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత యార్ రహమాన్ సంగీత సారథ్యంలో జావేద్ అలీ చిన్మయ్ పాడిన భువనచంద్ర సాహిత్యం వినబోతున్నారు. చిత్రం రోబో ఏ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, సుజాతనగర్ మండలం రాఘవాపురం గ్రామం నుంచి గుండెటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, దుర్గారావు, నాగమణి, స్వరూప, నాగయ్య, పుల్లారావు ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఇప్పుడు వినండి టిప్పు రీటా పాడిన భాస్కర్ వడ్ల సాహిత్యం, సంగీతం మణిశర్మ, చిత్రం శౌర్యం. ఏ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుంచి భారతిలాల్ పరదేశి భారతిబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భారత్, వీరందరి కోరికపై శౌర్యం చిత్రంలోని ఈ పాట.

0: సరికొత్త కార్యక్రమం నాకు నచ్చిన పాట. నాకు నచ్చిన పాట. నా పేరు కలవకొల్లు నాగలక్ష్మి. మంచి మనసులో చిత్రం నుంచి ఇసే జ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీరాకకై.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సప్ వాయిస్ మెసేజ్కి పంపగలరు. వాట్సప్ నెంబర్ 8367576757. వాట్సప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
2: నూరు పాయింట్ 1 మెగాహెడ్స్పై కిన్నర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం జి పద్మ. ఇప్పుడు వినండి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటూ ఇల్లందు కాలరీస్ కళాసిబస్తి నుంచి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ చక్రవర్తి యాదవ్, అనుష

ఆరపల్లి కుమారస్వామి, సరోజా, దొడం ఉమాశంకర్, రజిత, జాడిపెంటయ్య, మురళీధర్ బోదాడ, జుగల్ కిషోర్ ఖండేల్వాల్, వెంకట్రావు, గట్టికొల్లు శ్రీనివాస్ యాదవ్, నరహరి నాయక్, కొండూరి రామచందర్, ఇంకా వీరి స్నేహబృందం కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట రెయిన్బో చిత్రంలోనిది.

సంథింగ్ సంథింగ్ ఈ సినిమా నుంచి పాటను వినిపించమంటూ నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇంకా ఇదే పాటను వినిపించమంటూ సంగారెడ్డి జిల్లా హతినూర్ మండల్ చిద్దుల నాగారం నుంచి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్ దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఖుషి మురళి, శ్వేతమోహన్ ఆలపించిన చంద్రబోస్ గీతం వినబోతున్నారు. సంగీతం అందించారు దేవిశ్రీ.

ప్రసాద్ చిత్రం సార్ వచ్చారు. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య, 9:00 న్యూస్@9, 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: आकाशवाणी है, आइए सुने राष्ट्रीय
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధురిమ ఆపాత మధురమైన సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఆదర్శ కుటుంబం చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట.

మీరు విన్న పాట సన్నయ్య అప్పన్న చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడారు. ఇప్పుడు వినండి ఘంటసాల, పి సుశీల పాడిన పాట చిత్రం గండికోట రహస్యం.

మీరింతవరకు మధురిమ ఆపాత మధురమైన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ये थी सितार पर प्रस्तुत राग मिश्र पीलू में धुन। कलाकार थे देवव्रत मिश्र। संगीत के अखिल भारतीय कार्यक्रम में आज आपके साथ तबले पर संगति की प्रशांत मिश्र ने। आकाशवाणी के वाराणसी केंद्र पर रिकॉर्ड इस कार्यक्रम का प्रसारण आकाशवाणी के दिल्ली केंद्र से किया गया।
1: दिस वॉज धुन इन राग मिश्र पीलू प्लेड ऑन सितार बाय देवव्रत मिश्रा इन टुनाइट्स नेशनल प्रोग्राम ऑफ म्यूजिक। अकंपनिंग हिम ऑन तबला वॉज प्रशांत मिश्रा। अर्लियर रिकॉर्डेड एट आकाशवाणी वाराणसी, दिस प्रोग्राम केम टू यू फ्रॉम दिल्ली स्टेशन ऑफ आकाशवाणी।
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి ప్రసార విశేషాలు. రేపు ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో సూర్యస్తుతి ఇంకా సన్నతి గీతాలు వింటారు. 6:30 సుభాషితం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీ వై చంద్రశేఖర్ బాబు. 6:35 రైతు సమాచారంలో వ్యవసాయంపై ఎల్ఎన్ఓ ప్రభావం వివరాలు వింటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ఈ మాసపు పాట ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:30 రసమయి సాహితీ కార్యక్రమం, తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రాయోజిత కార్యక్రమం 48వ భాగంలో చినుకుల్లో చిగురించిన బాల్యం శ్రీమతి ఎండపల్లి అనుష గారి కథానిక ప్రసారమవుతుంది. 8:30 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 8:35 మీ మాటతో ఓ పాట శ్రోత.

టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొల్లిపాక శంకరరావు. 10 గంటలకు 11 గంటలకు తిరిగి 12 గంటల 10 నిమిషాలకు చిత్రగీతాలు వింటారు. 12 గంటల 40 నిమిషాలకు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో జెడ్పీ స్కూల్ గోళ్లపాడు విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 1 గంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, 1 గంట 20 నిమిషాలకు వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 2 గంటల 30 నిమిషాలకు కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 3 గంటలకు నాటకం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 4 గంటలకు తిరిగి 5 గంటలకు చిత్రగీతాలు వింటారు. రేపు 2వ ప్రసారంలో 6 గంటల 35 నిమిషాలకు చిత్రగీతాలు వింటారు. 7 గంటల 15 నిమిషాలకు జానపద సంగీత కార్యక్రమం. 7 గంటల 45 నిమిషాలకు కిన్నెరలహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 9 గంటల 30 నిమిషాలకు ఇష్యూస్ బిఫోర్ పార్లమెంట్. 10 గంటలకు అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నిలయంలో సమయం 11 గంటల 3 నిమిషాలు కావస్తుంది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5 గంటల 53 నిమిషాలకు 100.1 MHz ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.